ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 8వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 30వ తేదీ బుధవారం. 100.2 మెగాహెర్ట్జ్ ఎఫ్ఎంపై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఈఆర్ మొబైల్ యాప్లో ఈఆల్టీ ప్రసారాలు ప్రారంభం. స్టూడియోలో సమయం 5:56 దాటి 7 సెకండ్లు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా స్టూడియోలో సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో హిందీలో వార్తలు, 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఇప్పటి వరకు ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర స్తుతి విన్నారు. ఇంతటితో ఇయాల్టి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం.

ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల్లా 6:10 ప్రసారమవుతుంది. ఇక రేపటి ప్రార్థనా కార్యక్రమంలో శ్రీ షిరిడి హారతులను వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

ఈఎల్టీ కార్యక్రమాలు ఇయల్ల ఇప్పటి సంధి రాత్రి 11 గంటల దాకా ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు వాటి సమయాలు. మరికొద్దిసేపట్లో 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

ఎన్నో తీర్ల విశేషాలను అందించే అంబటాల సంగతుల కార్యక్రమంలో పొద్దుగల 7:15 పానం పదిలం శీర్షికన తెల్ల గలిజేరు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ కు చెందిన ఆయుర్వేద వైద్యుడు చెక్కుల నరేందర్ ప్రసంగం, ఇంకా బేటి శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం, మంచిర్యాల జిల్లా జెన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్ తో ముచ్చట ఇంటారు. నవలతో కార్యక్రమంలో పొద్దుగల 8:30 ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం ప్రసారమవుతుంది. ఇక పొద్దుగల 10 నుంచి పొయట్కి 3 దాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి, పగటికి 3 నుంచి పొద్దుమట్ల 5 దాకా హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుండి రిలే అవుతాయి.

కథిందాం కార్యక్రమంలో పొజ్జమట్ల 5:30 హైదరాబాద్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి సాధించాలనే కోరిక కథ, ఇంకా కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి అపురూప కానుక అప్పగింత కథలను వింటారు. పొజ్జమట్ల 5:45 కోటి కాంతుల కోటి లింగాల ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. గిరిపదం కార్యక్రమంలో పొజ్జమట్ల 6:20 సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు, ఇంకా బేలా మండలం పలాయి తాండ గ్రామానికి చెందిన రాథోడ్ దూద్రాం బృందం పాడిన సామాజిక పాటలు వింటారు. ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో రాత్రి 7:15 పత్తి పంటలో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, ఇంకా చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారిని ఈ సందేరానితో ముచ్చటను వింటారు. నవలతో కార్యక్రమంలో రాత్రి 9:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 76వ భాగం ప్రసారమవుతుంది. చెవికింపు కార్యక్రమంలో రాజేష్ వైద్య స్వర రచనలు రాత్రి 9:45 వింటారు. ఇక రాత్రి 10:00 జపాన్ లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 రోజు వారి ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. మావా కార్యక్రమంలో 10:20 ఉట్నూర్కు చెందిన జాదవ్ గణేష్ బృందం వినిపించే రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకుపోయే ఘట్టం వింటారు. ఇవే కాకుండా మీకు వినోదాన్ని అందించే పాటల కార్యక్రమాలు కూడా ఉంటాయి. పొద్దుగల్ల 8:45 సింగిడి కార్యక్రమం, పొజ్జమట్ల 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి కార్యక్రమం, రాత్రి 8:00 హుషారు కార్యక్రమాలు ఉంటాయి. ఇంట్లో ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని కోరి నచ్చు. ఇక రాత్రి 10:30 మధ్యమలో హాయిన పాటల్ని వింటారు. ఇవి ఈ రోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోల సమయం 6:45 వస్తుంది. మరికొద్దిసేపట్లో ప్రాంతీయ వార్తలు. విజయవాడ కేంద్రం నుండి 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఇక వార్తల వివరాలు. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాను ప్రజల అభ్యంతరాల కోసం ఎన్నికల సంఘం అందుబాటులో ఉంచిందని తెలిపారు. ఓటర్ల జాబితాలో నకిలీ ఓట్లను తొలగించడమే ఎస్ఐఆర్ ముఖ్య ఉద్దేశమని కేంద్ర మంత్రి పేర్కొంటూ,
1: సర్వ జరిగిన తర్వాత ఒక డ్రాఫ్ట్ పబ్లికేషన్ చేసింది. ఎందుకంటే 1,13 కోట్ల మంది ఓటర్లో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు, అనేక మంది డూప్లికేట్ ఓటింగ్. ప్రజాస్వామ్యంలో ఒక చోట మాత్రమే ఓటు ఉండాలనేటువంటి ఆలోచన. డూప్లికేట్ ఓటింగ్ తొలగించాలా, చనిపోయినటువంటి వ్యక్తులను ఓటింగ్ తొలగించాలా, కొంతమంది ఆచూకీ లేకుండా అసలు అనేక సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకునే వాళ్ళు మన పోలింగ్ బూత్ లో కూడా ఉంటారు, వలసలు పోయి వారిని తొలగించాలా, వారు ఇప్పుడు ఎక్కడైతే ఉంటారో అక్కడ ఓటు హక్కు ఇవ్వాలా, ఇది ఈవేళ సర్వప్రక్రియలో ముఖ్యమైనటువంటి భాగం.
0: తెలంగాణలో చేపడుతున్న తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి మహారాష్ట ప్రభుత్వం అంగీకరించేలా త్వరగా చర్యలు చేపట్టాలని కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణకు సంబంధించిన పలు సాగునీటి ప్రాజెక్టులపై వారు చర్చించారు. అలాగే పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాలు, సీతారాం సాగర్ బహుళార్థక ప్రాజెక్టు, గౌరవెల్లి రిజర్వాయర్లకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు. సమ్మక్క సాగర్ ప్రాజెక్టు నివేదికను ఇప్పటికే సమర్పించామని, నీటిపారుదల ప్రణాళిక, అంతర్రాష్ట అంశాలకు సంబంధించిన అనుమతులు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేటలో జరిగిన ఐటీడీఏ 78వ పాలకవర్గ సమావేశంలో గిరిజన సంక్షేమం, అభివృద్దిపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నిన్న సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులు, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ కార్యక్రమాలను ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో అమలు చేయాలని మంత్రి సూచించారు. ప్రభుత్వ పథకాలు, నిధులు అర్హులైన ప్రతి గిరిజనుడికి పారదర్శకంగా అందేలా చూడాలని ఆదేశించారు. సీతంపేట ఐటీడీఏ పరిధిని పసుపు పంటకు కేంద్రంగా అభివృద్ది చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గ్రామీణ అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సంయుక్తంగా 11,85 కోట్ల రూపాయలను మంజూరు చేశాయని శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఈ నిధుల్లో అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గానికి సుమారు 44 కోట్ల రూపాయలను కేటాయించినట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, అత్యవసర వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించనున్నట్లు వెల్లడిస్తూ,
2: రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి గ్రామీణ అభివృద్ధి కోసం చెప్పి రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో అన్ని గ్రామాలకు కలిపి 11,85 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. మన నర్సీపట్నం నియోజకవర్గాన్ని చూసుకుంటే ప్రభుత్వం ఇచ్చిన డబ్బు మొత్తం మీద మనం శాంక్షన్ ఇచ్చిన వర్కులు 421 వర్కులు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. 43,59,00,000 రూపాయలు శాంక్షన్ ఇచ్చాం. ఆ వర్కులన్నీ కూడా ఇమీడియట్ గా స్టార్ట్ చేయవలసిందిగా మన గ్రామ పెద్దలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.
0: ఉల్లిపాయల ధరల పెరుగుదల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తొలిదశలో విజయవాడ నగరంలోని అన్ని రైతు బజార్లలో ఈ రోజు నుంచి ఈ విక్రయాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ఆధార్ లేదా రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి నెలకు 2 కేజీల ఉల్లిపాయలను కేజీ 35 రూపాయల చొప్పున

0: అందించనున్నామని మంత్రి వివరిస్తూ, విజయవాడలో ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి వచ్చే స్పందనను బట్టి రాష్ట్రంలోని ఇతర రైతు బజార్లకు కూడా విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
1: సేవా సంకల్ప అభియాన్లో భాగంగా ప్రధానమంత్రి ముద్రా యోజనపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలపై ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
0: ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, ఈ నిధులతో హేవలాక్ బ్రిడ్జ్, పుష్కర్ ఘాట్ల అభివృద్ది వంటి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి పైగా ఉపాధి లభిస్తుందని మంత్రి తెలియజేస్తూ,
2: కాస్కి స్కీమ్ 94 కోట్ల 44 లక్షలు నిధులు మంజూరు చేసి అఖండ గోదావరి ప్రాజెక్టు సంబంధించిన ఉత్తర్వులు 13/12/24 జారీ చేశారు. హేవలాక్ బ్రిడ్జ్ పునరుద్ధరణకు 42/86 లక్షలు, పుష్కర్ ఘాట్ అభివృద్ధికి 28 కోట్లు 43 లక్షలు అన్నారు. గోదావరి కెనాల్లో బోటింగ్ కానీ, వేసైడ్ రెస్టారెంట్ అభివృద్ధికి కానీ 3 కోట్లు దానికి శాంక్షన్ చేయించాం. కడియపులంకలో నర్సరీలకు సంబంధించిన, ఎకో టూరిజం సంబంధించినటువంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉండాలనేటువంటి ఆలోచన, 5 కోట్ల 13 లక్షలు పెట్టించాం. దీనివల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా 5,000 మందికి ఉపాధి అవకాశం ఉంటుంది.
0: ఆంధ్రప్రదేశ్లో పట్టణ స్థానిక సంస్థలకు నిర్వహించనున్న ఎన్నికల సన్నద్దతపై రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా విశాఖపట్నంలో ఈ రోజు ప్రాంతీయ సదస్సు జరగనుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీల కమిషనర్లు, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, పర్యవేక్షణ అధికారులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రేపు రాజమహేంద్రవరంలో, శనివారం గుంటూరులో, సోమవారం అనంతపురంలో ప్రాంతీయ సదస్సులు నిర్వహించనున్నామని అధికారులు తెలిపారు. పంటల వైవిధ్యీకరణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న చర్యలతో పప్పుధాన్యాల సాగు గణనీయంగా పెరిగిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఢిల్లీలో జరిగిన జాతీయ రబ్బీ సదస్సులో మంత్రి నిన్న పాల్గొని, తెలంగాణలో వ్యవసాయ రంగ ప్రగతితో పాటు రైతుల కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను గురించి వివరించారు. ఈ ఖరీఫ్లో గత ఏడాదితో పోలిస్తే పప్పుధాన్యాల సాగు 36 శాతం పెరిగిందని, దీంతో తెలంగాణ దేశంలో 2వ స్థానంలో నిలిచిందని చెప్పారు. రైతులకు విత్తనాలు, ఎరువులతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, సకాలంలో రుణాలు, నేల ఆరోగ్య సమాచారం, శాస్త్రీయ సలహాలు, నీటి పొదుపు విధానాలు, మౌలిక వసతులు అవసరమని మంత్రి పేర్కొన్నారు. వాతావరణం. ఉత్తర తమిళనాడు, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరోవైపు తెలంగాణలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అంతర్జాతీయ అనువాదకుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఒక భాషలోని భావాలను మరో భాష మాట్లాడే ప్రజలకు అర్థమయ్యేలా చేస్తున్న అనువాదకుల సేవలను గుర్తించేందుకు ఐక్యరాజ్యసమితి పిలుపు మేరకు ప్రతి ఏటా సెప్టెంబర్ 30న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ప్రపంచ అనువాద పితామహులుగా పేరొందిన సెయింట్ జెరోమ్ గౌరవార్థం ఈ రోజును అనువాదకుల దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. గ్రీకు భాషలోని బైబిల్ను ఆయన లాటిన్లోకి అనువదించారు. వివిధ భాషల్లోని సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో అనువాదకుల పాత్రపై అవగాహన కల్పించేందుకు ఈ రోజు పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఓటర్ల జాబితాపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు నిరాధారమైనవని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. తెలంగాణలో చేపడుతున్న నీటి ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేయాలని కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి కోరారు. ఆంధ్రప్రదేశ్లోని రైతు బజార్ల ద్వారా కేజీ ఉల్లిపాయలను 35 రూపాయలకు విక్రయించనున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు 95 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆదా జరిగిందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 7199 ఇళ్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. హత్యకు గురైన తాండ్ర అక్షత్రాణి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే చింతకుండ విజయరమణారావు, కలెక్టర్ కోయా శ్రీహర్ష, రామగుండం సిపి అంబర్ కిషోర్ జాతో కలిసి సుల్తానాబాద్ మండలం రేగడి మద్దికుంటలో అక్షత్రాణి తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు చేపట్టి బాధ్యులను గుర్తించి చట్ట ప్రకారం తరఫున బాధిత కుటుంబానికి 4.12 లక్షల పరిహారం అందజేస్తున్నామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా మరో 4.12 లక్షల రూపాయలు అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రత్యేక స్పోర్ట్స్ పాలసీ రూపొందించాలని ఎమ్మెల్సీ మల్కా కుమరయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, నిధులను వినియోగించుకోవాలని కోరారు. మైసూరు తరహాలో అంతర్జాతీయ ప్రమాణాలతో సమగ్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ లు ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలో మరో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటైంది. ప్రభుత్వ విప్ విజయ రమణారావు సిఫారసు మేరకు ఎలిగేడు మండలాన్ని వ్యవసాయ మార్కెట్ గా ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 570 ద్వారా వ్యవసాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎలిగేడు ఇప్పటి వరకు ధర్మారం వ్యవసాయ మార్కెట్ పరిధిలో ఉండేది. కమిటీ చైర్మన్ గా పొట్యాల రమేష్, వైస్ చైర్మన్ గా కోరుకంటి వెంకటేశ్వరరావును నియమించింది. రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఈ నెల 12 నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ లో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని 5261 కేసులు పరిష్కారం అయ్యాయని సిపి అంబర్ కిషోర్ జాత్ తెలిపారు. కోర్టుల్లో విచారణలో ఉన్న రాజీకి వీలైన కేసుల్లో ప్రత్యేక చట్టాలకు సంబంధించి 36, ఈ చలాన్ 2872, డ్రంక్ అండ్ డ్రైవ్ 1740 కేసులు పరిష్కరించారన్నారు. 125 సైబర్ క్రైమ్ కేసుల్లో 33,65,739 రూపాయలు బాధితులకు తిరిగి ఇప్పించామని పేర్కొన్నారు. సింగపూర్ దేశంలో ప్రాథమిక విద్యకు పెద్దపీట వేస్తున్నారని డీఈఓ శారద తెలిపారు. అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేసేందుకు ఈ నెల 12 నుంచి 19 వరకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బృందం సింగపూర్ లో పర్యటించింది. అందులో డీఈఓ ఉన్నారు. డీఈఓ మాట్లాడుతూ అక్కడి ముఖ్యాంశాలను అధ్యయనం చేసి తెలంగాణ విద్యారంగంలో అన్వయించే అవకాశాలను ప్రతినిధి బృందం పరిశీలిస్తుందని వివరించారు. నిజాం నిరంకుశ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు పోరాడిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మంతెన్లో దివంగత స్వాతంత్ర సమరయోధుడు రాంపల్లి కృష్ణయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళియర్పించారు. విశ్వకర్మలకు ప్రభుత్వం అన్ని రకాల సహకారం ఉంటుందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన విశ్వకర్మ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆరుతడి పంటల మాదిరిగానే తక్కువ నీటితో అధిక దిగుబడి ఇచ్చే వరి వంగడాలపై దృష్టి సారించాలని కలెక్టర్ కోయా శ్రీహర్ష సూచించారు. సో అండ్ డ్రిప్ ఎన్జీఓ సంస్థ రంగంపల్లి గ్రామంలో నిర్వహించిన వరి వరహాల్లో భాగంగా తక్కువ నీరు, రసాయన మందులతో అధిక దిగుబడి సాధించిన రైతులకు ఎకరాకి 500 రూపాయల చొప్పున ప్రోత్సాహకాలను కలెక్టర్తో పాటు సంస్థ ఎండీ దివ్య అందించి అభినందించారు. ప్రజల సుఖ సంతోషాలు అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని, ప్రతి పని విఘ్నేశ్వరుడి ఆశీస్సులతో సజావుగా సాగాలని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధరబాబు ఆకాంక్షించారు. గ్రామీణ విద్యార్థులు ఆకలితో అలమటించొద్దనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అల్పాహారం అందిస్తోందని ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. గర్రేపల్లి ZPHS లో విద్యార్థులకు అల్పాహారం ప్రారంభించి మాట్లాడారు. మంతన్లో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ ను మంత్రి శ్రీధర్బాబు ప్రారంభించినట్లు తెలిపారు. మంతన్లోని కిచెన్ ద్వారా జిల్లాలోని 40,52 మంది పాఠశాలలు, జూనియర్ కళాశాలల విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలని రామగుండం సిపి అంబర్ కిషోర్ జా అన్నారు. సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సందర్భంగా క్రైమ్ రేట్, సర్కిల్ పరిధిలో నమోదవుతున్న కేసులు, రికార్డులు, సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీట్ లో ఉన్న వ్యక్తులు, ఇతర నేరస్తుల ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేస్తూ వారి కదలికలపై నిరంతరం నిఘా పెట్టాలన్నారు. సీసీ కెమెరాల ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు.
1: మీరింతవరకు శ్రీ వై సంతోష్ కుమార్ అందించిన పెద్దపల్లి జిల్లా వివరాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05, తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవా సంకల్ప్, జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు కేంద్రపాలిత

ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారం ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. వార్తల వివరంగా, ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ, నల్ల సముద్రం గుండా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్యపు రవాణాకు అంతరాయం కలగటం ఎరువుల కొరత, ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణమిస్తుందని జైశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెంచుతున్నందున ఇంధన మార్కెట్ సంక్షోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారితో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. దోహాలో జరుగుతున్న ఏఐఐబి వార్షిక సమావేశం సందర్భంగా భారత్లో ఖతార్ $10 బిలియన్ పెట్టుబడి హామీ అమలు చేయడం, నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్తో మెరుగైన భాగస్వామ్యం, ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం ఖరారు చేయడంపై ఈ చర్చలు దృష్టి సారించాయన్నారు. వాణిజ్యం, పెట్టుబడులు, పన్నుల విషయంలో భద్రత అందించేందుకు డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ ఒప్పందం గురించి చర్చించారు. ఖతార్ అభివృద్ధికి భారతీయ సంఘం అందిస్తున్న సహకారం ఖతార్ ఆర్థిక మంత్రి ప్రశంసించారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 65వ జాతీయ కళా ప్రదర్శనలో 20 మంది అవార్డు గెలుచుకున్న కళాకారులను కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సత్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదిన సందర్భంగా నిర్వహించిన సేవా హీ సంస్కృతి కార్యక్రమం సృజనాత్మకత, సేవాభావం ఏ విధంగా అర్థవంతంగా కలగలవో తెలియజేస్తుందన్నారు. వ్యర్థ పదార్థాలతో కళాకృతులు సృష్టించే వేస్ట్ వండర్ కార్యక్రమంతో పాటు లలిత్ కళా అకాడమీ వివిధ విభాగాల ద్వారా చేస్తున్న కృషిని కొనియాడారు. సేవా సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఈ నెల 17న మొదలైన ఈ ప్రచారం వచ్చే నెల 17వ తేదీన ముగుస్తుంది. నెల రోజుల పాటు జరిగే స్వచ్ఛత హీ సేవ ప్రచార ఏర్పాట్లు మంత్రి ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, స్వచ్ఛతను స్వభావం, సంస్కారం, వ్యవహారంలో అంతర్భాగంగా మార్చేందుకు పెద్ద ఎత్తున ప్రజల భాగస్వామ్యం, క్షేత్రస్థాయిలో స్పష్టమైన మార్పు, నిరంతర ప్రయత్నాలు అవసరమన్నారు. రేపు జరిగే ఏక్ దిన్, ఏక్ ఘంట, ఏక్ సాత్ కార్యక్రమ ఏర్పాటు సమీక్షిస్తూ రాష్ట్రాలు ముందుగానే భారీ శ్రమదాన కార్యక్రమాలకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. భారత్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా మధ్య 10వ డిఫెన్స్ ఇండస్ట్రీస్ అండ్ లాజిస్టిక్స్ కోఆపరేషన్ జాయింట్ కమిటీ మీటింగ్ నిన్న న్యూఢిల్లీలో జరిగింది. ఇరు దేశాలు రక్షణ పరిశ్రమలు, లాజిస్టిక్స్లో కొనసాగుతున్న ద్వైపాక్షిక సహకారం సమీక్షించాయని, రక్షణ సంబంధాలు మరింత బలోపేతం చేసే మార్గాలపై చర్చించాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. ఈ సమావేశం ద్వారా ఇరు దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకారం పెంపొందించుకోవడం, రక్షణ ఉత్పత్తి, లాజిస్టిక్స్లో భాగస్వామ్యం ప్రోత్సహించడానికి అవకాశం లభించిందని తెలిపింది. ఈ సమావేశానికి భారత రక్షణ ఉత్పత్తి కార్యదర్శి దినేష్ మాహూర్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా డిఫెన్స్ అక్విజిషన్ ప్రోగ్రామ్ అడ్మినిస్ట్రేషన్ అదనపు వైస్ మినిస్టర్ కిమ్ ఇల్ డాంగ్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యక్షుడు రెషెవ్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ఇది భారత్ ప్రాదేశిక సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కులేదని స్పష్టం చేశారు. ఇక ఐపీఎస్సీ ప్రకటన గురించి ప్రస్తావిస్తూ, న్యూయార్క్లో భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా విదేశాంగ మంత్రుల మధ్య సమావేశం జరిగిందని తెలిపారు. ఆ సమావేశం తర్వాత మూడు దేశాలు కలిసి ఆర్థిక, అభివృద్ది, రాజకీయ వంటి పలు అంశాలపై సంయుక్త ప్రకటన విడుదల చేస్తాయని పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఉత్తరప్రదేశ్లో 10 స్థానాలు, ఉత్తరాఖండ్లో 1 స్థానం సహా మొత్తం 11 రాజ్యసభ స్థానాల ద్వైవార్షిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నిన్న నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి, బీజేపీ నేత బిఎల్ వర్మ, సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్, బీఎస్పీ నాయకులు రామ్జీ సహా మరో 6 నేతల పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది.
ఉత్తరాఖండ్కు చెందిన

నరేష్ బన్సల్ పదవీకాలం నవంబర్ 25న ముగుస్తుంది. పశ్చిమ బెంగాల్లో ఒక రాజ్యసభ స్థాన ఉప ఎన్నిక కూడా నామినేషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. టీఎంసీ ఎంపీ రుక్మిణి మాలిక్ రాజీనామా కారణంగా ఈ స్థానం ఖాళీ అయింది. అక్టోబర్ 16న పోలింగ్ జరగనుంది. ప్రైవేట్ ఆసుపత్రులు క్యాన్సర్ మందులపై భారీ ధరలు విధిస్తుండడంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పద్ధతిని నరమేధం అని అభివర్ణించిన కోర్టు అన్ని మందులపై ఒకే రకంగా 16% మార్జిన్ ఉండాలని తెలిపింది. కార్పొరేట్ ఆసుపత్రులు తమ సొంత నిర్దేశిత ఫార్మసీల నుంచే మందులు కొనాలని రోగులను బలవంతం చేస్తున్నాయనే ఆరోపణలు పరిశీలించాలని జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం కేంద్రాన్ని కోరింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల కింద చికిత్స పొందే సందర్భాల్లో ఈ పద్ధతులు రోగులపై తీవ్ర ఆర్థిక భారం మోపుతాయని ధర్మాసనం పేర్కొంది. ఈ అంశంపై సమగ్రంగా విచారణ జరుపుతామని తెలిపింది. ఈ కేసు తదుపరి విచారణ అక్టోబర్ 12కి కోర్టు వాయిదా వేస్తుంది. భారత్ జపాన్లు కమ్యూనికేషన్స్, డిజిటల్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో సహకారం మరింత బలోపేతం చేసే అవకాశాలపై నిన్న చర్చించాయి. జపాన్లో టోక్యోలో జపాన్ అంతర్గత వ్యవహారాలు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ అంతర్జాతీయ వ్యవహారాల డైరెక్టర్ జనరల్ హిడియోతో జపాన్లో భారత రాయబారి నగ్మా మల్లిక్ జరిపిన సమావేశంలో ఈ చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో భారత్ జపాన్ సంబంధాలు మరింత పటిష్టం చేసేందుకు కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ జపాన్ మధ్య దౌత్య సంబంధాలు 1952లో ప్రారంభమయ్యాయని, 2014 నుంచి ఈ రెండు దేశాలు ప్రపంచ భాగస్వామ్యం కలిగి ఉన్నాయని వారు తెలిపారు. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. 3 నుంచి 4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. అలాగే అస్సాం, మేఘాలయ, కేరళ, మహే, మధ్యప్రదేశ్, మరట్వాడా, త్రిపుర రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. భారత స్పిన్నర్ శ్రీచరణి ఇటీవల టోర్నమెంటులో అద్భుత ప్రదర్శన కనబరిచి ఐసీసీ మహిళల T20 బౌలింగ్లో ర్యాంకింగ్స్లో అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించారు. ఇప్పటికే టాప్ ర్యాంకుడ్ T20 ఐ బౌలర్గా ఉన్న ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ నవంబర్ 2018 నుంచి ఆస్ట్రేలియాకు చెందిన మేగన్ గట్ పేరిట ఉన్న 806 పాయింట్ల రికార్డు అధిగమించి 817 పాయింట్ల రికార్డు రేటింగ్ చేరుకున్నారు. మహిళల ఆసియా కప్, ఆసియా క్రీడల్లో భారత్ విజయాల్లో చరణి కీలక పాత్ర పోషించారు. 3 వన్డేల మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపుర క్రికెట్ స్టేడియంలో జరిగే 2వ వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పతకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఇక నిన్న రిలే, షూటింగ్, అథ్లెటిక్స్, బాక్సింగ్లో 2 స్వర్ణాలు, 1 రజతం, 5 కాంస్యాలతో సహా మొత్తం 8 పథకాలు సాధించింది. మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణం గెలుచుకోగా పురుషుల 4x400 మీటర్ల రిలేలో, అలాగే మిక్స్డ్ మీటర్ రిలేలో భారత్ మరో 2 కాంస్య పథకాలు కూడా సాధించింది. ఇక పథకాలు సాధించిన క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో క్రీడాకారులు మరిన్ని విజయాలు సాధించాలని వారు ఆకాంక్షించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జైశంకర్ హెచ్చరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న దోహాలో ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్తో సమావేశమై యూపీఐ విస్తరణపై చర్చించారు. సేవ సంకల్ప్ జన్ భాగీదారీ స్ఫూర్తితో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు స్వచ్ఛత హీ సేవ 2026 ప్రచారాన్ని ఒక ప్రజా ఉద్యమంలో మార్చాలని కేంద్ర గృహ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ పిలుపునిచ్చారు. ఆసియా క్రీడల్లో భారత్ 6 స్వర్ణాలు, 21 రజతాలు, 26 కాంస్యాలతో కలిపి మొత్తం 53 పథకాలతో పతక పట్టికలో 10వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

అంబటాల సంగతులు. విద్య, విజ్ఞానం, ఆరోగ్యం, చైతన్యం అందించే కార్యక్రమం ఇది. ఇయ్యలటి అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన తెల్ల గల్జేరు ఉపయోగాల గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు జక్కుల నరేందర్ ప్రసంగం, ఇంకా భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం, మంచిర్యాల జిల్లా జెన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో ముచ్చట ఇంటర్వ్యూ.

తెలుగు పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరం భాద్రపద మాసం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం తిథి చవితి భరిణి నక్షత్రం బుధవారం ఇది ఇయాల్టి తెలుగు తిథి.

వాతావరణ సూచన. గడిచిన 24 గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. ఉష్ణోగ్రతలు గరిష్టంగా 34 డిగ్రీల సెల్సియస్, కనిష్టంగా 23 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనాయి. గాలిలో తేమ 78%, గాలి గంటకు 4 కిలోమీటర్ల వేగంతో వీచింది. ఇక వచ్చే 24 గంటల్లో జిల్లాలో వాతావరణం ఎండగా ఉండే అవకాశం ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు. వాతావరణ సూచన ఇన్నరు. ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది అంబటాల సంగతుల కార్యక్రమం.

0: ఎల్లటి కోసం యోసం సలహా.
1: నా పేరు డాక్టర్ జి అనిత అండి, అసోసియేట్ ప్రొఫెసర్ వ్యవసాయ కళాశాల ఆదిలాబాద్.
2: ఎర్ర పంటలంటే సాధారణంగా మనకి ముఖ్యమైన పంట, ఎర్ర పంటకి ప్రధాన పంటకి ఒకే రకమైన పురుగు వస్తుందనుకోండి, ఈ ఏదైతే తక్కువ ఆదాయం ఇచ్చే పంట ఉంటుందో ఈ పంటని మనం ఎర్ర పంటగా వాడుకోవచ్చు. ఉదాహరణకి టమాటా బంతి తీసుకోండి, టమాటాలో బంతిలో రెండిటికి కామన్ గా ఏదైతే ఈ శనగపచ్చ పురుగు ఉందో అది ఆశిస్తూ ఉంటుంది. అలాంటప్పుడు టమాటాకి సాధారణంగా ధర ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక్క కాని రెండు వరుసలు కాని బంతి మనం పొలం చుట్టూ వేసుకోవడం కాని లేకుంటే అక్కడక్కడ వేసుకున్నప్పుడు ఏదైతే ఈ శనగపచ్చ పురుగు తల్లి పురుగు ఉందో ఇది బంతి చెట్ల యొక్క పసుపు రంగుకు ఆకర్షితులై ఈ పంట మీదకు వచ్చేసి గుడ్లు పెడుతుంది. అలాంటప్పుడు మనం ఈ ఏదైతే ఎర్ర పంట ఉందో ఈ ఎర్ర పంట ఒక్కటినే స్ప్రే చేసుకున్నప్పుడు రైతు సోదరులకు చాలా వరకు ఖర్చు తగ్గే మార్గం ఇది. అలానే మనము ఏదైతే ఈ ఆముదము, వివిధ పంటల్లో మనకి పొగాకు లద్దె పురుగు ఆశిస్తూ ఉంటుంది, ఈ ఆముదం పంట మనము అక్కడక్కడ వేసుకోవడం కానీ పొలం చుట్టూ వేసుకున్నప్పుడు ఈ ఆముదం పురుగు ఈ ఎర్ర పంట ఏదైతే ఉందో మనం దాని ఒక్కటే స్ప్రే చేసుకున్నప్పుడు వాతావరణ కాలుష్యం తగ్గుతుంది, అలానే పురుగుని కూడా మనం మంచిగా తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మనకి వేరుశనగలో సోయా చిక్కుడు వేసుకోవచ్చు, అలానే మనకి ఇతర పంటల్లో కూడా చాలా రకాల పత్తిలో మనం బెండ వేసుకోవచ్చు. ఇలా మనకి కొన్ని ఎర్ర పంటలు కొన్ని కొన్ని పురుగుల కన్ను శాస్త్రవేత్తలు గమనించి ఉంచారు.
0: ఎర్ర పంటల ఉపయోగాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిత చెప్పిన యోసం సలహా అది.
3: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
0: ఇది 4 జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం.

చరిత్రలో ఈరోజు ఈయన భారతీయ కవి చాంద్ బర్దాయ్, ఇంకా ప్రముఖ పార్శ్య కవి జలాలుద్దీన్ మహమ్మద్ రూమి జయంతులు, అట్లనే మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ పుట్టినరోజు కూడా.

0: ಭಾರತೀಯ ಕವಿ ಚಾಂದ್ ಬರ್ದೈ ಜಯಂತಿಯಲ್ಲ. ಇನ್ನ ರಾಜಪುತ್ರ ರಾಜಯ್ಯನ ಪೃಥ್ವಿರಾಜ್ ಚೌಹಾನ್ ಆಸ್ಥಾನ ಕವಿ. ಹಿಂದಿ ಸಾಹಿತ್ಯ ಚರಿತ್ರಲೋ ತೊಲಿ మహాకవిగా ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది. చాంద్ బర్దాయి లాహోర్ నగరంలో జన్మించినా కూడా అజ్మీర్ పాలకుల ఆస్థానంలోనే నివసించారు. ఈయనకు సాహిత్యం, వ్యాకరణం మరియు జ్యోతిష్య శాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం ఉండేది. చాంద్ బర్దాయి రచించిన అత్యంత ప్రసిద్ధ ఇతిహాస కావ్యం పృథ్వీరాజ్ రాసో. ఇది బ్రజ్ భాష మరియు డింగల్ అంటే ప్రాచీన రాజస్థానీ భాషలో రాయబడింది. పాశ్చాత్య హిందీ భాషా రూపాల్లో లభ్యమవుతున్న తొలి గ్రంథాల్లో ఇది కూడా ఒకటి. ఈ గ్రంథంలో పృథ్వీరాజ్ చౌహాన్ శౌర్యం, విజయాలు, ప్రేమ, వివాహం వంటి ఎన్నో విశేషాల గురించి అద్భుతంగా వర్ణించారు చాంద్ బర్దాయి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మీటింగ్ చేసుకుని వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా అంబటాల సంగతులు కార్యక్రమంలో ముందుగా

0: గోవిందం. పానం పదిలం శీర్షికన తెల్ల గలిజేరు ఉపయోగాల గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు జక్కుల నరేందర్ ప్రసంగం. ప్రకృతిలో దొరికే చాలా రకాల మొక్కలు ఔషధ గుణాలను కలిగినవే. అసుంటి విలువైన మొక్కలు మన చుట్టూరా ఎన్నో ఉంటాయి. ఎసుంటి సంరక్షణ చర్యలు తీసుకోకున్నా వాటంతట అవే మొలిచి మనకు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు అందజేస్తాయి కొన్ని రకాల ఆకుకూరలు. అందులో ఒకటే తెల్ల గల్జేరు ఆకు. దీన్నే పునర్నవ ఆకుగా కూడా పిలుస్తుంటారు. ఈ మొక్కలో ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి. మరి అవేంటో, ఏ విధంగా మనకు ఉపయోగపడతాయో ఈ ముచ్చట్ల విందాం.
1: తెల్ల గల్జేరు మన చేనులలో కలుపు మొక్కలాగా పెరుగుతుంది. ఇది నేలపైన పాకుతూ పెరిగేటటువంటి మొక్క. మనకు ప్రకృతి ప్రసాదించినటువంటి ఉత్తమమైనటువంటి ఆయుర్వేద మూలిక. సంస్కృతంలో దీన్ని పునర్నవ అనే పేరుతో పిలుస్తారు. దీని అర్థాన్ని మనం గమనిస్తే పునర్ అంటే మరలా, నవ అంటే కొత్తదనం ఇచ్చేది అని అర్థం. అంటే మన శరీరంలో వ్యాధికి లోనైన అవయవాన్ని లేదా భాగాన్ని నయం చేసి కొత్తగా సంపూర్ణ ఆరోగ్యవంతంగా మార్చుతుందని అర్థం. దీన్నే శోధగ్ని అని కూడా పిలుస్తారు. దాని అర్థాన్ని చూసినట్లయితే శరీరంలో ఏర్పడే వాపును అంటే ఎడిమాని తగ్గించేది అని మనం గ్రహించవచ్చు. దీని లాటిన్ పేరు ట్రయాంతిమా పోర్టులో కాస్టమ్. ఇది అయోజోయేసి ఫ్యామిలీకి చెందినటువంటి మొక్క. దీని ఆకుల పైభాగం అనేటువంటిది ఆకుపచ్చగా, అడుగు భాగం తెల్లగా ఉంటుంది. రక్తాన్ని శుద్ధి చేసి చర్మరోగాల్ని పోగొడుతుంది. వాత, పిత్త, కఫ సంబంధ త్రిదోషాల్ని కూడా తగ్గిస్తుంది. ఆకలిని పెంచుతుంది. శరీరంలో ఉన్న అతి నీటిని తొలగిస్తుంది. అతి దాహాన్ని అణచివేస్తుంది. సమస్తమైనటువంటి ఉదర సంబంధ రోగాల్ని తగ్గిస్తుంది. స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమపరిచి నెలసరి సక్రమంగా అయ్యేలాగా చేస్తుంది. మూత్రపిండాల్లో ఏర్పడే రాళ్లను అంటే కిడ్నీ స్టోన్స్ని కరిగించుటలో తోడ్పడుతుంది. తెల్ల గలిజేరు మొక్కలో ఆకుల్ని గాని, వేళ్లను గాని లేదా మొత్తం మొక్కను గాని మనం ఉపయోగించుకోవచ్చు. ఇంతటి మహత్తరమైనటువంటి ఉపయోగాలున్న ఈ మొక్కను అనేక వ్యాధుల నివారణలో మనం ఉపయోగిస్తాం. పచ్చకామెర్లు అంటే జాండీస్. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఎంత తేలిగ్గా ఉంటుందో అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఇలాంటి పచ్చకామెర్లకు గలిజేరు బాగా ఉపయోగపడుతుంది. ఎట్లా వాడాలంటే, గలిజేరు ఆకుల్ని లేదా మొత్తం గలిజేరు మొక్కను తీసుకొని శుభ్రంగా నీటిలో కడిగి రోలు లేదా మండ మీద దంచాల. తర్వాత దాన్ని పిండితే తాజా రసం అనేటువంటిది వస్తుంది. ఈ తాజా రసాన్ని ఆయుర్వేదంలో స్వరసం అని అంటారు. ఇలా వచ్చిన రసాన్ని సుమారు 2 టేబుల్ స్పూన్ల చొప్పున ఉదయం, రాత్రి పెరుగుతో కలిపి తీసుకోవాలి. ఇలా తాగినట్లయితే మనకు ఈ పచ్చకామెర్లు అనేటువంటివి తగ్గిపోతాయి. అయితే ఇలా తాగినన్ని రోజులు చప్పటి పథ్యాన్ని పాటించాలి. అంటే మజ్జిగన్నం లాంటిది మాత్రమే తీసుకోవాలి. పచ్చకామెర్లను తగ్గించే మరొక ఔషధ చికిత్సను కనుక మనం గమనించినట్లయితే, తెల్ల గలిజేరు మొత్తం మొక్కను తీసుకొని ఎండలో ఎండబెట్టాలి. మొత్తం ఎండిన తర్వాత దంచి పొడిలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తెల్ల గలిజేరు పొడిని 2 భాగాలుగా తీసుకొని దానికి 1 భాగం మిరియాల పొడిని కలపాలి. ఇలా 2 కలిపి ఉదయం పూట మాత్రమే పెరుగుతో కలిపి తీసుకున్నట్లయితే జాండీస్ అనేటువంటిది తొందరగా తగ్గిపోతుంది. రక్తహీనత అంటే ఎనీమియాతో బాధపడే వారికి ఈ తెల్ల గలిజేరు చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా

0: మన ఆదిలాబాద్ జిల్లాలో ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది ఈ రక్తహీనతతో చనిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ మొక్క అన్ని చేనులలో విరివిగా దొరుకుతుంది. అయితే ఈ మొక్కను ఎట్లా వాడాలి రక్తహీనతలో? చూసినట్లయితే తెల్ల గలిజేరు మొక్క పొడి 5 గ్రాములు, మిరియాల పొడి 5 గ్రాములు, జీలకర్ర పొడి 5 గ్రాములు, ఈ 3 పొడుల్ని కలిపి తీసుకోవాలి. ఇలా కలిపిన మిశ్రమంకు తేనెను కలిపి ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఇలా తయారైన ముద్దను కుంకుడు గింజంత సైజు ఉండేటట్లు టాబ్లెట్స్ అంటే మాత్రలాగా తయారు చేసుకొని ఒక ప్లేట్లో వేసి ఎండలో ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఒక డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. ఇలా తయారు చేసుకున్నటువంటి టాబ్లెట్స్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి ఒక్కొక్క మాత్ర చొప్పున తీసుకుంటే రక్తహీనత అనేటువంటిది మొత్తం తగ్గిపోతుంది. ముఖం, కాళ్ళు, చేతులు వీటిలో వచ్చేటటువంటి వాపు కూడా తగ్గిపోతుంది. ముఖ్యంగా గర్భిణీశీల ముఖం కాళ్ళలో వచ్చేటటువంటి వాపుని తగ్గించడంలో చక్కగా ఉపయోగపడుతుంది. జీర్ణశక్తిని పెంచుతుంది. కొందరికి మద్యాన్ని ఎక్కువగా తాగడం వల్ల ఎల్లప్పుడూ మత్తుగా ఉండడం, కళ్ళు తిరిగినట్లు అనిపించడం, వీక్నెస్ మొదలైనటువంటి దుష్ఫలితాలు అనేటువంటివి సంభవిస్తాయి. వీటిని తగ్గించడంలో ఈ పునర్నవ ఉపయోగపడుతుంది. దీన్ని తీసుకునేటువంటి విధానం 2 గ్లాసుల మంచినీటిని తీసుకోవాలి. దానికి 2 చెంచాల తెల్ల గలిజేరు పొడిని కలపాలి. ఈ నీటిని పొయ్యి పైన పెట్టి సగం గ్లాసు నీళ్లు మిగిలేటట్లు వేడి చేయాలి. ఇలా వేడి చేసిన తర్వాత దీనికి తగినన్ని పాలు మరియు ఆవు నెయ్యిని కలిపి నెయ్యి మాత్రమే మిగిలేటట్లు వేడి చేయాలి. ఇలా తయారైనటువంటి నెయ్యిని సిద్ధఘృతం అని పిలుస్తారు. ఈ సిద్ధఘృతాన్ని చల్లార్చి వడగట్టి నిల్వ చేసుకోవాలి. ఈ నెయ్యిని 2 చెంచాలు తీసుకొని 1 చెంచా అతిమధురం చూర్ణాన్ని కలిపి ప్రతిరోజు తీసుకున్నట్లయితే మద్యపానం వల్ల వచ్చేటటువంటి దుష్ప్రభావాలనేటువంటివి తగ్గిపోతాయి. మరికొంతమంది విపరీతమైనటువంటి దురదలతో బాధపడతారు. ఈ దురద తగ్గాలంటే గలిజేరు మొక్కను రోలుపై దంచి దాని రసాన్ని దురద ఉన్నటువంటి ప్రాంతంలో ఒక లేపనంలాగా పూసుకోవాలి. ఇలా దురద తగ్గేటంత వరకు ఈ గలిజేరు రసాన్ని వాడినట్లయితే చక్కని ఫలితం అనేటువంటిది లభిస్తుంది. కొందరికి మూత్రంలో శుద్ధలాంటి తెల్లని పదార్థం పోతూ ఉంటుంది. అది అల్బమ్యూరియా వల్ల కానీ, యురినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ల వల్ల కానీ ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ సమస్యను తగ్గించడంలో ఈ తెల్ల గలిజేరు మొక్క వేళ్ళు చక్కగా ఉపయోగపడతాయి. తెల్ల గలిజేరు మొక్క వేళ్లను తెచ్చుకొని దానికి కొద్దిగా ఉప్పు కలిపి మెత్తగా నూరాలి. ఇలా నూరిన తర్వాత కుంకుడు గింజంత ప్రమాణంలో మాత్రల్ని తయారు చేసుకోవాలి. ఈ మాత్రల్ని రోజు పొద్దున, రాత్రి ఒక్కొక్కటి చొప్పున తీసుకున్నట్లయితే మూత్రంలో తెల్లని పదార్థం పోవడం అనేటువంటిది తగ్గిపోతుంది. ఉబ్బసం అంటే ఆస్తమా మరియు అధిక బరువుతో బాధపడేవారు 1 భాగం మిరియాల పొడి, 4 భాగాల తెల్ల గలిజేరు పొడిని కలపాలి. ఈ మొత్తానికి తెల్ల గలిజేరు రసాన్ని కలిపి మెత్తగా నూరి కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రల్ని అంటే టాబ్లెట్స్ని తయారు చేసుకొని ఎండబెట్టి నిల్వ చేసుకోవాలి. ఈ వ్యాధి తీవ్రతను బట్టి 1 లేదా 2 మాత్రల చొప్పున వేడి నీళ్లతో కానీ అల్లం రసంతో కానీ తీసుకోవాలి. ఇలా చేస్తే ఉబ్బసం తగ్గిపోతుంది. ముఖ్యంగా కార్డియాక్ ఆస్తమ అనేటువంటిది తగ్గిపోతుంది. ఈ మాత్రల్ని రోజు పలుచని మజ్జిగతో ఉదయం, సాయంత్రం తీసుకున్నట్లయితే అధిక బరువు అంటే ఓవర్వెయిట్ అనేటువంటి సమస్య నుండి బయటపడవచ్చు. పార్శ్వోపతలనొప్పి అంటే ఒక పక్కనే తలనొప్పి అనేటువంటిది ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ తలనొప్పి ఉన్నటువంటి వారు మిరియాలు, తెల్లగలిజేరు ఆకులని రెండింటిని కలిపి మెత్తగా నూరాల గంధంలాగా తయారవుతుంది. దీన్ని తలకు పట్టిస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పార్శ్వోపతల నొప్పి తగ్గిపోతుంది. కొందరికి చీలమండ దగ్గర కానీ మోకాళ్ళ దగ్గర కానీ నొప్పితో కూడినటువంటి వాపు అనేటువంటిది ఉంటుంది. ఇలాంటి వారు తెల్లగలిజేరు, దేవదారు చెక్క, మునగబెరడు, శొంఠి మరియు తెల్లావాలు వీటన్నింటినీ సమానంగా తీసుకొని నిమ్మరసం పోస్తూ మెత్తగా నూరుకోవాలి. ఇలా నూరిన తర్వాత వచ్చినటువంటి కల్కమును నొప్పి లేదా వాపు ఉన్నటువంటి చోట ఒక పట్టీలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న కొద్దిసేపటికే నొప్పి వాపు అనేటువంటిది మొత్తం తగ్గిపోతుంది. ఈ తెల్లగలిజేరును కిడ్నీ వ్యాధులలో సురక్షితంగా వాడుకోవచ్చు. కిడ్నీ వ్యాధులున్నా, మూత్రపిండాల్లో రాళ్ళున్నా ఈ తెల్లగలిజేరు అనేటువంటిది అద్భుతంగా పనిచేస్తుంది. తెల్లగలిజేరు మొక్క యొక్క మొత్తాన్ని దంచి రసం తీయాలి. ఇలా వచ్చిన స్వరసాన్ని ఉదయం 2 స్పూన్లు, సాయంత్రం 2 స్పూన్లు తీసుకోవాలి. ఇలా తీసుకుంటే మూత్రం అనేటువంటిది ధారాళంగా వస్తుంది. అదేవిధంగా మూత్రపిండాల్లో రాళ్ళు ఉంటే అవి కూడా కరిగిపోతాయి. తల తిరగడం అంటే డిజినెస్ ఉన్నవారు తెల్లగలిజేరు ఆకులు, ధనియాలు, గసగసాల్ని ఈ మూడింటిని మంచినీళ్లు చిలకరిస్తూ మెత్తగా నూరాల. దాన్ని నుదుటిపైన లేపనం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తల తిరగడం అనేటువంటి సమస్య నుండి బయటపడచ్చు. వాతం వల్ల వచ్చే నొప్పులకు, కీళ్ళ నొప్పులకు, ఒళ్ళు నొప్పులకు ఈ తెల్లగలిజేరుతో తయారు చేసినటువంటి తైలం మిక్కిలి లాభాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ తైలాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే తెల్లగలిజేరు మొత్తం మొక్కను తీసుకొని దంచి రసం తీయాలి. ఇలా వచ్చిన రసానికి సమానంగా నువ్వుల నూనెను కలపాలి. ఈ నూనెను చిన్న మంట మీద పెట్టి కేవలం నూనె మాత్రమే మిగిలే వరకు వేడి చేయాలి. అంటే గలిజేరు రసం మొత్తం నువ్వుల నూనెలో ఇమిడిపోవాలి. ఇలా వచ్చిన నూనెను చల్లార్చి వడగట్టి నిల్వ చేసుకోవాలి. కీళ్ళ నొప్పులు, ఒళ్ళు నొప్పులు ఉన్నట్లయితే ఈ నూనెను మర్దనం చేసుకున్నట్లయితే మంచి ఉపశమనం అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. నడవలేని పిల్లలకు ఇదే తైలాన్ని మనం రోజూ మర్దనం చేసి 1 గంట తర్వాత స్నానం చేయించాలి. ఇలా చేస్తే క్రమంగా పిల్లలకు నడక అనేటువంటిది వస్తుంది. గుండె దడ వల్ల ఇబ్బంది పడేవారికి ఈ పునర్నవ ఆకులు చక్కగా ఉపయోగపడతాయి. ఎట్లా అంటే వీటి ఆకులను శుభ్రంగా కడిగేసి దంచి రసాన్ని తీయాలి. ఈ రసానికి సగభాగం పటిక బెల్లాన్ని కలపాలి. ఉదాహరణకు 20 ml రసం తీసుకుంటే 10 గ్రాముల పటిక బెల్లాన్ని కలపాలి. తర్వాత పొయ్యి మీద పెట్టి లేత పాకం వచ్చేటంత వరకు మరగబెట్టి చల్లార్చి నిల్వ చేసుకోవాలి. రోజు 2 పూటల 2 చెంచాల ఈ ఔషధాన్ని 1 కప్పు నీటిలో వేసి అందులో 2 చెంచాల రోజు వాటర్ అంటే పన్నీరును కలిపి తీసుకున్నట్లయితే గుండె దడ అనేటువంటి సమస్య నుండి బయటపడచ్చు. ఇంతటి గొప్ప గుణాలు, ఉపయోగాలున్నటువంటి తెల్లగలిజేరును ఆకుకూరలాగా, పప్పుకూరలాగా, పచ్చడిలాగా వివిధ రకాలుగా తయారు చేసుకొని వాడుకోవచ్చు.
1: ఇప్పటి వరకు పానం పదిలం శీర్షికన తెల్లగలిజేరు ఉపయోగాల గురించి ఆదిలాబాద్కు చెందిన ఆయుర్వేద వైద్యుడు జక్కుల నరేందర్ ప్రసంగం విన్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov

0: వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతుల కార్యక్రమం. ఇప్పుడు భేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం. మంచిర్యాల జిల్లా జెన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్ తో ముచ్చటైందా. వీరితో ముచ్చట పెడతారు కే లెనిన్.
2: జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లడమే కాకుండా వన్యప్రాణుల భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారుతున్న తరుణంలో అటవీ శాఖ పరంగా ఈ వన్యప్రాణుల సంరక్షణతో పాటు అటవీ సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను గురించి, వారు చేస్తున్న కృషిని గురించి మనతో పంచుకునేందుకు ఇప్పుడు మంచిర్యాల జిల్లా జన్నారం ఫారెస్ట్ డివిజనల్ అధికారి రామ్మోహన్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రామ్మోహన్ గారు.
3: నమస్కారం అండి.
2: ముందుగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సరించి ఉన్న ఈ కవ్వాల్ అభయారణ్యం, ఒక పచ్చని చిక్కని చెట్లు, ఆ చెట్ల మధ్య స్వేచ్ఛగా విహరించే వన్యప్రాణులు, ఆకాశంలో సంచరించే పక్షుల కిలకిల రావాలతోని అలరారుతోంది కదా. ముందు ఈ ప్రాంతంలో ఉన్న ఈ కోర్ ఏరియా, నాన్ కోర్ ఏరియా వీటికి సంబంధించి చెప్పండి. ఆ తర్వాత ఇక్కడ అడవుల్లో విహరిస్తున్న వన్యప్రాణుల గురించి చెప్పండి.
3: అలాగేనండి. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి 4 జిల్లాలలో కూడా విస్తరించి ఉన్నటువంటి ప్రాంతం. ఇందులో అటవీ శాఖకు సంబంధించినటువంటి డివిజన్స్, 7-8 డివిజన్స్ ఉంటాయి. దాంట్లో కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో ముఖ్యమైనటువంటి డివిజన్ జన్నారం అనేటువంటిది, జన్నారం అటవీ ప్రాంతం. ఈ జన్నారం అటవీ ప్రాంతంలో ముఖ్యంగా అడవులకు ప్రసిద్ధి చెందినటువంటిది, అంటే టేకు వనాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. దీంతో పాటు ఎన్నో వన్యప్రాణులు ఉన్నటువంటి ప్రాంతం ఇది. మీరు పులి దగ్గర నుండి మొదలుపెట్టి చిన్న ఏంటి పార్క్యుపైన్, అలాగే అంటే ఏదుపంది అంటాం మనం, అలాగే రకరకాల దుప్పులు, జింకలు, వీటన్నిటికీ కూడా ఇది ఒక మంచి ఆవాసం అన్నమాట. ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు టైగర్లకు పూర్తిగా నిలవుగా ఉన్నటువంటి ప్రాంతము, మళ్లీ ఇప్పుడు పరిస్థితులు మెరుగైనటువంటి తర్వాత మళ్లీ ఇక్కడికి టైగర్స్, మనకు ప్రక్కన ఉన్నటువంటి తడోబా టైగర్ రిజర్వ్, అలాగే ఇంకా ఆదిలాబాద్ ప్రక్కన ఉన్నటువంటి తిప్పేశ్వర్ ప్రాంతం నుండి కూడా మళ్లీ టైగర్స్ మన దగ్గరకు వస్తున్నాయి. మళ్లీ అన్ని పరిస్థితులు గతంతో పోల్చినప్పుడు మళ్లీ మంచి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు మెరుగవుతున్నాయి.
2: అయితే ఇప్పుడు ఇది కవ్వాల్ అభయారణ్యం అనేది పులుల ఆవాసానికి ఒక సురక్షితమైన ప్రాంతంగా పేరు పొందింది. పులుల రాక కూడా మనం గమనిస్తా ఉన్నాం. పులులతో పాటు ఇతర వన్యప్రాణులు ఈ ప్రాంతంలో ఏవేవి సంచరిస్తున్నాయి, మరి వాటి గణాంకాలు ఏం చెప్తున్నాయి, వాటి గురించి చెప్తారా?
3: పులులు ప్రస్తుతం ఉన్నవి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నవి. ఆసిఫాబాద్ జిల్లా, అలాగే మంచిర్యాల జిల్లా ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం నమోదవుతున్నవి. అలాగే ఇక్కడ నుంచి బయటి ప్రాంతాలకు కూడా వివిధ కారణాల వలన వెళ్తున్నవి, వెళ్లి మళ్లీ వెనక్కి వస్తుంటాయి అవన్నీ కూడా. పులులు, చిరుత పులులు, అలాగే కుక్కలు, అడవి కుక్కలు, నక్కలు, పెద్ద నక్క, చిన్న నక్క, జాకలు అంటాం మనం దాన్ని, పెద్ద నక్క అనమాట. అలాగే చిన్న నక్కలు చాలా చిన్నగా ఉంటాయి, నక్క సైజ్ కంటే కొంచెం చిన్నగా ఉంటాయి చిన్న నక్కలు. అలాగే స్లాత్ బేర్ అంటే ఎలుగుబంటి, పునుగు పిల్లి, అలాగే మానుపిల్లి, పందులు, అడవి పందులు, ఏదు పందులు ఇలాంటివి ఉన్నాయి. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పినటువంటివన్నీ కూడా మాంసాహార జంతువులవి. శాకాహార జంతువుల విషయానికి వస్తే దుప్పులు, జింకలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అంటే ఏంటంటే రెండు రకాలు దాంట్లో కూడా. ఒకటి కొమ్ములు ప్రతి సంవత్సరం ఊడిపోయేటువంటివి కొన్ని ఉంటాయి, కొన్నేమో పర్మనెంట్ గా ఉండేటువంటి కొమ్ములు ఉన్నటువంటివి ఉంటాయి. ఉదాహరణకి బ్లాక్ బక్, కృష్ణ జింక అనేది ఉంది. ఆ కృష్ణ జింక అనేదానికి ఎప్పటికీ కొమ్ములు అలాగే ఉంటాయి. ఏది మన ఒక గేదెలకు బర్రెలకు గదా కొమ్ములు ఉన్నట్టు పర్మనెంట్ గా ఊడవవి. అలా ఉన్నటువంటివి కొన్ని జాతులు, కొన్ని ఊడిపోతుంటాయి ప్రతి సంవత్సరం, కొన్ని ఊడిపోతుంటాయి. అవేమో దుప్పులు అనమాట. ఈ దుప్పుల్లో ముఖ్యంగా చుక్కల దుప్పులు, సాంబార్ దుప్పులు అంటాం, కణజ అంటాం మనం, కణితి అంటారు, కణజ అంటారు, అవి చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నాయి. అలాగే జింకల విషయానికి వస్తే ముఖ్యంగా నీల్గాయ్, ఏది మనుబోత్ అంటారు, మనుబోత్ ఉంది ఇక్కడ. అలాగే బ్లాక్ బక్ ఉంది, బ్లాక్ బక్ అంటే కృష్ణ జింక. అలాగే కొండగొర్రె అంటాం, అందరికి తెలిసిన మాట ఇది, అందరికి తెలిసిన మాట. దానికి 4 కొమ్ములు ఉంటాయి మగదానికి, సో దాన్ని 4-horned యాంటిలోప్ అంటారు, అది ఉంది. అలాగే ఇంకొకటి చింకారా అనేది ఒక జింక. 4 జింకలు ఉన్నటువంటి ప్రాంతం దేశంలోనే అతి కొద్దిగా ఉన్నాయి అన్నమాట. అందులో జన్నారం ప్రాంతం కవాల్ టైగర్ రిజర్వ్ అనేటువంటిది పేరెన్నికగానది అనమాట. అంటే ఈ విధంగా అటు మాంసాహార జంతువులు ఇటు శాకాహార జంతువులు అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. దానికి కావలసినటువంటి ఆవాసం కూడా ఇక్కడ ఉంది. అలాగే వీటికి సంబంధించి మేము తీసుకునేటువంటి చర్యలు ఏంటంటే, ముఖ్యంగా వేట జరగకుండా చూడడం. ఏదైనా జంతువుకి కావాల్సింది ఏంటంటే ఒక మూడు నాలుగు అంశాలు ఉంటాయి. ఒకటి దాని ఆవాసం, మనకు కదా ఇల్లు ఎట్లాగో దానికి కూడా ఆవాసం, దాని ఇల్లు. దాని ఇల్లు అంటే అడవే దాని ఇల్లు అంతే. ఆ అడవిలో డిస్టర్బెన్స్ లేకుండా, అంటే మనుషుల కారణంగానో లేకపోతే ఇంకా ఇతర పశువుల కారణంగానో అక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూడాలి. అది ఒకటి. డిస్టర్బెన్స్ లేనటువంటి, ఆటంకం లేనటువంటి, సమస్యలు లేనటువంటి ఆవాసం అనేది ప్రధానమైన విషయం దేనికైనా కూడా. రెండవది దానికి ఆహారం. ఇది హర్బివోర్స్ అనుకోండి, అంటే శాకాహార జంతువులైతే దానికి కావలసినటువంటి గడ్డి భూమి, గడ్డి కావాలి. అయితే ఆ గడ్డి భూములు కూడా మేము పెంచుతుంటాం అన్నమాట. ప్రత్యేకంగా ఏం చేస్తాం, కొన్ని ప్రాంతాలని పూర్తిగా కంచె వేసి దాన్ని పశువులు అలాంటివి పోకుండా దాన్ని చూడడం వలన అక్కడ నుంచి మళ్ళీ ఫ్రెష్ గా గడ్డి వస్తుంది, ఆ గడ్డి అవి తినేస్తాయి. ఇంకొకటి ఏంటంటే దాంట్లో కొంత వీడు పెరుగుతూ ఉంటది, అంటే కలుపు మొక్కలు పెరుగుతుంటాయి, ఆ కలుపు మొక్కల్ని కూడా మేము తీసేస్తుంటాం. అలాగే అది కాలిపోకుండా కూడా చూసుకోవాలి. ఇది కూడా ఒక పెద్ద సమస్య, అడవులు కాలిపోవడం అనేటువంటిది మీరు కూడా గమనించే ఉంటారు. ఎందుకంటే మన అన్నీ కూడా ఆకురాల్చే అడవులు, డెసిడ్యూస్ ఫారెస్ట్. కాబట్టి ఆ సీజన్ రాగానే అది బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి, అంటే నీటి కొరతను అధిగమించడం కోసం అవి ఆకుల్ని రాల్చేస్తాయి. అది మళ్ళీ మన దగ్గర ఇంకా ఎక్కువ. ఎందుకు, మనదంతా టీక్ ఫారెస్ట్, టీక్ ఫారెస్ట్ ఎక్కువగా ఉంటది. అంటే 60-70% టీక్ ఫారెస్ట్ ఉంటది. ఆ టీక్ ఫారెస్ట్ లో మొత్తం ఆ పెద్ద పెద్ద ఆకులు కాబట్టి ఫైర్ అంటుకోవడానికి, అలాగే విస్తరించడానికి, ఎక్కువసేపు మండడానికి చాలా అవకాశం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది మిగతా వాటన్నిటికంటే. కాబట్టి మనం ఏం చేయాలి, అక్కడ ఆ ప్రాంతాన్ని అంతా కూడా ఎప్పటికీ మేము ఫైర్ లైన్స్ అని వేస్తుంటాం. కొన్ని ప్రాంతాల్లో చేస్తాం, ఇది అంతా చేస్తాం సాధ్యం కాదు అంతా చేయడం. కొన్ని ప్రాంతాల్లో అంటే ఎక్కడెక్కడైతే ఫైర్ పడేటువంటి అవకాశం ఉంటుందో ఆ ఫైర్ పడేటువంటి ప్రాంతాల్లో ఫైర్ లైన్స్ అని మేమే ప్రత్యేకంగా కొంత ఒక గీతలాగా గీసి ఆ గ్రౌండ్ మీద అక్కడ ఉన్నటువంటి ఆకులను మంట పెట్టేసి వాటిని ఫైర్ లైన్ లాగా చేసేస్తారు. దాని వల్ల ఏమైందంటే ఒకవైపు నుంచి వచ్చినటువంటి మంట అక్కడ వరకు ఆగిపోతుంది. అలా కూడా కొన్ని మేము చర్యలు తీసుకుంటాం. అలాగే నీళ్లు, మూడవది నీళ్లు కావాలి, ఆహారం కావాలి, నీళ్లు. అదే ఇంకా నేను ఇందాక ఆహార విషయానికి వస్తే అది శాకాహార జంతువులకు ఏం కావాలో చెప్పాను. మరి మాంసాహార జంతువులకి, మాంసాహార జంతువులు శాకాహార జంతువులు తింటాయి. అంటే శాకాహార జంతువుల యొక్క సంఖ్యను తగ్గకుండా, వేట జరగకుండా వాటిని పెంచాలి, వాటి సంఖ్యను పెంచాలి. పెంచితే అవి మాంసాహార జంతువులకు ఉపయోగపడతాయి. సో అది కూడా దానికి సంబంధించినటువంటి సంరక్షణ చర్యలు, ఒకవైపు రక్షణ చర్యలు, వాటి యొక్క సంఖ్యను పెంచడానికి సంరక్షణ చర్యలు తీసుకుంటుంటాం. మూడవది వాటర్, నీళ్లు కావాలి వాటికి. ఈ నీళ్లకు సౌకర్యం ఏంటంటే మామూలుగా వర్షాకాలం అయితే ప్రాబ్లం ఏం లేదు, అన్ని చోట్ల ఉంటాయి. కానీ ఎండాకాలం వచ్చేసరికి ఇక్కడ నీళ్లు దొరకడం చాలా కష్టం. వాటి కోసం ఏం చేస్తారంటే, గతంలో నుంచి గత 10-20 ఏళ్లుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా, నీటి వసతులు మేము కల్పిస్తాం. మాకు అన్ని కుంటలు ఉంటాయి, చిన్న చిన్న కుంటలు, పాండ్స్. ఆ పాండ్స్ లో ఏం చేస్తామంటే సోలార్ పంప్ సెట్స్ వేసి సోలార్ ద్వారా అది ఎప్పటికీ నీళ్లు వచ్చేస్తాయి, ఆ నీటిని దాంట్లో నింపేస్తారు. అట్లా ప్రతి ప్రాంతంలో, రిమోట్ ఏరియాలో, ప్రతి బీట్ లో, అంటే మా అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ ఏంటంటే బీట్ అంటాం ఒక ప్రాంతాన్ని, దాంట్లో సుమారు ఒక 10 చదరపు కిలోమీటర్ల ఏరియా, 5 చదరపు కిలోమీటర్ల ఏరియా, ఇట్లా చూసి 2 చదరపు కిలోమీటర్ల ఏరియాలో ఒక నీటి వసతి ఉండే విధంగా, అంటే సోలార్ పీటీ అంటాం మా భాషలో. అంటే ఏం లేదు, సౌర విద్యుత్ తో నడిచేటువంటి పంప్ సెట్ ఉన్నటువంటి కుంట, దాంతో అది నడుస్తుంది. సో నీళ్లు అక్కడ ఎప్పటికీ అవైలబుల్ గా ఉంటాయి. అప్పుడప్పుడు ఏమైనా కాకపోతే ఇవన్నీ రిమోట్ ఏరియాస్ లో ఉంటాయి చాలా వరకు. సో ఇది ఒకటి. ఈ మూడు గనక సరిగ్గా ఉంటే ఆటోమేటిక్ గా అన్ని సరిగ్గా ఉంటాయి. దానికి తోడు మేము వేట జరగకుండా, మనుషుల యొక్క లోపలికి చొరబడటం అట్లాంటివి లేకుండా, అలాగే కొన్ని చోట్ల ఎంక్రోచ్మెంట్స్ కూడా ఉంటాయి అక్కడక్కడ, చెట్లన్నీ నరికేసి వ్యవసాయానికి దాన్ని సాఫ్ చేయడం ఇట్లా కూడా కొన్ని చేస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో కూడా అవి జరగకుండా మేము చర్యలు తీసుకుంటా ఉంటాం. అటవీ చట్టం, అలాగే వన్యప్రాణి చట్టం, వీటి ప్రకారం వాళ్లపైన కేసులు నమోదు చేయడం ఇలా కూడా చేస్తుంటాం. మామూలుగా కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్, ఏమి ఇది తప్పు, ఇది ఇట్లా చేయకూడదు, చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని. ఈ లేని సందర్భంలో అయినా కూడా ఆగని పరిస్థితులలో తప్పనిసరి చేయాల్సి వస్తుంది.
2: అయితే ఇప్పుడు ఈ వన్యప్రాణుల సంఖ్య తగ్గడానికి కారణం ఏమై ఉంటుంది, తర్వాత వీటిని మనం సంరక్షించుకోవాలి అంటే శాఖ పరంగా అటవీ శాఖ ప్రయత్నం చేస్తుంది, దీనికి ప్రజల భాగస్వామ్యం ఏ రకంగా అవసరం, ఏ రకమైన సహకారం తోడ్పాటు అవసరం ప్రజల నుంచి?
3: ఎందుకు తగ్గిపోతుంది?

0: వన్య ప్రాణులు. ఎందుకంటే ఏం లేదు, ప్రధానంగా ఇందాక చెప్పిన విషయాలే, వాటి యొక్క ఆవాసం దెబ్బతింటుంది. ఇప్పుడు ఎంతో ఆదిలాబాద్ జిల్లా అడవులకు పెట్టింది పేరు, అలాంటి అడవులు చాలా కుంచుకుపోయినాయి. మరి అవన్నీ వన్యప్రాణులన్నీ ఆ మేరకు దెబ్బతిన్నట్టే కదా, వాటి ఆవాసం పోయింది. అదంతా కూడా ఆవాస నాశనం అనేది ప్రధానమైనటువంటి విషయం ఒకటి. సరే, దాని కారణాలు దానికి ఉన్నాయి. అది ఎందుకు, వ్యవసాయం గురించి, లేకపోతే కలప గురించి, టేక్ లాంటి చెట్లు ఉండడము, వీటిని స్మగుల్ చేయడము, ఇలాంటివి కూడా ఎన్నో జరిగాయి. అది ప్రధానం. రెండవది వాటి యొక్క ఆహారం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టైగర్ ఉందనుకోండి, టైగర్ యొక్క ఆహారమైనటువంటి దుప్పులు, జింకలు ఉన్నాయి. వాటి సంఖ్య తగ్గిందనుకోండి, అప్పుడు కూడా అది బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే దాని ఆహారం దొరకనప్పుడు ఆహార అన్వేషణ కోసం వేరే ప్రాంతాలకు వలస వెళ్తాయి. సహజం, అది సహజమైన పరిణామం ఇదంతా. అప్పుడు కూడా సమస్యలు ఎదురవుతుంటాయి, అది మానవ వన్యప్రాణి ఘర్షణ కూడా దారితీస్తుంది అట్లా అనమాట. అలాగే కొన్ని ప్రాంతాల్లో నీరు, నీటి వస్తువులు ఇట్లాంటివి సరిగ్గా లేక కొన్ని, ఇంకో కొన్ని సమస్యలు ఏంటంటే మేటి కోసం, అంటే వాటికి సంతానోత్పత్తి కాలం సమయంలో మేల్ మగపులి ఉందనుకోండి, ఆడపులి కోసం, ఆడపులి ఉంటే మగపులి కోసం వెళ్లడం, అంటే అది సహజమైనటువంటి విషయాలు ఇవన్నీ కూడా. సో దీని కారణంగా కూడా ఆ ప్రాంతాల నుండి, ఆయా ప్రాంతాల నుండి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఘర్షణకు దారితీసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యలనే పరిష్కారం ఉంది, ఆవాసం దెబ్బతినకుండా చూడడం మన బాధ్యత. అది చూడాలి తప్పకుండా, అది ఎన్ష్యూర్ చేసినట్టయితే అవి ఏమాత్రం బయటికి రావు.
1: అంటే ఆవాసం, ఆహారం పైనే వన్యప్రాణుల మనుగడ అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఆ రెండు విషయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకుంటే వన్యప్రాణుల మనుగడ అనేది స్వేచ్ఛగా కొనసాగుతుంది అనేది మీ అభిప్రాయం?
0: అవునండి, తప్పకుండా. ఇది ఈ విధంగా అటవీ శాఖ తగినటువంటి చర్యలు తీసుకుంటుంటది. అంతేకాకుండా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు కూడా వాళ్ళు సహకరించాలి. అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏవైతే, అడవి నాశనం కావడం, కలప కోసం చెట్లను కొట్టడం, లేకపోతే వ్యవసాయం కోసం, ఇంకా ఇతర అవసరాల కోసం అడవిని నిర్మూలించడం, వేటాడడం, ఇలాంటివి గనక తగ్గిస్తే, అలాగే బయట నుంచి వచ్చినటువంటి వాళ్లను కూడా కట్టడి గనక చేసినట్టయితే, తప్పకుండా వన్యప్రాణుల సంఖ్య మళ్లీ తగిన రీతిలో గతంలో ఉన్నట్టుగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. చాలా ప్రాంతాల్లో ఇది సక్సెస్ అయింది కూడా. అంటే స్థానిక సమాజాలు, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ల యొక్క సహకారంతో ఇదంతా సాధ్యమైతుంది. ఎవరో కొద్ది మంది చేస్తున్నటువంటి వాళ్లు ఒక శాఖ చేసేటువంటి పని మాత్రమే కాదు ఇదంతా కూడా. ఎందుకంటే పర్యావరణం అనేది ప్రతి ఒక్కరికి కావలసినటువంటి విషయం. ఎక్కడ ఏది దెబ్బతిన్నా కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, పర్యావరణంలో ఎన్నో మార్పులు వచ్చాయి, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోయాయి, కాలాలు కూడా ఏ కాలం ఎప్పుడొస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఆ విధంగా వర్షాలు పోతాయి, భూగర్భ జలాలు తగ్గిపోతాయి, అలాగే కాలుష్యం బాగా పెరిగిపోతుంది, ఉష్ణోగ్రతలు బాగా పెరిగిపోతాయి లేక తగ్గిపోతాయి, ఇవన్నీ కూడా పర్యావరణం దెబ్బతినడం వల్లనే. సో ఈ పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలి, దాంట్లో ముఖ్యమైనటువంటి వన్యప్రాణులను కూడా మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కనీసం వాటికి హాని చేయకపోయినా సరిపోతుంది, వాటికి అవే పెరుగుతాయి, వాటి యొక్క సంఖ్య వృద్ధి చేసుకుంటాయి, అవి ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని అవి మనకే ఉపయోగపడతాయి. వాటిని పెంచుతున్నాము, వాటిని సంరక్షిస్తున్నాము అంటే వాటి గురించి చేయడం అనేది అనుకోవద్దు అట్లా. వాటి గురించే, మన గురించే అదంతా చేసేది, మనుషుల గురించే. అవి సరిగ్గా ఉంటే, వన్యప్రాణులన్నీ సమతుల్యంగా ఉంటే మానవ మనుగడ అనేటువంటిది కొనసాగుతుంది.
1: చాలా సంతోషం రామ్మోహన్ గారు. మీ అనుభవాలు, గణాంకాలను జోడిస్తూ అడవులు, వన్యప్రాణులకు మధ్య ఉన్న సంబంధం, అట్లాగే వన్యప్రాణుల మనుగడ, భవిష్యత్తు, వాటి సంరక్షణ, వీటన్నింటిని గురించి చక్కని విషయాలు తెలియజేసిండ్రు. అందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: ఇప్పటి వరకు బేటీ శీర్షికన అరుదైన వన్యప్రాణులకు ఆవాసం కవ్వాల్ అభయారణ్యం, మంచిర్యాల జిల్లా జెన్నారం అటవీ డివిజనల్ అధికారి ఎం రామ్మోహన్తో కేలెనిన్ వెట్టిన ముచ్చటను ఇన్నారు.
3: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం, ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు, అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు.

జీవితం ప్రారంభంలో ఈయన కూడా తండ్రిలాగా ఒక సాంప్రదాయ ఇస్లామిక్ పండితుడిగా ప్రసంగీకుడిగా జీవించినరు. 1244లో రూమి జీవితం షెమ్సే తబ్రేజీ అనే ఒక సంచార సూఫీ సాధువు పరిచయంతో దైవిక ప్రేమను ఆరాధించే గొప్ప ఆధ్యాత్మిక కవిగా మారారు. రూమి రాసిన అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రంథం మాస్నవి. ఈ కావ్యాన్ని పార్షియన్ భాషలో ఖురాన్ అంతటి పవిత్రమైనదిగా భావిస్తారు. ఇలా కథలు, నైతిక సూత్రాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలు దాగిన్నాయి. ఈయన తన గురువైన షమ్సే తబ్రేజీ జ్ఞాపకార్థం వేలాది గజల్లు రుబాయిలు సంకలనంతో దివాన్ ఏ కబీర్ కూడా రాసిండ్రు. రూమి కవిత్వం కేవలం ఇస్లామిక్ ప్రపంచానికే పరిమితం కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువాదించబడింది. ఈయన పన్న మరణానంతరం కుమారుడు మరియు అనుచరులు మెవ్లేవి సూఫీ విధానాన్ని స్థాపించి రూమి నైతిక విలువలను కొనసాగించిండ్రు.

ఇంతటితో ఇఎల్టి అంబటాల సంగతులు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల్లా 7:15 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమంలోని ప్రసారమైన విషయాలను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రి. ఇంకా మీకు వీలైతే మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇక రేపు పొద్దుగల్లా అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం 10 శీర్షికన రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట, ఇంకా శాకాహారం మనకు పర్యావరణానికి చేసే మేలు గురించి పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం, అట్లనే మహత్తర కార్యం రక్తదానం డాక్టర్ రాజలక్ష్మి ప్రసంగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 8:00 కావస్తుంది. మరికొద్దిసేపట్లో సమాచార ప్రభాత్ 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: He escaped an encounter in the Yuzmark Hills on September 5th, in which his close aide Yasir was killed. Lieutenant Governor of Ladakh V.K. Saxena flagged her first commercial air cargo consignment of lilium flowers grown in the Union Territory yesterday. Addressing the media, Mr. Saxena informed that the commercial cargo marks the beginning of a new chapter in Ladakh's agricultural history. Mr. Saxena said the horticulture floriculture project was started as a pilot and the crop has bloomed successfully with excellent quality due to Ladakh's favorable climate and temperature. Home Minister Amit Shah is visiting Punjab today to flag in Nasha Mukt Punjab Yatras in Jalandhar. The Home Minister will also be attending a gathering on the occasion. The Yatras, which were launched by BJP President Nitin Naveen on 18th of this month from Pathankot, have covered a distance of 4,000 kilometres in all the 117 assembly constituencies in 13 days. The objective of Yatras was to transform the fight against drugs in Punjab into a people's movement. These yatras focused on three major challenges Punjab is currently facing, including rising drug abuse, deteriorating law and order, and corruption at all levels of governance. The Indian Meteorological Department, IMD, has forecast heavy rainfall conditions over interior Karnataka, Kerala, Mahi, Karaikal, and northeastern states today. According to the IMD, thunderstorms accompanied with lightning and gusty winds over Rayalaseema, Tamil Nadu, Puducherry and Karaikal during the next 3 to 4 days. Similar weather conditions are also expected over coastal Andhra Pradesh, interior Karnataka and Odisha during the same period. Weather Department has also predicted thunderstorms accompanied with lightning conditions over Assam, Meghalaya, Kerala, Mahi, Madhya Pradesh, Marathwada and Tripura for today. This is Akashwani giving you the news.
1: News that keeps you informed. Follow us on X at AIR News Alerts and on Public at AIR News Alerts.
0: Prime Minister Narendra Modi is completing 25 years in public service, a journey defined by the mantra of Jan Seva Se Desh Seva and a relentless commitment that continues today. Guided by this vision for Seva and Sushasan, the government has been ceaselessly working towards achieving the goal of a Viksit Bharat by 2047. Through inclusive development and social empowerment, this dedication is transforming lives. Today, in this special series, we bring you an instance of how this vision has been translated into action through water reforms.
2: For decades, Gujarat lived under the shadow of persistent drought and acute water crisis. Shifting the paradigm from crisis management to systematic creation, Narendra Modi, as the Chief Minister of Gujarat, initiated a comprehensive water strategy. Strategic interbasin water transfers, check dams and massive canal networks were deployed to make Gujarat water secure. Flagship projects like Sujalam Suflam redirected the surplus flood waters through over 300 kilometers of canals across northern Gujarat, while the Sauni Yojana channeled Narmada waters to drought-prone reservoirs in Saurashtra, unlocking over 10 lakh acres of irrigation potential. Reflecting on this transformative journey from water scarcity to water security, Prime Minister Narendra Modi said,
3: "Do dhai dasak pehle tak Saurashtra ke kya halat the? Ye hum sabko yaad hai. Uttar Gujarat ki kya dasa thi? Hame pata hai." मैंने दशकों से लटके पड़े सरदार सरोवर डैम का काम पूरा करवाया। गुजरात में सौनी योजना शुरू हुई, जहां पानी की अधिकता थी वहां से पानी जल संकट वाले इलाकों में पहुंचाया गया। आज गुजरात में हुए प्रयासों के परिणाम सारी दुनिया के सामने हैं। गुजरात की सफलता, गुजरात के मेरे अनुभव मुझे ये भरोसा दिलाते हैं कि हम देश को जल संकट से निजात दिला सकते हैं।
2: This systematic water security has directly empowered millions of farmers in the state, securing their livelihood and eliminating the constant threat of drought. Highlighting the impact of Sauni Yojana on ground-level agriculture, Labuben Sarola, a farmer from Amreli district, shares her experience.
4: My name is Labuben Sarola and I am a farmer from Vakya village in Amreli, Gujarat. Since the launch of Sauni Yojana, our village has received an abundant supply of water, which has helped us increase the production of crops such as peanuts and cotton. For this, we sincerely thank the Gujarat government and the central government for their support.
2: Aparna Khund, Akashvani News, Ahmedabad.
0: India has reaffirmed its commitment to the goal of a nuclear weapons-free world and complete elimination of nuclear weapons. Secretary West in the Ministry of External Affairs, C.B. George, delivered India's statement at the high-level plenary meeting to commemorate the International Day for the Total Elimination of Nuclear Weapons at the UN headquarters in New York. On Monday, Mr. George affirmed India's unwavering commitment to combating racism, racial discrimination, xenophobia and related intolerance at the high-level meeting on the 25th anniversary of adoption of the Durban Declaration and Programme of Action at the UN General Assembly. Commerce and Industry Minister Piyush Goyal will participate in the G20 Trade Ministers meeting at Milwaukee in Wisconsin today and tomorrow. He is attending the meeting at the invitation of the U.S. Trade Representative. More from our correspondent.
5: The meeting brings together trade ministers from G20 member countries to discuss issues related to global trade and the multilateral trading system. According to the Ministry of Commerce and Industry, India will engage constructively with all G20 members and work towards a rule-based, open, inclusive, transparent, equitable and non-discriminatory multilateral trading system with the World Trade Organization at its core while seeking adequate policy space for developing countries. On the sidelines of the G20 meeting, Mr. Goyal will hold bilateral discussions with his counterparts. The talks will focus on expanding trade and economic opportunities for farmers, fishermen, women entrepreneurs, startups, micro, small and medium enterprises and other businesses. Mr. Goyal will also hold bilateral discussions with his US counterpart as a part of ongoing efforts to advance a balanced and mutually beneficial India-US bilateral trade agreement. Yashasvi Kiryal for Akashvani News, Delhi.
0: On to sports. At the Asian Games 2026, Indian women's compound archery team clinched gold after beating China 238-234 in the finals today at Okazaki Chiyosugu Park, Japan. The Indian team comprising Jyoti Sureka Vennam, Chikita Taniparthi and Pritika Pradeep entered the finals after beating South Korea 234-233 in the semi-finals. India won gold in the women's compound team event at the 2023 Asian Games in Hangzhou. India is now on 9th position with a total of 53 medals, including 7 gold, 21 silver and 25 bronze medals. In men's cricket, India will face the West Indies at Barsapara Cricket Stadium in Guwahati today in the second ODI of the 3-game series. The match will begin at 2 p.m. Indian Standard Time. After a convincing 8-wicket victory in the opening match in Thiruvananthapuram, India aims to extend their lead in the series and establish an insurmountable advantage. With Virat Kohli and Shubman Gill each scoring a century in the first ODI, the hosts are confident going into the second game and looking to continue their strong batting performance. And now for a look at today's newspapers, it's over to Nina Arakal.
6: Thank you, Shagun. The iconic victory shot of the Fantastic Four with their Ramraj, M.R. Pawamma, Prachi Singh and Kiran Pahal, who ran a great race in the women's 4x400-meter relay to give India its first athletics gold at the 2026 Asian Games, appears across all front pages this morning. The Pioneer headlines: Amit Shah opens Barapula Phase 3, promises smoother east-south link. U.S. forces to leave Iraq after 2+ decades. Today, headlines Hindustan Times. India-US FTA will improve ties, says EAM. S. Jayashankar notes the Asian age. Air India to resume direct Delhi-Tel Aviv flights from December 1, informs the Pioneer. And finally, a Financial Express article titled The Battle for the Screen Time informs brands are working to walk the scrolling Gen Z audience from discovery to fandom to purchase without losing them to a rival. And with that, it's back to you, Shagun.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. Indian Navy to induct record 18 warships in 2026, marking largest single-year force expansion in its history. Most wanted Lashkar-e-Tayyaba terrorist killed in an encounter with security forces in Budgam district of Jammu and Kashmir. IMD forecasts heavy rain in interior Karnataka, Tamil Nadu, Kerala and northeastern states today. India reaffirms its commitment to achieve nuclear weapons-free world and complete elimination of nuclear weapons. Commerce and Industry Minister Piyush Goyal to participate in G20 Trade Ministers meeting in Wisconsin, US today. Indian women's compound archery team bags gold medal at Asian Games in Japan. And in men's cricket, second ODI between India and West Indies to be played in Guwahati this afternoon. And with that, we end the morning news. Have a nice day.
7: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా నవలతో చక్కటి తెలుగు సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఇయాల్టి నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం వింటారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు. చదివి వినిపిస్తున్నవారు సుమనస్పతిరెడ్డి.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: డాక్టర్ గోపరాజు నారాయణరావు రచించిన నవల ఆకుపచ్చ సూర్యోదయం. ఇది మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ ఆధారంగా రూపొందించారు. సీతారామరాజు పోరాటాన్ని, త్యాగాన్ని ఈ నవల తెలియజేస్తుంది. అడవుల్లోకి వెళ్లిన తర్వాత జరిగిన పరిణామాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు విందాం ఆకుపచ్చ సూర్యోదయం, చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం.
9: ధామ్ ధామ్, ఒక్కసారి 2 303 తుపాకులు పేలాయి. తుపాకుల శబ్దంతో ఆ కొండలు ప్రతిధ్వనించాయి. ఒకరి తరువాత ఒకరు కాలుస్తున్నారు. 10 మంది వరకున్నారు గాలింపు బృందంలో. ఒక స్థానికుడి సాయంతో తిరుగుతున్న పోలీసులు కసిగా కాలుస్తున్నారు తుపాకులు. విల్లంబులు వారిని ఏ విధంగానూ నిరోధించలేకపోతున్నాయి. ఉదయం నుంచి దాదాపు ఎండలోనే గడపడం వల్ల ఒళ్ళు స్వాధీనం తప్పుతున్నట్టే ఉంది. అయినా పరుగు తీశారు 3. కొండదళం, కాపలా బృందం ఏమైందో అర్థం కావడం లేదు. 10 నిమిషాలు పరుగు తీసి ఒక పెద్ద మర్రి చెట్టు ఊడల చాటున రామరాజును దాచారు. ఇక్కడే ఉండమని చెప్పి ముందుకు వచ్చారు. 10 నిమిషాల పాటు సాగాయి కాల్పులు. అప్పుడే ఒక్కసారిగా ఆగిపోయాయి. అంటే పోలీసులు అంత లోపలికి రావడానికి భయపడుతున్న సంగతి అర్థమైంది. కాని అక్కడే వాళ్లు ఎంత రాత్రైనా నిఘావేసి ఉంచుతారు. ఇంతలోనే కొత్త పోలీసు బృందాలు దిగుతాయి. ఇది తథ్యం. సింగయ్య, కూనయ్య పోలీసు బృందాన్ని వేరే దారికి మళ్లించడానికి పథకం మొదలుపెట్టారు. కొంచెం ముందుకు వచ్చి పోలీసులను కవ్విస్తూ కదిలారు. వెంటపడ్డారు పోలీసులు. ఇంతదాకా కనిపించకుండా పోయిన కొండదళం కాపలాదారులు కూడా తోడయ్యారు. అంతా వేరే దిక్కుగా పరుగులు తీశారు. పోలీసులు కూడా వారి వెనక పరుగు తీశారు తుపాకులు కాలుస్తూ. ఇంతకీ తమకు కనిపించిన ఆ ముగ్గురిలో ఒకడు రామరాజేనన్న సంగతి వాళ్లకు తెలియలేదు. కొంత దూరం వెళ్లిన తర్వాత చెరొక దారి పట్టారు సింగయ్య, కూనయ్య. రెండుగా చీలింది పోలీసు బృందం. సింగయ్యను విడిచిపెట్టి వేరుదారు పట్టిన మరుక్షణమే ఒక తూటా వచ్చి కూనయ్య వెన్నులో దిగింది. కింద పడిపోయాడతను. అక్కడికి పరుగున వచ్చి ఆ ఇద్దరు ఎవరని అడిగారు పోలీసులు. కొన ప్రాణంతో ఉన్నాడు కూనయ్య. ఏవో 2 పేర్లు చెప్పాడు. రామరాజెక్కడా? గట్టిగా అడిగాడు ఇంకొక పోలీసు. ఆ క్షణంలో కూడా తన వంతు ప్రయత్నం చేశాడతడు.
10: స్వామి, మల్కన్గిరి అల్లిపోయారు
9: అంటూ కళ్ళు తేలేశాడు. ఇది జరిగిన 10 నిమిషాలకే కొంచెం దూరంలో సింగయ్య దొరికిపోయాడు. కాల్పుల శబ్దం ఆగిపోయింది. ఏ అలికిడి వినిపించడం లేదు. చీకటి పడిపోయింది. చెట్టు చాటు నుంచి బయటకు వచ్చి నడక ఆరంభించాడు రామరాజు. వెన్నెల వేసవి వెన్నెల, గొంతు ఎండిపోతోంది. కానీ నీటి కోసం ఆయన కళ్ళు వెతకడం లేదు. ఒక వైరాగ్యం వచ్చింది ఆయన మనసులోకి. ఏవో జంతువుల అరుపులు వినిపిస్తున్నాయి, అప్పుడప్పుడు పక్షుల కూతలు వినిపిస్తున్నాయి.

అడక మొదలుపెట్టాడు రామరాజు. ఎటువైపు? ఏమో ఆయనకీ తెలియదు. ఏ చిన్నదారి కనిపించినా దాని వెంటే నడుస్తున్నాడు. ఎలుగుల భయం, చిరుతల భయం, వరళ్ల భయం, పాముల భయం, ఏదీ ఆయన స్ఫురణలో లేదు. ఆ స్పృహే ఆయనకు లేనట్టుంది. ఆ శరీరం తనది కానట్టే నడుస్తున్నాడు. అడవికి నిప్పెట్టేవాడు భారతీయుడైనా నాకు నిమిత్తం లేదు. రేవళ్ల కంతారంలో కొండదళాన్ని విడిచి వెళ్తూ మాజీ ముఖాసాదారు కొటికల బాలయ్య అన్న ఈ మాట ఆ క్షణంలో ఆ కొండలంతా ప్రతిధ్వనించింది. హఠాత్తుగా అనిపించింది రామరాజుకు, బాలయ్య ధర్మాగ్రహం మాటేమిటి? అడవి నేటి జీవితం, రేపటి ఆశ. దానిని తగులబెడతానంటే ఏ కొండవాడు సహించగలడు? ఆ ధర్మాగ్రహం ముందు ఓడిపోయానేమోననే అనిపించింది ఒక్క క్షణం. కానీ 1000 ఏళ్ల బానిసత్వం చేసిన, ఇప్పటికీ చేస్తున్న వేనవేల గాయాలతో బాధపడుతున్న స్వజాతిని మేల్కొలిపే పేరుతో మరిన్ని గాయాలు చేయడం ఏమిటి అంటోంది అంతరాత్మ. సంకెళ్ళు వేసినవాడు గాయం చేస్తాడు, సంకెళ్ళు తెంచుకోమని చెప్పేవాడు కూడా గాయపరిస్తే ఎలా? ఇదే తన ప్రశ్న. ఇంకా బతకడం ఆరంభించలేకపోయిన సాటి దేశీయులను చంపడం ఏమిటి అని ప్రశ్నిస్తోంది మనసు. 4 గంటలపాటు నడిచి తనొక్కడే చీకట్లో కొత్త రేవళ్ల మీదుగా ఆ ప్రదేశానికి వచ్చాడు. అదొక గ్రామ శివారు అని తెలుస్తోంది. వెన్నెల్లో జొన్నచేను కనిపిస్తోంది. 4 అడుగులు వేసిన తర్వాత ఆ చింత చెట్లు, ఆ పక్కగా ఇల్లు, ఇవన్నీ చూడగానే గుర్తుకు వచ్చింది అది మంప ఊరు. తనకే ఆశ్చర్యం వేసింది. 2 నిమిషాలాగి చుట్టూ చూశాడు రామరాజు. చేను మధ్య కనిపిస్తోంది మంచె, ఎవరూ లేరు. కాళ్ళీడ్చుకుంటూ మంచె దగ్గరకు వెళ్ళాడు. ఎక్కి పడుకున్నాడు. వెన్నెల కాస్తోంది అడవంతా. రామరాజు అంతరంగం మాత్రం ఆలోచనలతో కాలిపోతోంది. అడవి దగ్ధం కాకూడదు, ఆ వెన్నెల రాత్రితో చెప్పాడు రామరాజు. ఉదయం రేవళ్ల కంతారంలో ఆగ్రహించి వెళ్ళిపోతున్న బాలయ్యను ఆపి చెప్పాలనుకున్న మాట ఇప్పుడు మనసులో మెదులుతోంది. అది కూడా ఆ వెన్నెలతోనే చెప్పాడు రామరాజు. ఈ అడవి దగ్ధం కాకూడదు, ఇది నిజం. భారతీయులను బాధించకూడదు, ఇది కూడా నిజమే. ఏదో జంతువు కోసం కొమ్మను చుట్టుకుని కదలకుండా పొంచి ఉన్న పెను కొండ చిలువను మరిపిస్తోంది చీకట్లో కొండల వరస. మంప గ్రామం శివారు ప్రాంతం. కొద్ది దూరంలోనే కనిపిస్తున్నాయి ఆ కొండలు. గ్రామానికి కొండలకి మధ్య కొంతమేర దట్టంగా చింత చెట్లు, దశాబ్దాల నాటి మహావృక్షాలు. ఆ చెట్లతోటే మంప ఊరు అంతమవుతుంది. కొండల దగ్గరగా జొన్నచేలు, చేల మధ్యలోనే ఉంది ఆ నీటి కుంట. చింతల తోపుకు ఒక పక్క ఆ చివరన ఉంది ఇంగుబ రాజన్న పడాలు ఇల్లు. అతడు ఉద్యమంలో పనిచేస్తున్నవాడే. తెల్లవారుతోంది. చింతల తోపులో ఒక చెట్టు కింద నిలబడి కళ్ళు చిట్లించుకొని చూస్తున్నారు ఆ ఇద్దరు. ఆ ప్రాంతంలో నిఘా నిర్వహిస్తున్న ఇంటెలిజెన్స్ పెట్రోలింగ్ ఇన్స్పెక్టర్ ఆళ్వారు నాయుడు, ఈస్ట్ కోస్ట్ దళానికి చెందిన జమేదార్ కుంజ మేనన్. నరాలు తెగిపోయేటంత ఉత్కంఠ ఇద్దరికీ. ఎవరో కబురందించినట్టే 4-5 నిమిషాల క్రితమే అక్కడికి వచ్చారు ఆ ఇద్దరు. వెలుగు వచ్చేలోగా అంతా జరిగిపోతే బావుండునని ఆరాటపడుతున్నాడు కుంజ మేనన్. చీకట్లో చుట్టూ చూస్తున్న ఆళ్వారు నాయుడు భుజం మీద నెమ్మదిగా తట్టాడు కుంజ మేనన్. అటు చూడమన్నట్టు కొద్ది దూరంలో కనిపిస్తున్న ఆ మంచె మీద నుంచి దిగుతున్నాడు ఆ మనిషి. అతడు శ్రీరామరాజు. ఆ మంచె ఉన్న చేను గాం సన్యాసయ్యది. కాళ్ళు చేతులు వణికిపోతుంటే కన్నార్పకుండా అటే చూస్తున్నారు ఇద్దరు. మంచె నిచ్చెన చివరి మెట్టు కూడా దిగాడు. తెల్లటి అడ్డుకట్ట కట్టుకున్నాడు. పైన అనాచ్ఛాదితంగా ఉంది. అత్యంత నిష్పూచీగా నడిచి వస్తున్నాడు.

0: ఊరివైపు. సందేహం లేదు, సమాచారం నిజమే. అతడు రామరాజే అనుకున్నాడు కుంజమేనన్. 100 గజాల అవతల ఒక చేనుకు పక్కనే ఉంది నీటికుంట. దాని దగ్గరకు వచ్చాడు. మనిషి అలికిడికి కాబోలు కప్పలు దడదడా లోపలికి దూకాయి. ఒక్క నిమిషం ఆలోచించి పంచెతో అలాగే నెమ్మదిగా దిగాడు అందులోకి. ఏం జరుగుతుందో తెలుసునన్నట్టు నీటిలో నిశ్చలంగా నిలబడి ఉన్నాడు రామరాజు. జమీదార్ నోటిలోనే సిద్ధంగా ఉన్న విజిల్ దిక్కులు పిక్కటిల్లేటట్టు మోగింది ఒక్కసారిగా. నాయుడు మెనన్ మెరుపు వేగంతో వెళ్లి కుంటలో దూకి రామరాజు పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. హోల్స్టర్ల నుంచి రివాల్వర్లు తీసి ఆయన కణతలకు చెరువువైపున పెట్టారు ఇద్దరు.
1: నీవు సీతారామరాజు కదా? అడిగాడు మెనన్.
0: అవును, ప్రశాంతంగా చెప్పాడు రామరాజు. శ్వేత ప్రభుత్వానికి 20 మాసాల నుంచి చుక్కలు చూపిస్తున్న ఆ యోధుడు, కంటి మీద కునుకు లేకుండా చేసిన ఆ శూరుడు సర్వసాధారణంగా లొంగిపోయాడు. అదే వింతగా ఉంది ఇద్దరికీ, కాని మాటల కందనంత భయంగా కూడా ఉంది. ఇతడేనా అన్న అనుమానం ఎక్కడో. చింత చెట్ల చాటున దాగి ఉన్న ఈస్ట్ కోస్ట్ దళాలు, సాధారణ పోలీసులు వచ్చి తుపాకులు ఎక్కుపెట్టి కుంట చుట్టూ మోహరించారు. కొందరు కొండల్లో నుంచి దాడి జరుగుతుందేమోనని అటు తుపాకులు పట్టుకొని సిద్ధంగా నిలబడ్డారు. 2 పటాలాలు, దాదాపు 55 మంది తుపాకులు ఎక్కుపెట్టారు.
1: నాయుడు, ఒక నులక మంచం తెప్పించు వెంటనే అన్నాడు మేనన్.
0: రాజన్న పడాలు ఇంటి అరుగుమీదే ఉన్న నులక మంచం పట్టుకొచ్చాక రామరాజును కుంట నుంచి బయటకు తీసుకొచ్చారు. ఎన్నెన్ని కథలు రామరాజు గురించి! ఆయన భద్రాద్రి రాముడి అవతారం, మహిమలున్నాయి. పట్టిస్తే దొరికే 10,000 రూపాయల మాట ఎలా ఉన్నా ఎట్టకేలకు దొరికిన రామరాజును వదిలిపెడితే ముప్పు తప్పదు. ఎంత గొడవ, ఎన్ని చిక్కులు! బిగించి కట్టేసిన తాళ్ల మధ్య రామరాజు నిర్లిప్తంగా ఆకాశం కేసి చూస్తున్నాడు. మెనన్ తానే కాపలా ఉండి నాయుడిని మంప పోలీసు శిబిరానికి పంపించి రామరాజు సజీవంగా దొరికినట్టు మద్రాసుకు టెలిగ్రామ్ ఇచ్చే ఏర్పాటు చేశాడు. వైర్లెస్ నుంచి, మంప నుంచి నర్సీపట్నం, కొయ్యూరు, కృష్ణదేవిపేట అడ్డతీగల వరకు సమాచారం వెళ్లిపోయింది. మంపలో మోహరించి ఉన్న దాదాపు 70 మంది సాయుధ దళాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వెలుగు వస్తోంది. ఆయాసపడుతున్నా దాదాపు పరుగులాంటి వేగంతో అడుగులేస్తున్నారు అంతా. ఏ క్షణంలో ఏం జరిగిపోతుందోనన్నంత ఉత్కంఠతో ఉన్నారు అంతా. మంచం భుజానికి ఎత్తుకున్న పోలీసుల అడుగుల్లో కొంచెం వేగం తగ్గినా వాళ్ల దగ్గరకొచ్చి కొట్టినంత పని చేస్తున్నాడు కుంజా మెనన్. గొంతులో నుంచి మాట బయటకు రాకుండా అతి నిశ్శబ్దంగా మోస్తున్నారు. ఆయాసంతో వచ్చే దగ్గును కూడా అదుపు చేసుకుంటున్నారు. భయం, భయం! ఆ శబ్దం వినిపిస్తే ఏ చాటు నుంచి ఏ బాణం వచ్చి తగులుతుందోనని బెదురు, ఎక్కడ తుపాకీ పేలుతుందోనని అదురు. మంప నుంచి కొయ్యూరుకు 6 మైళ్ళు. దారంతా వెదురుతోపులు, పందిరి వేసినట్టున్నాయి వెదురు పొదలు, మధ్య మధ్య నీటి చలమలు. దారంతా ఎగుడూ దిగుడు. 60 మంది వరకు సాయుధులు వెనక ముందు చూసుకుంటూ జాగరూకతతో నడుస్తున్నారు. వాళ్లందరి మధ్య, బిగించిన తాళ్ల మధ్య మంచం మీద వాళ్లకు తెలిసిన రామరాజు. ముందు కుంజా మెనన్ నడుస్తున్నాడు రివాల్వర్ పట్టుకుని. ఆళ్వారు నాయుడు సాయుధ బలగాలను సమన్వయపరుస్తున్నాడు. దాడి భయంతో ప్రతి లిప్తలోనూ వణికిపోతూ నడుస్తున్నారు ప్రతి ఒక్కరూ. చెమటలు కారిపోతున్నాయి, పెదాలు ఎండిపోతున్నాయి అందరికీ.
2: ఇప్పటి వరకు నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్నెం వీరుడు, అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పఠనం 75వ భాగం విన్నారు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిన వారు సుమనస్పతిరెడ్డి. ఇది

0: ఇవాల్టి నవలతో కార్యక్రమం. రేపటి నవలతో కార్యక్రమంలో పొద్దుగల 8:30 ఆకుపచ్చ సూర్యోదయం చారిత్రక నవల ధారావాహిక పఠనం 76వ భాగం వింటారు.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డీడీ ఫ్రీ డిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తరువాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డీడీ ఫ్రీ డిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

సింగిడి సినీ గీతాల హరివిల్లు. పాటంటే సంగీతం, సాహిత్యం, స్వరం కలిసి వినే శ్రోతల మనసును ఉత్తేజపరిచే సాధనం. ఒక పాటలో సంగీతం నచ్చితే మరో పాటలో సాహిత్యం సందడి చేస్తుంది, ఇంకో పాటలో స్వరమే వరంలాగా అనిపిస్తుంది. మన మానసిక స్థితిని బట్టి పాటల ఎంపిక అనేది మారుతూ ఉంటుంది. అందుకే మీకు పసందైన పాటల్ని వినిపించడానికి సింగిడి కార్యక్రమంతో నేను స్టూడియోలో సిద్ధంగా ఉన్నా. వెంటనే 0873 కోడ్ని జత చేసి 2950 మరొక నంబర్ 2300 నంబర్లకు ఫోన్లు చేసుడు షురూ చేయండి. మీకు నచ్చిన పాటల్ని అడుగుతూ గమ్మతైన తీరుతూరి ముచ్చట్లను కూడా చెప్పుండ్రి. ఇప్పుడైతే సింగిడి కార్యక్రమాన్ని షురూ చేద్దాం గాయని సునీత గలంతో.

ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఘర్షణ చిత్రం నుండి నిన్ను కోరి వర్ణం పాటను వినిపించమని ఉత్తరం ద్వారా కోరుతున్న శ్రోతలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బర్మ క్యాంపు నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, రహీం పాషా, రుబీనా, రహీం ఉన్నీసా, షరీఫ్, ఆలిం పాషా కోరుతున్నారు. శ్రోతలు మీరు కూడా గిట్లనే ఉత్తరాల ద్వారా పాటల్ని అడగాలనుకుంటే మీరు ఉత్తరాలు పంపించాల్సిన మా చిరునామా కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001 ఇది ఆదిలాబాద్ పిన్కోడ్ నంబర్. మీరు పంపిన ఈ ఉత్తరాలు పొదుగల సింగిడి కార్యక్రమంలో, అట్లనే పొజ్జామట్ల 5 గంటలకు మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో చదివి మీరు అడిగిన పాటల్ని వినిపిస్తాం. శ్రోతలు సింగిడి కార్యక్రమంలో పాటలు వింటున్నారు. ఇప్పుడు ఘర్షణ చిత్రం నుండి పాటను విందాం.

మీట్యం చేసుకున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. ఇది మన యాస, మన భాష, మన ఎఫ్ఎం. శ్రోతలు మీరింటున్నారు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని. ఈ కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి మీకు పసందైన పాటల్ని అడిగి వినొచ్చు. అందుకోసం మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడ్ని జత చేసి, 29508 మరొక నంబర్ 20081. ఉట్టిగా ఫోన్లు చేసేవే కాదు, మీకు తెలిసిన వింతలు, విశేషాలు, పొడుపు కథలు, చిట్కాలు, అట్లనే మీ ఊరి ప్రత్యేకతలు, ఇట్లా ఏ విషయాలున్నా ఆకాశవాణి ఆదిలాబాద్ శ్రోతలతోటి పంచుకోండి. ఇప్పుడు సింగిడి కార్యక్రమంలో విందాం గోపి, గోపిక, గోదావరి చిత్రం నుండి పాట.

0: ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసి లైన్ లో ఉన్నారు, మాట్లాడదాం. హలో,
1: హలో,
0: శుభోదయం.
1: శుభోదయం అండి.
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నా పేరు మౌనిక. బట్టి సార్ నుంచి మాట్లాడు.
0: మౌనిక ఏం చేస్తుంటారు? అయితే పనులన్నీ అయినాయి అంటారా ఇంటి దగ్గర?
1: వెళ్ళారు ఇప్పుడు పిల్లలు.
0: పిల్లలు వెళ్ళారు, మిగతా పనులు చేసుకుంటూ పాటలు వింటున్నారు, అంతేనా?
1: అవునవును.
0: అవునవును, ఇక దినమంతా ఉంటాయి చేసేటోళ్ళకి, అంతేనా? అయితే ఖాళీ సమయంలో ఏం చేస్తూ ఉంటారు మీరు?
1: అంటే మేము ఇంట్లో టజిల్స్ వేస్తాము
0: చీరలకి. ఇంటి దగ్గరనే చేస్తూ ఉంటారా?
1: ఇంటి దగ్గరనే.
0: అయితే వస్తూ ఉంటాయా మరి, అంటే అందరికి తెలిసి ఉంటుందా? అట్లా బంధువుల దాంట్లో, మిత్రుల దాంట్లో అట్లా తెచ్చిస్తూ ఉంటారు, ఇంటి దగ్గర వేసి అమ్ముతారు. చాలా మంచిదండి, అంటే స్వయం ఉపాధిని పొందుతున్నారు మీకు మీరు. అంటే ఇంకెవరికన్నా నేర్పిస్తారా? మీరు ఒక్కరే చేస్తారా, ఇంకెవరన్నా ఉంటారా తోడుగా? ఇద్దరు కలిసి చేస్తూ ఉంటారు, తోటి కోడలు కలిసి మెలిసి పనులు చేస్తూ ఉంటారు, అంతేనా? చాలా మంచి విషయం. ఈ మధ్య కాలంలో ఉమ్మడి కుటుంబం అని వినడం అంటే చాలా కష్టమైన పని, అంతేనా? కానీ కలిసి ఉంటే కలసుఖం అన్నట్టు, అంతేనా? పనులు పంచుకోవచ్చు, బాధను పంచుకోవచ్చు, అన్ని ఉంటాయి. చిన్న చిన్న గొడవలు కూడా ఉంటాయి, కానీ అది అందరిలో ఉంటాయి. చిన్న కుటుంబం అయినా పెద్ద కుటుంబం అయినా అన్ని కుటుంబాల్లో ఉండాల్సినవి
1: అవన్నీ,
0: అంతే కదా? చాలా మంచి విషయాలు చెప్పిండ్రు. ఏ పాట విందామని చేసిండ్రు ఈ ఉదయం పూట? తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.
1: ఓకే, థాంక్యూ.

0: ఇది మీ మా మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. మీరింటున్నారు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: పేరు అల్ముల మోహన్ మేడం. మొండ్రాయి గ్రామం, సంగం మండలం, వరంగల్ జిల్లా.
0: ఏంటి విశేషాలు అక్కడ వరంగల్ జిల్లాలో హనుమన్లు? వ్యవసాయం చేస్తారా? ఏమేసిండ్రు పంటలు?
1: పత్తి, వరి, మొక్కజొన్న.
0: చాలా వేసిండ్రు, మరి తీరే ఉండదు మీకు ఇక పని. అంటే ఒకదాని పత్తి కాగానే మొక్కజొన్న, మొక్కజొన్న కాగానే పసుపు, ఇలా ఒకదాంట్లో నుంచి ఒకదానికి వెళ్తూనే ఉండాలా? అంతేనా? కలుపులు అన్ని అయిపోయినాయి మరి.

0: వరి కలిపి వేసుకొని మంచి దగ్గర ఉంది. వరి నాకైతే 40-50 రూపాయలు అవుతుంది. పత్తి సాకు చెట్టుకొని 40-50 దాకా ఉన్నాయి. 20 రూపాయలు అయితే స్టార్ట్ అయిపోయారు.
1: ఏరుడు వర్షాలు ఎట్లున్నాయి మరి?
0: వర్షాలు ఈ సంవత్సరం తక్కువే మేడం.
1: అంటే ఇప్పుడు వరి వేసినాం అన్నారు కదా, నీళ్లు ప్రధానం కదా వరి పంటకి.
0: నీళ్లు అంటే మాకు బాయిలు ఉన్నాయి.
1: బాయిలు ఉన్నాయి కాబట్టి సరిపోతాయి నీళ్లు.
0: పత్తులు పెట్టినప్పుడు వర్షాలు పడకుండా నీళ్లు కట్టే మొలిపించినాం అసలు.
1: అంతే ఇప్పుడు ఎక్కువ మంది అట్లే ఉంది మరి. నీళ్లు ఉన్న వాళ్ళది పర్లేదు, నీళ్లు లేని వాళ్ళది కష్టం. అంతే అంతే. చెప్పండి మరి ఏ పాట విందామని చేసిండ్రు?
0: లంకేశ్వరుడు సినిమా నుండి జూమని కొండగ.
1: తప్పకుండా అండి, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి. శ్రోతలు మీరు కూడా గిట్లనే సింగిడి కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు పసందైన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 ఈ కోడ్ని జత చేసి 2950 081 మరొక నంబర్ 2300

0: கஜா பபலா
1: சை பால்,
0: நடுவுல தாமரா
1: சை பால்,
0: புரத புள்ளா
1: சை பால்.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: ఇది మనయాసా మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా సింగిడి కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసినారు, మాట్లాడదాం. హలో.
4: హలో మ్యామ్.
3: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
4: నా పేరు ప్రశాంత్, నేను దేనూరు నుంచి మాట్లాడుతున్నా.
3: ప్రశాంత్ ఏం చేస్తుంటారు?
4: రిమ్స్ లా మెయిల్ నర్స్ గా ఉండే మేము ప్రెసిడెంట్ రీసెంట్ గా ఓటీఎస్ స్టాండ్ పోస్ట్
3: అవుతున్నాం. అయితే ఆదిలాబాద్ లో ఉంటారా మీరు?
4: అవును మ్యామ్.
3: మీ స్వస్థలం జైనూర్?
4: స్వస్థలం జైనూర్.
3: అయితే నర్స్ గా చేసిండే చాలా ఓపిక ఉంటది మీకు, అంతేనా?
4: చాలా ఓపిక,
3: అందుకే ప్రశాంతంగా మాట్లాడుతున్నారు. ప్రశాంత్,
4: రెండు మూడు కోవిడ్లు కూడా నేను ఉన్నా మ్యామ్ హాస్పిటల్.
3: మీరు పనిచేసిండ్రు, అయితే మీరు ఎంతో మందికి సేవలు అందించి ఉంటారు. అవునా?
4: అవును.
3: మీకు అభినందించాల్సిన విషయమే. సినిమాలు చూస్తుంటారా ప్రశాంత్?
4: అవును మ్యామ్.
3: ఈ మధ్య ఏ సినిమా చూసిండ్రు?
4: ఈ మధ్యలో ఇరుముడి చూసినా.
3: ఇరుముడి మొన్న ప్యారడైజ్ ఇవి చూడలే? ఇంకా
4: ఇంకా చూడలేము, టైం ఏం
3: లేదు. అక్కడే అయిపోతుంది అంటారా?
4: అవును.
3: అంటే మీది ఎట్లా, దినంలో ఉంటుందా రాత్రిక?
4: నాకు నైట్ చూస్తున్నా.
3: అయితే ఇక పొద్దున్న అలసిపోతారు.
4: అవును, అందుకే రేడియో వింటున్నాము.
3: రేడియో వింటూ దినంలా కొంచెం పడుకొని మళ్ళీ విశ్రాంతి తీసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు.
4: అవును.
3: చెప్పండి, ఏ పాట విందామని చేసిండు మరి ఇప్పుడు?
4: మ్యామ్ ఇప్పుడు నేను పండగ చేసుకు మూవీ నుంచి కూడా చక్కగా ఉన్నారు, సూపర్ ఉంది.
3: తప్పకుండా అండి, పాట వస్తుంది విందాం మరి.
4: థ్యాంక్ యూ.
3: శ్రోతలు, సింగిడి కార్యక్రమానికి మీరు కూడా ఫోన్లు చేసి నచ్చిన పాటల్ని వినాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2 ఈ కోడ్ని జత చేసి 2950 8 మరొక నంబర్ 2300 8 ఈ కార్యక్రమం 10 గంటల దాకానే ఉంటుంది. వెంటనే ఫోన్లు చేసి పసందైన పాటల్ని అడిగి ఎన్నుండ్రీ.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది 4 జిల్లాలైన కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా శ్రోతలు సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమానికి మరో శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో, నమస్తే అమ్మా, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? రేష్మ, ఏం చేస్తుంటారు? ఇళ్ళలే మరి పనులన్నైనా చేయలే. ఏ పాట విందామని చేసిండ్రు? ఈ సినిమా నుంచి పాట తప్పకుండా అమ్మా, మీరు కోరిన పాట వస్తుంది, విందాం మరి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది మనందరినీ అలరించే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, ఇయ్యాల మాజీ టెన్నిస్ క్రీడాకారిణి మార్టినా హింగిస్ పుట్టినరోజు. ఈమె 1980 సంవత్సరంలో స్లోవేకియాలో జన్మించింది. తల్లిదండ్రులు ఇద్దరు టెన్నిస్ క్రీడాకారులే. మార్టినా హింగిస్ సింగిల్స్, డబుల్స్ మరియు మిక్స్డ్ డబుల్స్లో అనేక టైటిళ్లను గెలుచుకున్నారు. 1996 సంవత్సరం వింబుల్డన్ డబుల్స్ గెలుచుకోవడంతో అతి చిన్న వయసులో గ్రాండ్ స్లామ్ విజేతగా నిలిచారు. భారత టెన్నిస్ స్టార్ సానియా మిర్జాతో కలిసి పలు డబుల్స్ టైటిల్స్ని సాధించిండ్రు. ఆస్ట్రేలియా ఓపెన్ 3 సార్లు, వింబుల్డన్, అమెరికన్ ఓపెన్లలో ఒక్కోసారి విజయం సాధించారు. ఒక దశలో 209 వారాల పాటు ప్రపంచ నెంబర్ 1గా ర్యాంకును నిలబెట్టుకుంది మార్టినా హింగిస్. సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు కౌసల్య కృష్ణమూర్తి చిత్రం నుండి పాటను విందాం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతున్న సింగిడి కార్యక్రమంలో సినిమా పాటల్ని ఈ కార్యక్రమానికి శ్రోత ఫోన్ చేసిండ్రు. హలో.
2: హలో హలో, నమస్తే మేడం.
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నా పేరు బాలాజీ, నేను మహబూబ్ నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
1: ఏం చేస్తుంటారు?
2: లేడీస్
1: టైలర్ అంటే చాలా ఓపిక అవసరం.
2: ఇప్పుడు కుట్టుకుంటానే ఫోన్ చేసిన మేడం.
1: అవునా? ఎక్కడ, ఇంటి దగ్గరనే కుడతారా?
2: ఇంటి దగ్గరనే మేడం.
1: ఎవరన్నా తోడు ఉంటారా మీకు?
2: మా మిసెస్ ఉంటది.
1: ఇద్దరు కలిసి కుడుతుంటారు. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు మీరు ఈ పని?
2: నేను 35-40 ఇయర్స్ నుంచి చేస్తున్నా మేడం.
1: అవునా? అయితే ఇప్పుడు కొత్త కొత్త వస్తూ ఉంటాయి కదా, అవి కూడా కుడుతూ ఉంటారా?
2: కుడుతుంటాను మేడం. ఇప్పుడు ఫోన్ లో చూపిస్తారు కస్టమర్స్.
1: ఎప్పటికప్పుడు మీరు కూడా నేర్చుకుంటూ ఉన్నారన్నట్టు.
2: నాకు ముందు నుంచి వచ్చు.
1: అంటే ఎట్లా కాదు, కొత్తవి కొత్తగా కటింగ్ చేయడం గానీ
2: ఆటోమేటిక్ వచ్చేస్తుంది మేడం.
1: వచ్చేస్తుందా? చూస్తేనే తెలిసిపోతుంది మీకు ఇది ఇలా కట్ చేయాలి, ఇలా వస్తుంది అని.
2: చూస్తేనే తెలిసిపోతుంది మేడం.
1: అదే కదా, అంటే ఇట్లు ఫోన్ లో చూపించేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఇక అది ఎట్లా కట్ చేయాలి ఏంటి అనేది మీరు మీరు తెలుసుకోవాలి.
2: అది ఫోన్ లో వాళ్ళు చూపిస్తారు కదా మేడం, నా ఫోన్ కు పంపించమని చెప్తా ఫోటో, అది చూసి నేను కట్ చేసి కుట్టిస్తారు. ఏ డిజైన్ అయినా సరే
1: అన్ని కుడతారు అన్నట్టు.
2: వాళ్ళు ముందు ఫోన్ లో డిసైడ్ చేసుకుంటారు.
1: అవునవును.
2: నా వాట్సాప్ కు పంపిమని చెప్తాను.
1: చెప్పండి, మరి ఏ పాట విందామని చేసిండ్రు?
2: ఇది బాలకృష్ణది మేడం. అది పాండురంగడు.
1: పాండురంగడు సినిమా నుంచి ఏ పాట?
2: అది మాతృదేవ ఓ బావ అనే సాంగ్ ఉంది మేడం.
1: తప్పకుండా అండి, పాటను విందాం. మరి వస్తుంది
2: ఒక శ్రోత మేడం.
1: చెప్పండి.
2: మేమ్నాడు నుంచి పుల్పాటి వెంకటేష్, కర్నూలు నుంచి బ్రహ్మయ్య, సాతాపూర్ లక్ష్మయ్య,
1: అందరి కోసం పాట వస్తుంది, విందామా?
2: ఓకే, థాంక్యూ మేడం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనసు నిండా. శ్రోతలు, జబ్బులకు ఔషధాలు ఎట్లయితే విరుడుగా పనిచేస్తాయో చెడు వ్యసనాలకు మంచి అలవాట్లు అట్లనే పనిచేస్తాయి. ఈ మధ్యకాలంలో అందరికీ వెంటాడుతున్న చెడు వ్యసనం ఏదన్నా ఉందైతే ఫోన్. ఈ ఫోన్ వ్యసనం వదలాలి అంటే అందరూ రోజులో కొంత సమయమైన పుస్తక పఠనానికి అలవాటు చేసుకోవాలా. అట్లనే సామాజిక మాధ్యమాల వినియోగాన్ని తగ్గించుకోవాలంటే కొత్త కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి సారించాలి. ఇంకా కొంతమంది ఆన్లైన్లో అనవసరమైన చర్చల్లో తలదూచుకుంటూ ఉంటారు. అట్లా కాకుండా మన ఆలోచనలను, అభిప్రాయాలను రాతపూర్వకంగా ఒక పేపర్పై రాస్తే అందులో నుండి కొత్త కొత్త రచనలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇట్లా మనం ఈ ఫోన్ అనే కాదు, ఎలాంటి చెడు వ్యసనం నుంచైనా దూరం కావాలి అనుకుంటే దానికి ప్రత్యామ్నాయ అలవాట్లను అలవాటు చేసుకోవచ్చు. సింగిడి కార్యక్రమంలో సినిమా పాటలు వింటున్నారు. ఇప్పుడు స్వర్ణ కమలం చిత్రం నుండి పాటను విందాం.

0: మీరు విన్నయ్య పాటతో ఇయాల్టి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొద్దుగల 8:45 ప్రసారమవుతుంది. ఇక ఇప్పుడు ఫోన్లు కలవని వాళ్ళు పొద్దుమట్ల 5 గంటలకు మాట చెప్పునరీ పాట అయినరీ కార్యక్రమానికి, అట్లనే 8 గంటలకు రాత్రి హుషారు కార్యక్రమానికి ఫోన్లు చేసి హుషారైన పాటల్ని అడిగి వినొచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా స్టూడియోలో సమయం 10 గంటలుగా వస్తుంది. మరికొద్దిసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. తిరిగి పొద్దుమట్ల 5 గంటలకు మాట చెప్పునరీ పాట అయినరీ కార్యక్రమంతో ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్ర సొంత కార్యక్రమాలు శురు అవుతాయి. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి 100.2 FM మనసు నిండా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10 గంటలు. ఇప్పుడు వార్తలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చెప్పారు. జర్మనీలో ఫ్రాంక్ఫర్ట్లో భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్ యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలో అవకాశాలు పరిశీలించాలని కోరారు. స్పీకర్తో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి నేతృత్వంలో బృందం జర్మనీలో పర్యటిస్తోంది. ఆదిలాబాద్ రిమ్స్లో జరిగిన నవజాత శిశువుల అగ్ని ప్రమాద ఘటనపై జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రతినిధులు రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్తో హైదరాబాద్లో సమాపేశమయ్యారు. ఈ నెల 24న రిమ్స్ను సందర్శించినప్పుడు చేపట్టిన పరిశీలనలు, బాధిత కుటుంబాలు జరిపిన సంభాషణలు, చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి రాష్ట కమిషన్ చైర్పర్సన్ కొత్తకోట సీత దయాకర్ రెడ్డి సభ్యులు వివరించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2026 సంవత్సరాన్ని భారత నావికాదళానికి ఒక చారిత్రాత్మక సంవత్సరంగా అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలు నౌకాదళంలో ప్రవేశపెట్టడానికి లేదా అధికారికంగా సేవలకు తీసుకురావడానికి ప్రణాళికలున్నాయని తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన భారత నౌకాదళం ద్వివార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్లో ప్రసంగించారు. జమ్మూకాశ్మీర్లో బుద్గాం జిల్లా ఎత్తైన ప్రాంతాల్లో నిన్న సాయంత్రం భద్రతా దళాలతో జరిపిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అతడిని పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తే లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ ముస్సాగా భావిస్తున్నారు. తదుపరి సమాచారం అందే సమయానికి ఈ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, ఈశాన్య రాష్టాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, ఒడిశా, మధ్యప్రదేశ్, అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో ఉరుములతో కూడిన మెరుపులు, ఎదురుగాలు వీస్తాయని ఐఎండీ అంచనా వేసింది. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలు గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం దీన్ని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు, అర్థం చేసుకోబడ్డంలో శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ని ఫాలో అవ్వండి.

0: న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఉదయం 11 గంటలకు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్ కి స్వాగతం.

రెడీ చిత్రం నుండి నీరజ్ శ్రీధర్ దివ్య పాడిన పాట విన్నారు కదా. ఈ పాట కోరిన శ్రోతలు అలేజ్ చిట్టి, మహేష్ వైష్ణవి, సరూర్ నగర్ మండలం, హైదరాబాద్ నుండి కోరారు.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా జల్సా చిత్రం నుండి పాటను కోరుతున్నారు రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు చౌటుప్పల్ నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:15. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా ఎంసీఏ చిత్రం నుండి మా కోసం ఒక పాటను వినిపించండి అంటూ కోరుతున్నారు భవానీ వెంకట్, మాస్టర్ మిథున్ మహాదేవ్ పుట్టపాక నుండి కోరుతున్నారు. వీరందరి కోసం ఎంసీఏ చిత్రం నుండి సాగర్ ప్రియ హేమేష్ పాడిన పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:20, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా జులై నుండి పాటను కోరుతున్నారు. గజ్వేల్ నుండి సేర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్చరణ్, ఇంకా దస్తగిరి, సంధ్య, ప్రొద్దుటూర్, కడప జిల్లా నుండి. వీరి కోసం జులై చిత్రం నుండి టిప్పు సుజాత పాడిన పాట.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: రాగ రంగితమై రసరమ్య లోకంలో విహరింపజేసే మహతి.
1: ఆకాశవాణి వివిధ భారతి.
2: శృతి నీవు, గతి నీవు, ఈ నా కృతి నీవు భారతి.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
3: ఎవర్గ్రీన్ హిట్స్ లో తర్వాతగా గోపాల గోపాల చిత్రం నుండి పాటను వినిపించమంటూ కోరుతున్నారు చిన్న గోపాలకృష్ణ చందన్ ఫ్రమ్ కొండాపూర్.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026 మన మాదాపూర్ శిల్పారామంలో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ ఆధ్వర్యంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ కమిషనర్ కాటేజ్ అండ్ రూరల్ ఇండస్ట్రీస్ గవర్నమెంట్ ఆఫ్ గుజరాత్ సౌజన్యంతో గుజరాత్ రాష్టంలో తయారైన హస్తకళ వస్తువులు, చేనేత, ఖాదీ వస్త్రాల ప్రదర్శన, అమ్మకాలు మన గుజరాత్ హ్యాండీక్రాఫ్ట్ ఉత్సవ్ 2026లో. అలాగే సందర్శకులు వీక్షించేందుకు కచ్చిగోడి తొలుబొమ్మల నాటకంతో పాటు ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన మాదాపూర్ శిల్పారామంలో. అందరూ ఆహ్వానితులే.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:35. ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నారు. తర్వాతగా రంగస్థలం చిత్రం నుండి పాటను కోరుతున్నారు. నెమ్మాని గ్రామం నుండి వెంకటేశం, సుమలత, ఇంకా అయ్యదేవర వెంకటహర్నాథ్ వరంగల్ నుండి. వీరందరి కోసం ఈ పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతగా ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి పాటను కోరుతున్నారు. గోధుమగుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్, మల్లేష్ గౌడ్. ఇంకా చిత్రియాల గ్రామం నల్గొండ జిల్లా నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, వీరందరి కోసం ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఈ పాట.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు AV కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.

ఎవర్ గ్రీన్ హిట్స్ లో చివరగా మీకోసం వస్తోంది మజిలీ చిత్రం నుండి చిన్మయి శ్రీపాద పాడిన పాట. పాటను కోరిన వారు సనత్ నగర్ నుండి శ్రీనివాసులు, శ్రీదేవి, శేషగిరి, సుభద్ర, నరసయ్య, జ్యోతి. వీరికోసం ఈ పాట.

0: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2 ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 11 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేకపోవడం వల్లే దళితులపై వివక్ష కొనసాగుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆరోపించారు. ఢిల్లీలో కాంగ్రెస్ ఎస్సీ ఎస్టీ ఎంపీల ఫోరం నిర్వహించిన దళిత ఆదివాసీ ఆత్మగౌరవ సమాపేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానం ఖండించారు. బీజేపీ పాలనలో ఎస్సీ ఎస్టీలను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని విమర్శించారు. సూర్యాపేట జిల్లా మునిగాల మండలం సయ్యద్ ముజావర్పేటలో ప్రతిరోజు దాదాపు 60,000 మంది విద్యార్థులకు పోషకాహారం అందించే భారీ కేంద్రీకృత వంటశాల సిద్దమవుతోంది. మరో 100 రోజుల్లో దీన్ని అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జరుగుతోంది. హరే కృష్ణ మూవ్మెంట్ చారిటబుల్ ఫౌండేషన్ సహకారంతో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు సింగరేణి సంస్థ 9 కోట్ల రూపాయల పైచిలుకు నిధులు అందించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాజెక్టును పర్యవేక్షిస్తున్నారు. సేవా సంకల్ప అభియాన్లో భాగంగా బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా నల్గొండ పట్టణంలో పలు కాలనీలు జరిగిన స్వచ్చ భారత్ కార్యక్రమంలో బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కేసరి మండలం కుందనపల్లిలో చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసరాల స్థలాలు హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ వేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలకు పైగా విస్తరణ ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఈరోజు అంతర్జాతీయ పాడ్కాస్ట్ దినోత్సవం జరుపుకుంటున్నారు. పాడ్కాస్టుల శక్తిని, ఆడియో మాధ్యమ ప్రాముఖ్యతను చాటడం ఈ దినోత్సవ ఉద్దేశం. 2014లో అమెరికాలో నేషనల్ పాడ్కాస్ట్ డేగా ప్రారంభమైన ఈ వేడుక అంతర్జాతీయ భాగస్వామ్యం పెరగడంతో 2015 నుంచి అంతర్జాతీయ దినోత్సవంగా మారింది. పాడ్కాస్టర్లు, శ్రోతలు, పాడ్కాస్ట్ రంగ నిపుణులు ఈ సందర్భంగా అనుభవాలు పంచుకుంటారు. ఆసియా క్రీడల్లో భారత్ కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో మరో స్వర్ణం సాధించింది. తెలంగాణకు చెందిన సికితారావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాప్ల సమయం 11:03. మరికొద్ది క్షణాల్లో గుర్తుకొస్తున్నాయి

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి వింటున్నారు మీ రేడియోనేస్తం పద్మినితో. ప్రియమైన శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు బుధవారం. మరి బుధవారం నాడు మనం దర్శకులు గాని సంగీత దర్శకుల ప్రస్థానం వారి గురించిన ఎన్నో విశేషాలు మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఈరోజు పద్మిని ఎవరి గురించిన విశేషాలు మోసుకొని వచ్చేసింది అని ఎదురుచూస్తున్నారా చెప్తాను. పరిచయమే అవసరం లేని పేరు అది. పంట పొలంలో పుట్టిన పాట నేడు ప్రపంచమంతటా స్వర పరిమళాన్ని

వెదజల్లుతోంది. 57 స్వర ప్రయాణం, వేల కొద్దీ పాటలు, కోట్లలో అభిమానులు, ఎన్నో స్వర ప్రయోగాలు. శాస్త్రీయమైన, జానపదమైన, క్లాస్ అయినా మాస్ అయినా మెలోడీకి మారుపేరు. గెస్ట్ చేస్తూ ఉండండి, ఎవరై ఉంటారో చెప్తాను.

ఇంకెవరై ఉంటారు. మనసుని తాకే సంగీతానికి మరో చిరునామా, వారే మ్యూజికల్ మైస్ట్రో పద్మవిభూషణ్ ఇళయరాజా. పంచముఖి రాగ స్వరకర్త అయిన ఇళయరాజా ఎన్నో సినిమా పాటల్ని శాస్త్రీయ సంగీత భరితంగా రాగాల్లో స్వరపరిచారు. ఈరోజు కార్యక్రమం కాస్త వైవిధ్యంగా ఉండబోతుంది, ఎందుకంటే అలాంటి శాస్త్రీయ సంగీత భరితమైన రాగాల్లో వారు స్వరపరిచిన కొన్ని పాటల విశేషాలు మన ఇళయ రాగాల్లో గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు వినబోతున్నారు. ఈరోజు మీ రేడియోని ఇస్తాం పద్మినితో.

ఇలాంటి ఎన్నో మంచి మంచి పాటల్ని ఏర్చి కూర్చి తీసుకొచ్చేసాను ఈరోజు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో ఇళయ రాగాల్లో. మరి ముందుగా మాట్లాడుకోవాలంటే 1994 వచ్చిన మహానది సినిమాలో శ్రీరంగ రంగనాథుని దివ్య రూపమే అనే పాటలో శాస్త్రీయత భక్తిభావం ఉట్టిపడుతూ ఉంటుంది. మీరందరూ ఆ పాటని వినే ఉంటారు. పల్లవి ముఖ్యంగా మోహనంలో, చరణం హంసధ్వనిలో సంగీత జ్ఞాని స్వరపరిచిన ఒక మాస్టర్ పీస్. హంసధ్వని రాగం అంటే చాలా మంగళకరమైన, ఉల్లాసభరితమైన, భక్తిభావం నిండిన రాగం. ఈ పాట వినండి. ఈ పాట తర్వాత ఆ పాటను గురించిన విశేషాలు చెప్తాను.

గారు వెన్నెలకంటి గారు, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు బేబీ శోభన ఆలపించిన పాట మహానది చిత్రం నుంచి విన్నారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి రాగాలతో ఉన్న పాటలు మన ఇళయ రాగాల్లో ఇంకా

0: లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: గుర్తుకొస్తుంటే వింటున్నారు, నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:10 దాటి 30 సెకండ్లు. ఇళయ రాగాలు, ఇళయరాజా స్వరపరిచిన శాస్త్రీయ సంగీత రాగాల్లో కొన్ని సినిమా పాటల గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి మన గుర్తుకొస్తున్నాయిలో. 1982 వచ్చిన అనువాద చిత్రం, తమిళ అనువాద చిత్రం టిక్ టిక్ టిక్ సినిమా. మరి చూసిన వాళ్ళకి గుర్తుందో లేదో తెలియదు, కానీ ఆ సినిమాలో ఓ నటనమ యూరి వయ్యారి అనే పాట, ఆ పాటని కరహరప్రియ రాగంలో స్వరపరిచారు ఇళయరాజా. ఈ పాట పల్లవి వినేటప్పుడు ఖమాస్ రాగంలా అనిపిస్తుందంటారు చాలా మంది సంగీతాభిమానులు. కానీ పాట మధ్యలో చరణానికి ముందుగా వచ్చే క్లాసికల్ బిట్లో సడన్ గా కరహరప్రియ రాగ ఛాయలు స్పష్టంగా వినిపిస్తాయి. ఇక మనసు కవి ఆచార్య అత్రేయ గారి రచన మరింత వన్నె తెచ్చింది ఆ పాటకి. ఇంకో విశేషం ఏంటంటే, సాధారణంగా శాస్త్రీయ సంగీతంలో స్వరాలు నేర్చుకున్నాక పాటలు పాడతారు, కానీ ఇక్కడ రివర్స్ కంపోజిషన్ చేశారట ఇళయరాజా గారు. అంటే ఏం లేదండి, మొదట ట్యూన్ కంపోజ్ చేసి ఆ తర్వాత గాయకులతో నేరుగా స్వరాల బిట్ను పాడించారట. ఒక కమర్షియల్ వెస్టర్న్ బీట్కి సంప్రదాయ సంగీతాన్ని మేళవించడంలో దిట్ట ఈ మాస్ట్రో. ఇలాంటి ఎన్నో పాటలు వారి పాటల ఖజానాలో. మరి అలాంటి కొన్ని పాటలు ఈనాటి మన ఇళయరాగాలు.
2: కదా కదిగిడతం కదిగిడజం కదిక కదా కది.

0: ఇలాంటి పాటలు ఇచ్చారు కాబట్టే వి లవ్ యూ రాజా అంటూ వారి అభిమానులు ఇళయరాజా గారి మీద ఎంతో ఆత్మీయ అభినందనలు తెలియజేస్తూ ఉంటారు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఈ సెగ్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక 1985 సంవత్సరంలో వచ్చిన కళాతపస్సు విశ్వనాథన్ క్లాసిక్ స్వాతిముత్యం ఈ సినిమాలో ఒక పాట గురించి విశేషంగా చెప్పుకోవాలి, తప్పకుండా ప్రస్తావించుకోవాలి. ఆ పాటే సువ్వి సువ్వి సువ్వాలమ్మ. సువ్వి అనే పదం మన తెలుగు సంస్కృతిలో భాగం. పూర్వం రోడ్లో ధాన్యం దంచేటప్పుడు లేదా తిరగల్లో విసిరేటప్పుడు ఆ శ్రమ తెలియకుండా ఉండడానికి సువ్వి పాటలు పాడుకునేవారట. అలాంటి అచ్చ తెలుగు జానపద శైలిని స్వాతిముత్యం సినిమాలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఆ సువ్వి పాటకి సాంప్రదాయ శాస్త్రీయ రాగం మధ్యమావతిలో గ్రామీణ జానపదలైన జోడించి స్వరపరిచారు మైస్ట్రో. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ పాటలో ఇళయరాజా గారి బ్రిలియన్స్ ఏంటంటే, మనం గమనిస్తే ఒకవైపు కమల్ హాసన్ పాత్ర ఏదో సరదాగా పాడుతున్నట్టుగా ఉంటుంది, కానీ మరోపక్క రాధిక పాత్ర పాడే సాహిత్యంలో విషాదం కనిపిస్తుంది. రెండు భావోద్వేగాలకి ఇళయరాజా గారు మధ్యమావతి రాగస్వరాల్ని అందించారు. అండాదండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే గుండే లేని మనుషల్లే నిన్ను కొండా కోనలకు వదిలేశాడంటూ సాగే పాటలో మీరిప్పుడు గమనించండి, ఆ పాట నేను మీకు వినిపిస్తాను. ఆద్యంతం ఒక రోకటి పోటు వినిపిస్తూనే ఉంటుంది, తీక్షణంగా వినండి ఆ పాటని.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైసెడ్యూ మందరం.

ఎంత అద్భుతమైన పాట, ఎంత అచ్చమైన మన తెలుగు పాట కదా. కొన్ని పాటలు మనం రెగ్యులర్ గా వింటూ ఉంటాం, కానీ ఆ పాట వెనుకున్న ఇలాంటి విశేషాలు వింటూ ఉంటే వావ్, ఇన్ని విశేషాలు ఉన్నాయా ఈ పాట వెనుకని మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. మరి అలా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటల్ని ఈ రోజు ఏర్చి కూర్చి తీసుకొచ్చాము. ఇళయ రాగాల్లో గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. నేను మీ రేడియో నేస్తం పద్మిని. స్టూడియోలో సమయం 11:24 దాటి 24 సెకండ్లు. ఇక 1985 వచ్చిన సింధు భైరవ సినిమా, అసలు ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంత కాదు. ఆ సినిమాలో పాటలన్నిట్లోనూ తనదైన ప్రయోగాలు చేశారు ఈ సంగీత ప్రయోగకర్త అనొచ్చు ఇళయరాజా. ఈ సినిమాలో మరి మరి నిన్నే పాట వెనుక ఒక విశేషం ఉంది. అదేంటంటే, త్యాగరాజస్వామి మరి మరి నిన్నే కృతిని కాంబోజి రాగంలో స్వరపరిచారు. కానీ సింధు భైరవ సినిమా కోసం ఈ కృతిని పూర్తిగా సారమతి రాగంలోకి మార్చి ప్రయోగం చేశారు ఇళయరాజా. ఎందుకంటే ఈ సినిమాలో, మీకు ఈ సినిమా గుర్తుంటే, ఈ సినిమాలో ఈ పాట కచేరి అయిన వెంటనే నటి సుహాసిని పాడలేను పల్లవేనా అంటూ ఒక పాటను పాడతారు. ఆ పాటని సారమతి రాగంలో పాడతారు. అదే రాగంలో ఉండాలని ఈ మరి మరి నిన్నే కృతిని కూడా అలా మార్చారట ఇళయరాజా. ఈ పాట వినండి, దీని తర్వాత మరిన్ని విశేషాలున్న ఈ పాట గురించి చెప్తాను.

0: ఈ పాటకి ఇళయరాజా గారు రాసిన నోట్స్ ని పద్మవిభూషణ్, కెజే యేసుదాస్ గారు తనదైన శైలిలో గమకాలు జోడించి అద్భుతంగా సింగిల్ టేక్ లో పాడారట. ఉత్తమ సంగీత దర్శకుడిగా జాతీయ పురస్కారం అందుకున్నారు మైస్ట్రో ఈ సినిమాకి. ఈ చిత్రంలో ఎన్నో ప్రయోగాలు చేశారు రాగాలతో. ఉదాహరణకి ఇంకొక మంచి గొప్ప విశేషం చెప్పాలి, మహాగణపతి భజే పాట మొదట్లో వస్తుంటుంది, టైటిల్స్ పాడుతూ ఉంటే పాట వస్తుంటుంది. అసలు ఒక శాస్త్రీయ సంగీత కచేరీలో మృదంగం వయలిన్ సహకారం ఉంటుంది, కానీ ఇళయరాజా సన్నివేశ పరంగా ఆ పాటలో, అంటే మహాగణపతి భజే పాటలో మృదంగం ఉపయోగించకుండా కేవలం వయలిన్తోనే స్వరపరిచారట. ఇక ఇందాకలు మనం విన్నాం కదా సారమతి రాగం, మోక్షము గలదే అనే అద్భుతమైన త్యాగరాజ కృతి ఉంది ఆ రాగంలో.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A/T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈ రోజు గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గురించి మాట్లాడుకుంటున్నాం. ఇళయరాజా శాస్త్రీయ సంగీత రాగాల ఆధారంగా స్వరపరిచిన పాటలు వింటున్నాము. స్టూడియో క్లాక్ లో సమయం 11:29 దాటి 40 సెకండ్లు. 1985 వచ్చిన అన్వేషణ్ సినిమా అసలు ఒక సంచలనం సృష్టించింది. వంశీ గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఎప్పటికీ ఒక మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఆ సినిమాలో కీరవాణి చిలకల అంటూ సాగే పాట, అసలు ఈ పాట ఇష్టపడిన వారు ఉన్నారంటే లేరనే చెప్తాను నేను. ఎందుకంటే కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో కీరవాణి రాగంలో శాస్త్రీయతని భావుకతని సినిమా పాటగా మలిచిన విధానం అద్వితీయం. ఆ సినిమాలో పాత్ర స్వభావానికి ఆ అడవి వాతావరణానికి తగినట్టు ఈ పాటలో ఇళయరాజా వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ కి కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటారనమాట. అలాంటి టెక్నిక్ ని అద్భుతంగా ఉపయోగించారు. అసలు ఈ కౌంటర్ పాయింట్ టెక్నిక్ అంటే ఏం లేదు, రెండు లేదా అంతకంటే స్వరాలను ఒకేసారి వినిపించడంలా స్వరపరచడం అనమాట. అంటే ఒకేసారి ఒకే సమయంలో రెండు వేరు రాగాలు వినిపిస్తాయి, కానీ అవి ఒకదానితో ఒకటి కలిసిపోయి ఒక అద్భుతమైన పాటను సృష్టిస్తాయి. అలాంటి అద్భుతమైన పాటే ఈ కీరవాణి పాట. 3 రోజులు పట్టిందట. అసలు ఇళయరాజా అంటేనే నిమిషాల్లో గంటల్లో స్వరపరిచేస్తారు, రికార్డింగ్ పూర్తి చేస్తారు, కానీ ఈ ఒక్క పాటకి మాత్రం 3 రోజులు పట్టిందట రికార్డింగ్ కోసం. ఎందుకంటే ప్రతి వాయిద్యం ప్రతి స్వరం పర్ఫెక్ట్ గా రికార్డ్ అయ్యే వరకు రికార్డింగ్ ని పూర్తి చేశారట ఇళయరాజా. శాస్త్రీయ రాగానికి వెస్టర్న్ ఆర్కెస్ట్రేషన్ ఫ్యూజన్ చేశారు రాజా ఈ పాటలో. పాశ్చాత్య కర్ణాటక మేళవింపులో వచ్చిన ఈ క్లాసిక్ కీరవాణి పాట అసలు ఆయన పర్ఫెక్షనిజం కి ఈ పాటలో ఎంతో సుస్పష్టంగా కనిపిస్తుంది. మరి ఆ పాట మనందరి కోసం.

ఇప్పటికీ ఈనాటికి ఎంతో ఫ్రెష్ గా ఉంటుంది కదా. ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపించే పాట అది. ఎందుకంటే ఆ రాగ ఛాయలు ఎలా ఉంటాయి, అంతే గొప్పగా స్వరపరిచారు ఇళయరాజా, అంతకన్నా అద్భుతంగా రాశారు వేటూరి సుందరమూర్తి గారు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు, మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. స్టూడియోల సమయం 11:30 దాటి 50 సెకండ్లు. 1983 సంవత్సరంలో వచ్చిన సాగర సంగమం చిత్రం. అసలు సంగీతం, సాహిత్యం, నాట్యత్రయం ఈ మూడు కలిసిన ముత్యపు రాశి ఆ సినిమా. అన్ని పాటలు ఆణిముత్యాలే, దేనికదే వైవిధ్యం. ఇక సినిమాలో చివరిగా వచ్చే వేదం అణువనున్న నాదం పాట, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు శైలజమ్మ అన్నా చెల్లెళ్ల జుగల్బందీలా ఉంటుంది ఆ పాట వింటుంటే. ఎంతో గొప్పగా పాడారు ఆ పాట. ఇక శాస్త్రీయ సంగీతాన్ని నృత్యాన్ని మేళవించిన గొప్ప ప్రయోగం హంసానంది రాగంలో సాగే ఈ పాటలో. అసలు ఆ స్వరధార అపురూపం, అద్భుతం. వేటూరు గారి సాహిత్యం ఈ పాటను ఒక లిరికల్ మాస్టర్ పీస్ గా చేసింది. అంతే అద్భుతంగా స్వరపరిచారు మన ఇళయరాజా గారు. పల్లవిలోనే నాలో రేగే రాగాలెన్నో హంసానంది రాగాలే అంటూ రాగం పేరుని ఎంత ఒడుపుగా జోడించారు వేటూరి గారు. ఇక పాటలో ఎలాంటి పాశ్చాత్య వాయిద్యాలు లేకుండా అచ్చమైన మన తెలుగు పాటగా స్వరపరిచారు ఇళయరాజా. పాట చివరిలో మనం గమనిస్తే భద్రుహరి రాసిన సుభాషిత శ్లోకం, జయంతి తే సుకృతిను రససిద్ధా కవీశ్వరా నాస్తి తేషాం యశః కాయే జరామరణజం భయం తో ముగించారు వేటూరి. అంటే నవరసాలను పండించగల గొప్ప కళాకారులకు, కవులకు మరణం లేదు, వారి కీర్తికి మరణ భయం ఉండదు అని అర్థం. మేస్ట్రో అందించిన ఆ మేలిరత్నం మనందరికోసం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు. మరి ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో ఇళయ రాగాలు ప్రత్యేకమైన పాటలు వింటున్నాం. ఇక 1989లో వచ్చిన గీతాంజలి సినిమాలో ఓం నమః నయన శృతులకు అంటూ సాగే పాట హంసనాదం రాగ ఆధారంగా రాజాగారు చేసిన ప్రయోగమనే చెప్పాలి. హంసనాద రాగాన్ని ఆద్యంతం శాస్త్రీయంగా వాడుతూనే చరణంలో ఒకే ఒక చోట శుద్ధ దైవతాన్ని అన్యస్వరంగా ప్రయోగించి పాటకు ఒక వైవిధ్యాన్ని తెచ్చేశారు రాజా. కానీ ఈ పాటలో ఒక అద్భుతమైన విలక్షణమైన టెక్నిక్ వాడారట. అదేంటంటే ట్రిపుల్ బీట్. అంటే అది ఎలా ఉంటుందంటే, తీవ్రమైన ఆందోళనలో ఉన్నా లేదా తీవ్రమైన ప్రేమలో ఉన్నా మనిషి గుండె ఎలా కొట్టుకుంటుందో టక్ టక్ టక్ టక్ టక్ టక్ అలాగా ఆ హార్ట్ బీట్ పాల్పిటేషన్స్ ని సరిగ్గా అలాగే ఈ పాటలో ఉండేలా డిజైన్ చేశారట. ఇక వేటూరి రాసిన ఈ పాటలో ఈ మంచు బొమ్మలొకటే కౌగిలి కరిగే వేళలో అని రాసినప్పుడు మంచు ముక్కలు కరిగి నీరుగా అయితే ఎలా ఉంటుందో అలాగ వైలిన్ నోట్స్ కరిగిపోతున్న అనుభూతిని కలిగించారట ఇళయరాజా. 1989లోనే విదేశీ సింథసైజర్ టెక్నాలజీని ఉపయోగించి రాగభావాన్ని ఎక్కడ అటు ఇటు మార్చకుండా ఒక సరికొత్త పాటని అందించారు ఇళయరాజా. మరి ఆ పాట వినేద్దామా?

0: విన్నారా ఆ గుండె చప్పుడిని? ఎంత స్పష్టంగా వినిపించింది కదా, అది మాస్ట్రో మ్యూజికల్ మ్యాజిక్ అంటే.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఇళయ రాగాలు వింటున్నారు, గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. స్టూడియోల సమయం పరిగెట్టిస్తోంది. మంచి మంచి పాటల గురించి చెప్దామంటే టైం అస్సలు ఆగనట్టుంది. 11:48 అయిపోయింది. ఇక స్వర్ణకమలం సినిమా గురించి ప్రస్తావించకుండా ఈ షోని నేనైతే ముగించలేను. స్వర్ణకమలం ఇళయరాజా సినీ సంగీత చరిత్రలో ఒక మైలురాయి. అన్ని పాటలు ఈ రోజుకి కూడా అలరిస్తూనే ఉంటాయి, ఎప్పటికీ కూడా అవి ఎవర్గ్రీన్ అని చెప్పాలి. ముఖ్యంగా చివరి పాటైన అందెల రవమిది పదములద పాటకి సంగీత జ్ఞాని అందించిన శాస్త్రీయ రాగ వైభవం ఒక పర్ఫెక్షన్ ఇచ్చింది ఆ పాటకి. ధర్మావతిలో స్వరపరిచిన ఈ రాగం కథానాయకులో పరిణామాన్ని ప్రతిబింబించడానికి ఉపయోగించారట రాజా. నాట్యం కేవలం పొట్టకూటి కోసం కాదు, అది పరమాత్మను చేరుకునే మార్గమని తెలుసుకునే క్రమంలో వచ్చే ఆర్తిని ధర్మావతి రాగం ద్వారా ఇళయరాజా శ్రోతల మనసులకి అందించారు. అసలు ఎటువంటి సంగీత పరిజ్ఞానం లేని సామాన్య శ్రోత కూడా ఆ భావోద్వేగాన్ని సులువుగా అందుకోగలడు. మరి ఇంకొక ముఖ్య విశేషం ఏంటంటే ఈ పాటకి వాడిన వాయిద్యాలన్నీ కూడా సాంప్రదాయ వాయిద్యాలే, అంటే ఫ్లూట్, వేణువు, వీణ, మృదంగం, సితార్, వయలిన్ ఇలాంటివే వాడారట. కాశ్మీర్ కొండల్లో, మంచు కొండల్లో నేపథ్యంలో సాగే అంత చలిలో కూడా భానుప్రియ అసలు తనను తాను మర్చిపోయి మైమరిపించి నాట్యం చేస్తారు కదా, ఆ పాట గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. మరి ఆ పాటని వినేద్దామా?

సాగిన సాధన సార్థక మందగ యోగ బలముగా యాగ ఫలముగా సాగిన సాధన సార్థక మందగ

అమితానందం కలగకుండా ఇంకేముంటుంది చెప్పండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు ప్రతి ఒక్కళ్ళని అసలు పాట వింటుంటేనే మైమరుపు కలుగుతుంది. అలాంటిది మంచు కొండల మధ్యలో సాక్షాత్తు పార్వతీదేవిలా తనను తాను మర్చిపోయి భానుప్రియ నృత్తిస్తారు కదా, ఎంత అద్భుతమైన పాట. ఎప్పటికీ వినాలనిపించే పాటల్లో తప్పకుండా ఇదొకటి చెప్పుకోవాలి. ఇక మీకు ఇప్పుడు ఒక చిన్న పాట బిట్ వినిపిస్తాను, దీని వెనుకున్న విశేషం కూడా చెప్తాను. ఇదేంటో వినేసేయండి.

0: నే చెప్పాగా మీకు నాన్నగారి తీరు.
1: రుద్రవీణ సినిమాలో పాటది. 1988 వచ్చిన రుద్రవీణ. ఆ సినిమా విడుదలయ్యాక ఆ దృశ్య కావ్యానికి ఇళయరాజా గారికి 3వ జాతీయ పురస్కారం వచ్చింది. ఇందులో ఒక్కొక్క పాట ఒక్కొక్క ఆణిముత్యం, రాగాల పూదోటలో విరిసిన పాటల పువ్వులు ఎన్నెన్నో. వాటిలోనే ఒక అద్భుతమైన చమత్కారమైన పాట ఈ పాట రండి రండి రండి దయచేయండి. ఒక ఇంత హాస్యరసంతో కూడుకుని ఉన్నా సరే సంగీతంలో మునిగి తేలుతున్న ఒక కుటుంబం గురించిన రాగమాలికగా మార్చారు ఇళయరాజా. ఎన్ని రాగాలుంటాయో తెలుసా అసలు ఈ పాటలో? శంకరాభరణంతో మొదలుపెట్టి దర్బారు, కనకాంగి, మాయమాళవగోళ, కీరవాణిలను ప్రయోగించి చివరకు సహానా రాగంతో ముగింపు పలుకుతారు ఇళయరాజా గారు. అసలు ఈ అద్భుతమైన పాటను సమయం సరిపోకుండా సరిపోలేదు కాబట్టి వినిపించటం లేదు, కానీ ఒకసారి మీరు స్వయంగా వినండి. ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎన్ని రాగాలో స్ఫురిస్తాయి ఈ పాటలు.

ఈ పాట గుర్తొచ్చేసిందా? 1988లో మణిరత్నం దశకత్వంలో వచ్చిన ఘర్షణ సినిమాల పాట నీవే అమరస్వరమే. మ్యూజిక్ మాస్టర్ మ్యాజిక్ చేసేశారు ఈ పాటలో. కర్ణాటక సంగీతంలో అత్యంత మనోహరమైన రాగం అమృతవర్షిణి. ఆ రాగంలో స్వరపరిచారు కురిసేను విరిజోలులే పాటని. సంగీత శాస్త్రం ప్రకారం అమృతవర్షిణి రాగం ఆలపిస్తే వర్షం కురుస్తుందని నమ్మకం. కురిసేను విరిజోలులే అంటూ స్వరాల జల్లును కురిపించారు ఇళయరాజా. ఆ స్వరాల వానలో తడిసి ముద్దయిపోయారు అభిమానులందరూ. ఇద్దరు మహాగాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, వాణి జయరాం గారు సమ్మోహనపరిచారు వారి గాత్రాలతో. వెస్టర్న్ ఆర్కెస్ట్రేషన్ సింఫనీని మేళవించి అమృతవర్షిణి రాగ స్వరాలకి రచయిత రాజశ్రీ గారు అందించిన సాహిత్యంతో ఒక ప్యూర్ క్లాసికల్ రాగాన్ని అసలు కమర్షియల్ సినిమాలో ఎలా వాడుకోవాలో చూపించిన ఇళయరాజా మ్యూజికల్ జీనియస్ అనడానికి ఇంకా

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:05 దాటి 20 సెకండ్లు. చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మిని. స్వచ్ఛ భారత్ మిషన్ లో భాగంగా స్వచ్ఛతా హి సేవ పారిశుద్ధ్య మహోత్సవాన్ని సెప్టెంబర్ 17వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఒక పండగలా జరుపుకుంటున్నాం కదా. మరి స్వచ్ఛ భారత్ వికసిత్ భారత్ అనే నినాదంతా సాగుతోంది ఈ మిషన్. ఆసియాలోనే అత్యంత శుభ్రమైన గ్రామం ఏది అంటే మేఘాలయలో మావ్లినాంగ్ అని చెప్పేస్తాం. దాని గురించి ఇంతకుముందు మనం చాలా షోస్ లో కూడా మాట్లాడుకున్నాం. కానీ ఈ రోజు మీకో నేను మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే 15 ఏళ్లుగా స్వచ్ఛ భారత్ మిషన్ మోడల్నే మొత్తం పార్టిసిపేట్ చేస్తూ ఆ మోడల్నే పాటిస్తూ ఒడిశా రాష్ట్రంలో 15 ఏళ్ల నుండి అత్యంత శుభ్రమైన వినూత్నమైన గ్రామంగా స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది ఒక చిన్న గ్రామం. మరి ఆ గ్రామంలో మున్సిపాలిటీ లేదు, మున్సిపాలిటీ లారీలు అసలు రానే రావట. కానీ ఇక్కడ రోడ్లపై ఒక చిన్న కాగిత ముక్క కూడా, కనీసం ఎండుటాకు కూడా కనిపించదట. వింటుంటేనే వావ్ అనిపిస్తోంది కదా. మరి ఇదంతా ఎలా సాధ్యం? ఏంటి ఆ గ్రామ విశేషాలు? ఇంతకీ ఏంటి ఆ గ్రామం? మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మరి ఎక్కడుంది ఆ గ్రామం? ఆ గ్రామ విశేషాలు ఏంటో చెప్తానన్నాను కదా. ఒడిశాలో, ఒడిశా రాష్ట్రంలో మయూర్భంజ్ జిల్లాలో బిషోయ్ సమీపంలో ఉన్న బాజోజోలా అనే ఒక చిన్న గిరిజన గ్రామం ఉంది. స్వయం కృషితో సాధించిన పరిశుభ్రత విప్లవంతో దేశవ్యాప్తంగా ద బెస్ట్ గ్రామం అంటే సంచలనం సృష్టిస్తోంది ఈ బాజోజోలా. ముఖ్యంగా సంతాల్ హో తెగలకు చెందిన దాదాపు 70 కుటుంబాలు నివసించే ఈ చిన్న పల్లెటూరు నేడు భారతదేశంలోనే అత్యంత ఆదర్శవంతమైన పర్యావరణ అనుకూల గ్రామంగా నిలిచింది. ఇంతకీ ఇదంతా ఎలా సాధ్యమైంది మాట్లాడుకుందాం.

ఆనందం చిత్రం నుండి చిత్రమ్మ పాడిన పాట విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోల సమయం 12:10 అవుతోంది. మరి బాజోజోల ద క్లీనెస్ట్ విలేజ్ ఈ విషయం, ఆ గ్రామం గురించిన బోల్డ్ అండ్ విశేషాలు మాట్లాడుకుంటున్నాం కదా. మరి అసలు మున్సిపాలిటీ లారీ రాదు, ఎటువంటి చెత్త సేకరించే మనుషులు రారు, ఎలా సాధ్యమైంది పర్యావరణ అనుకూల గ్రామంగా నిలవడానికి అంటే మహిళలే పారిశుద్ధ్య సైన్యంట ఈ గ్రామంలో. గ్రామంలోని మహిళలంతా కలిసి క్రమశిక్షణగా రోజు 3 సార్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం, అంటే మనం భోజనం ఎలాగ చేస్తామో అలాగే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గ్రామంలో ప్రతి వీధిని శుభ్రం చేస్తారట. అంతేకాదండి, ప్రతి 30 మీటర్లకు వెదురుతో చేసిన ఒక చెత్త బుట్ట ఉంటుంది ఆ గ్రామంలో. గ్రామంలో యువత రోజు ఆ చెత్త నిండిన చెత్త బుట్టలలోని తడి పొడి చెత్తను సెపరేట్ చేసి సేకరించి గ్రామ శివార్లో వ్యర్థాల గుంతల్లో వేసి సేంద్రియ ఎరువుగా చేసి ఆ ఊరిలోనే కూరగాయలు మొత్తం పంటలన్నీ పండిస్తున్నారట. వింటుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది కదా. మరి అందుకనే అది దేశంలోనే 1 ఆదర్శ గ్రామంగా నిలిచింది. మరిన్ని విషయాలున్నాయి ఈ బాజోజోల గ్రామం గురించి మాట్లాడుకుందాం.

గ్రామస్తులే స్వయంగా రాసుకున్నారట. అవేంటంటే, గ్రామంలోకి ప్లాస్టిక్ కవర్లను తీసుకురావడం పూర్తిగా నిషిద్ధం. ఇక రెండవది, పొగాకు ఉమ్మడంపై కూడా నిషేధం విధించారు ఆ గ్రామంలో. గ్రామంలో ఎవరూ ధూమపానం కూడా చేయరట. అలా చేయకూడదని కూడా వాళ్లు ఒక రకమైన రూల్ పెట్టుకున్నారట. రూల్స్ బ్రేక్ చేయకుండా ఉండటానికి స్థానిక యూత్ క్లబ్ గ్రామంలో సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారట. అంటే వాళ్ళు కెమెరాలో చూస్తూ ఉంటారట, ఒకవేళ ఎవరైనా పొరపాటున ఊళ్ళోకి కొత్తగా వచ్చిన వాళ్లైనా సరే రూల్స్ ని బ్రేక్ చేస్తే మాత్రం నిర్మోహమాటంగా జరిమానా వసూలు చేస్తారట ఆ గ్రామ యూత్ క్లబ్. ఇక నిబంధనలు ఉల్లంఘిస్తే మాత్రం అస్సలు ఊరుకోమంటున్నారు ఆ యువత.

0: చుక్కల్లో చంద్రుడు సినిమా నుంచి ఆ పాట విన్నారు. మరి పాడిన వారు షాన్, సిద్ధార్థ్ అండ్ సింహ పాడారు. సురేంద్రకృష్ణ రచన. నిజమే కదా, ఎన్నాళ్ళుంటే ఏంటి, నాలుగు రోజులున్నా సరే మంచిని పంచుతూ మంచిగా మాట్లాడుతూ స్నేహంగా ఉంటూ అంతకన్నా ఏం కావాలి చెప్పండి. చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 12:21 దాటి 21 సెకండ్లు.
1: వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలందరికీ ఒక ముఖ్య గమనిక. వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలకు, శ్రోతలందరి కోసం మరింత వైవిధ్యభరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది మన ఆకాశవాణి వివిధ భారతి రేపు 1 అక్టోబర్ నుండి. మరి చిన్న చిన్న మార్పులు జరిగాయి. ఆ మార్పులు ఏంటంటే, ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ, మంచి మంచి సూపర్ హిట్ సాంగ్స్, మీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 12 గంటలకు అమృత గీతం. న్యూస్ తర్వాత అమృత గీతం సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ఒక ప్రత్యేక కార్యక్రమం అందంగా మరింత ముస్తాబం సంతరించుకుని మీ ముందుకు రాబోతోంది. మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని, సమాజాన్ని, మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమం. ఇక మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మైమరిపించే మెలోడీ పాటలతో, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమం 2:15. ఇక సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం అనే ఈ కొత్త కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉండబోతోంది. గమనించాలి, రేపు గురువారం 1 నుండి కొత్త కార్యక్రమాలతో, కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం, మరింతగా ప్రేమిద్దాం. మరి ఇదంతా కొత్త కొత్త కార్యక్రమాలు వినాలంటే ఏం చేయాలి? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ T20A T20D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
1: చైతన్య స్ఫూర్తి కార్యక్రమం వింటున్నారు. బాజాజోల గ్రామం గురించి ఆదర్శ గ్రామ విశేషాలన్నీ మాట్లాడుకుంటున్నాం. ఇక బాజాజోల గ్రామంలో మనకు కాంక్రీట్ గోడలు కాకుండా అద్భుతమైన రంగురంగుల మట్టి ఇళ్లు కనిపిస్తాయి. ఇక్కడ ఇళ్ల గోడలపై వారి సాంప్రదాయానికి తగినట్టుగా భిత్ పోటావ్ అనే గిరిజన చిత్రకళ అంటే ట్రైబల్ ఆర్ట్ ఉంటుంది. ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి కెమికల్స్ వాడట, మొత్తం ఆ పెయింటింగ్స్ అన్ని వాళ్ల ఇళ్ల గోడల మీద ఎంతో అందంగా వేసుకుని ఎంతో అందంగా ఉంటాయట ఆ ఇళ్లు చూడటానికి. మీరు ఇంటర్నెట్ లో మీరు చూడాలంటే బాజోజోల గ్రామం అని కొడితే మీకు అద్భుతమైన రంగురంగుల వర్ణాలతో ఉన్న ఆ ఇళ్లు కనిపిస్తాయి అన్నమాట. ఇక ఈ పెయింటింగ్స్ కోసం ఎలాంటి

కెమికల్స్ కూడా వాడకుండా నల్ల మట్టి, చెట్లు బెరడ పువ్వుల నుండి రంగురంగుల రాళ్లను ఉపయోగించి సహజ సిద్ధంగా రంగులు తయారు చేస్తారట. ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో జరిగే వాళ్ల పాట్రబ్బా అనే పండుగ సమయంలో గ్రామస్తులంతా కలిసి తమ ఇళ్లను సరికొత్తగా ముస్తాబు చేసుకుంటారట. మంచి మంచి రంగులు వేసుకుంటూ, మంచి మంచి ట్రైబల్ ఆర్ట్ వేసుకుంటూ. ఇక అప్పుడు ఎలా ఉంటుందంటే ప్రతి ఇల్లు ఒక ఆర్ట్ గ్యాలరీలా మెరిసిపోతుందట. వింటుంటే ఎంత బాగుంది కదా, కానీ దీని వెనక ఎన్నో సవాళ్లు, అందరి కష్టం ఉంది. ఎంతో క్రమశిక్షణతో ఐకమత్యంగా ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ని పాటిస్తూ దేశంలో ఎన్నో గ్రామాలకి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ బాజజోల గ్రామస్తులు. మరి మీరేం చేస్తున్నారు మీ గ్రామానికి? మనం ఎప్పుడు మన పుట్టిన ఊరు, మన కన్నతల్లిని మర్చిపోకూడదు కదా. మన ఊరు మన బలం. మనం కూడా సాధ్యమైనంత వరకు మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాము, పర్యావరణాన్ని కాపాడదాము, అలాగే మనం కూడా ఆరోగ్యంగా ఉందాము.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషామక్త్ పంజాబ్ యాత్రను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఇక వార్తల వివరంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు పంజాబ్లో పర్యటిస్తారు. జలంధర్లో నషామక్త్ పంజాబ్ యాత్రలు ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ నెల 18న పఠాన్కోట్లో బీజేపీ అధ్యకుడు నితిన్ నవీన్ ప్రారంభించిన ఈ యాత్రలు 13 రోజుల్లో రాష్టంలోని మొత్తం 117 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 4000 కిలోమీటర్ల మేర సాగింది. పంజాబ్లో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం ద్వారా భద్రతను కఠినతరం చేయడంతో పాటుగా యువతను డ్రగ్స్ బారిన పడకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాయి. భారతీయ నావికా దళానికి 2026 ఒక చారిత్రాత్మక సంవత్సరమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభివర్ణించారు. ఈ సంవత్సరంలో 18 యుద్ద నౌకలను కమిషనింగ్ చేసే ప్రణాళికలున్నాయని వెల్లడించారు. న్యూఢిల్లీలో భారత నావికాదళం నిర్వహించిన ద్వైవార్షిక కమాండర్స్ కాన్ఫరెన్స్ 2వ సంచికను ఉద్దేశించి ప్రసంగిస్తూ రక్షణ రంగంలో స్వావలంబన సాధించే దిశగా నావికాదళం చేస్తున్న ప్రయత్నాలు అభినందించారు. నేడు భారత నావికాదళ యుద్ద నౌకల ఉత్పత్తి వ్యవస్థ అంతర్జాతీయ ప్రమాణాలకు తీటుగా నిలుస్తుందని రక్షణ మంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికాదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. నవీకరించిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యానికి ఆత్మలాంటిదని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు విలేకరులతో మాట్లాడుతూ ఓటర్ల జాబితాలో అర్హతలేని పేర్లు చేర్చితే ఎన్నికల ప్రక్రియ పవిత్రత దెబ్బతింటుందని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ మరణించిన వారి పేర్లు తొలగించడంలో అర్హులైన పౌరులు మాత్రమే ఓటర్ల జాబితాలో నిల్వ చూడటంలో ఎలాంటి అభ్యంతరం ఉండకూడదని తెలిపారు.
1: तो लोकतंत्र ही मर जाएगा. आपको क्या आपत्ति अगर कोई इस दुनिया में है ही नहीं उसका नाम वोटर लिस्ट से काट दिया जाए. कहीं डुप्लीकेशन है गांव में भी नाम शहर में भी नाम. अगर नाम एक जगह कट जाए तो आपको दिक्कत क्या है. कोई देश का नागरिक ही नहीं है तो उसका नाम वोटर लिस्ट में क्यों जोड़ना चाहिए. पवित्र लोकतंत्र के लिए वोटर लिस्ट शुद्ध होना ही चाहिए.
0: ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలు బలోపేతం చేసుకోవాలని ఖతార్ వ్యాపారవేత్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. దోహలో జరిగిన ఖతార్ బిజినెస్ మ్యాన్ అసోసియేషన్ రౌండ్ టేబుల్ సమాపేశంలో పాల్గొన్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 94.5 బిలియన్ డాలర్స్ పైగా నమోదైన రికార్డు స్థాయి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. అలాగే ఖతార్ విదేశీ వాణిజ్య శాఖ మంత్రి డాక్టర్ అహ్మద్ బిన్ మొహమ్మద్ అల్ సయ్యద్తో సమావేశమై మౌలిక సదుపాయాలు, ఆహార భద్రత, ఫార్మస్యూటికల్, ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. ఖతార్ 10 బిలియన్ డాలర్స్ పెట్టుబడి వాగ్దానం అమలు చేయడం, ఎఫ్టీఏ చర్చలు వేగవంతం చేయడం వంటి కీలక అంశాలపై ఇరు దేశాల మధ్య చర్చలు జరిగాయి. విధులు నిబద్దత నిర్వర్తించడం ద్వారా పరిపూర్ణత సాధించవచ్చని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒక సంస్కృత శ్లోకం పంచుకుంటూ తమ విధులు శ్రద్దగా నిర్వర్తించేవారు అంకితభావంతో నిజాయితీతో కూడిన చర్యల ద్వారా అత్యున్నత పరిపూర్ణత ఎలా పొందవచ్చో తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 3 అక్టోబర్ భోపాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా భేల్ దసరా మైదానంలో రాష్టస్థాయి గోపాలక సదస్సును ఉద్దేశించి ప్రసంగించడంతో పాటుగా కొత్త క్రిమినల్ చట్టాలపై ఏర్పాటు చేసిన ప్రదర్శన ప్రారంభిస్తారు. అలాగే భౌరి సమీపంలో ఐజర్ క్యాంపస్ కు శంకుస్థాపన చేసి అక్కడ స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరిస్తారు. డైరీ ప్లాంట్, భోపాల్లో ప్రాసెస్డ్ మిల్క్ ప్రాడక్ట్ ప్లాంట్తో సహా పలు డైరీ మౌలిక వసతుల ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమానికి 11 జిల్లాల నుంచి 35,000 పైగా పశు పోషకులు, డైరీ సహకార సంఘ సభ్యులు హాజరవుతారని చెబుతున్నారు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ప్రసంగంలో జమ్మూకాశ్మీర్పై టర్కీ అధ్యకుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్ చేసిన వ్యాఖ్యలు భారత్ ఖండించింది. విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఇది భారత్ సార్వభౌమత్వానికి సంబంధించిన విషయమని, దీనిపై ఎవరికీ జోక్యం చేసుకునే హక్కు లేదని స్పష్టం చేశారు.
2: India rejects the unwarranted references to Indian Union Territory of Jammu and Kashmir made by the President of Turkey during his UNGA address. This is a matter, as you would understand, pertaining to India's territorial integrity and sovereignty, and no external party has any locus standi on this issue.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. అమెరికాలో నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరర్స్ నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమాపేశంలో మాట్లాడుతూ భారత్లో విస్తరిస్తున్న పారిశ్రామిక రంగాన్ని, నైపుణ్యంతో కూడిన శ్రామిక శక్తిని ప్రత్యేకంగా ప్రస్తావించారు. భారత్లో చిన్న మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు, అలాగే ఆధునిక తయారీ రంగంలో సంయుక్తంగా పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ తయారీదారులను మంత్రి ఆహ్వానించారు. ఈ సహకారం రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలను బలోపేతం చేస్తుందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. అమెరికాలో మిలాక్విలో ఈరోజు రేపు జరిగే G20 వాణిజ్య మంత్రుల సమాపేశంలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ పాల్గొంటారు. అమెరికా వాణిజ్య ప్రతినిధి జేమిస్టన్ గ్రీర్ ఆహ్వానం మేరకు జరుగుతున్న ఈ సమాపేశంలో భారత్ అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరుపుతారు. September 29 నుంచి October 5 వరకు అమెరికాలో పర్యటిస్తున్న గోయల్ ప్రపంచ వాణిజ్య సంస్థ కేంద్రంగా వాణిజ్య వ్యవస్థను బలోపేతం చేయడంపై G20 దేశాలతో చర్చిస్తారు. మిలాక్వి అలాగే చికాగోల్లో పర్యటించే ఆయన తయారీ, వినియోగ వస్తువులు, వ్యవసాయం, రిటైల్, టెక్నాలజీ రంగాలకు చెందిన ప్రముఖ అమెరికన్ కంపెనీల సీఈఓలతో సమాపేశమవుతారు. భారత్లో తయారీ, పెట్టుబడి అవకాశాలు, భారతీయ సంస్థలతో భాగస్వామ్యం పెంచుకునేందుకు అమెరికన్ కంపెనీలను ఆహ్వానిస్తారు. అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ September 18 రష్యా, ఇరాన్లపై ఆంక్షల చట్టంపై సంతకం చేసిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఉక్రెయిన్ గల్ఫ్ ఘర్షణలతో రాబోయే నెలల్లో తీవ్ర ఆహార సంకోభం తలెత్తే అవకాశం ఉందని విదేశాంగ మంత్రి జయశంకర్ హెచ్చరించారు. ఆసియా సొసైటీ కార్యక్రమంలో మాట్లాడుతూ నల్ల సముద్రం ద్వారా ప్రధాన ఎగుమతిదారుల నుంచి ధాన్య ప్రవాణాకు అంతరాయం కలగటం, ఎరువుల కొరత ఆహార భద్రతకు తీవ్ర ముప్పుగా పరిణిస్తున్నాయని జయశంకర్ పేర్కొన్నారు. చమురు సరఫరాలకు అంతరాయంతో ధరలు పెరుగుతున్నందున ఇంధన మార్కెట్ సంకోభంలో ఉందని విదేశాంగ మంత్రి తెలిపారు. ఇంధన, ఆహార, ఎరువులు, ఆర్థిక ఒత్తిడుల సంయుక్త ప్రభావం అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు చాలా భారంగా మారుతుందని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రాంతం, భాష, కులం ఆధారంగా ప్రజలను విభజించడానికి ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపించింది. న్యూఢిల్లీలో పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమాపేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాంశు త్రివేది మాట్లాడుతూ, కాంగ్రెస్ హిందువులను దక్షిణాది ఉత్తరాదిగా విడగొట్టేందుకు ప్రయత్నిస్తోందని, దేవులను సైతం విభజించే స్థాయికి చేరిందని ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో బద్గాం జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది హతమయ్యారు. మృతుడిని లష్కరే తోయిబా టాప్ కమాండర్ ఫౌజీ మూసాగా గుర్తించారు. బద్గాంలో యూస్ మార్గ్ సమీపంలో కొరాగ్లో ఆర్మీ, పోలీసులు, సీఆర్పీఎఫ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించినట్టుగా భారత సైన్యానికి చెందిన చినార్ కార్ప్ సోషల్ మీడియా పోస్టులో వెల్లడించింది. కర్ణాటక, కేరళ, మహే, కారైకల్, ఈశాన్య రాష్టాలు ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 3-4 రోజుల పాటు రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలితో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కోస్తాంధ్ర, ఒడిశాలో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండే అవకాశం ఉందని తెలిపింది. 3 వన్డే మ్యాచ్ల క్రికెట్ సిరీస్లో భాగంగా గౌహాటీలో బర్సాపురా క్రికెట్ స్టేడియంలో జరిగే 2 వన్డేలో ఈరోజు భారత్ వెస్టిండీస్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుంది. తిరువనంతపురంలో జరిగిన తొలి మ్యాచ్లో 8 వికెట్ తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్లో తమ ఆధిక్యం పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు గెలుచుకుంది. భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు ఫైనల్స్లో చైనాను 238-234 తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించగా, తెలంగాణకు చెందిన చిక్కితరావు, మహారాష్టకు చెందిన రాజేష్ల ద్వయం కాంపౌండ్ ఆర్చరీ మిక్స్డ్ విభాగంలో ఫైనల్ పోటీలో దక్షిణ కొరియాను ఓడించి స్వర్ణ పతకం సాధించారు. ప్రస్తుతం భారత్ 9 స్వర్ణాలు, 21 రజతాలు, 27 కాంస్యాలతో కలిపి మొత్తం 57 పతకాలతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మహిళల స్కాష్ జట్టు సింగపూర్పై 2-0 విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఇక మెన్స్ గ్రీకో రోమన్ రెజ్లింగ్లో 87 కేజీల విభాగంలో సునీల్ కుమార్ తజికిస్తాన్ అడగడిపి విజయం సాధించి సెమీఫైనల్కు వెళ్లారు. పతకాలు సాధించిన క్రీడాకారులకు రాష్టపతి ద్రౌపది మురుము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు జలంధర్లో పర్యటించి నషా ముక్త్ పంజాబ్ యాత్రలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో నావికదళ ఆధునీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత్ అమెరికా దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు బలపడుతున్నాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ ఈరోజు 3 స్వర్ణాలు సాధించి మొత్తం 9 స్వర్ణాలతో పతక పట్టికలో 8వ స్థానంలో కొనసాగుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 12:40 దాటి 30 సెకండ్లు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు వెళ్దాం. ముందుగా పారడైజ్ చిత్రం నుండి జంగిరెడ్డి ప్రభ ఆలపించిన ఒక సూపర్ డూపర్ డాన్స్ బీట్ విందామా?

ఒక ఊపు ఊపేసిన పాట కదా. మరి అనిరుద్ధ్ రవిచంద్ర సంగీతం అందించిన ఆ పాటకి కాసల శ్యామ్ రచనా సహకారం అందించారు. పాడినవారు జంగిరెడ్డి అండ్ ప్రభ. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:44 దాటి 40 సెకండ్లు.

వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ T20A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం

0: మధ్యాహ్నం 3 గంటల వరకు. ఏవీ కాలేజ్, దోమలగూడ, హైదరాబాద్.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఫిల్మ్ గీతాలు వింటున్నారు. మరి ఇప్పుడు విందాం నాయక్ చిత్రం నుండి హరిచరణ్, శ్రేయా ఘోషల్ ఆలపించిన ఈ పాట.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. ఇప్పుడు విందాం దసరా చిత్రం నుండి రామ్ మిరియాల ఢీ అలపించిన పాట. రచన కాసర్ల శ్యామ్, సంగీతం సంతోష్.

ఇప్పుడు విందాం దంచవే మేనత్త కుత్రా రీమిక్స్ పాట రైడ్ చిత్రం నుంచి వేణు సాయిశివాని ఆలపించిన పాట మీకోసం.

0: అప్పుడు బాగుంది, ఇప్పుడు కూడా బాగుంది. రీమిక్స్ బాగుంది, ఒరిజినల్ బాగుంది. రీమిక్స్ పాటకి సంగీతం అందించిన వారు హేమచంద్ర. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా లైన్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320A 320D వారి ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్స్ కోసం ఫ్రీ మెగా హెల్త్ క్యాంప్ అక్టోబర్ 2న ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఏవీ కాలేజ్ దోమలగూడ హైదరాబాద్.
2: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
3: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
2: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఈ పాట వింటే ఆకలేసేస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే అన్ని మంచి మంచి తినే పదార్థాలన్నీ ఇమిడ్చి మరీ రాశారు రామజోగయ్య శాస్త్రి గారు. మరొక మంచి పాట విందాము. అమీగోస్ చిత్రం నుండి ఎస్పీబీ చరణ్, సమీరా భరద్వాజ్ ఆలపించిన పాట, సంగీతం గిబ్రన్.

0: గమనిక వివిధ భారతి ఎఫ్ఎం 102.8 హైదరాబాద్ శ్రోతలందరి కోసం మరింత వైవిధ్య భరితమైన వినోదాత్మకమైన కార్యక్రమాలతో మీ ముందుకొస్తోంది. రేపటి నుండి అక్టోబర్ 1 నుండి మరి ఉదయం 10 గంటలకు మార్నింగ్ మస్తీ మంచి మంచి సూపర్ హిట్ పాటలతో నీ ఉదయాన్ని ఉత్సాహభరితమైన సూపర్ హిట్ గీతాలతో ఆహ్లాదంగా మార్చే సంగీత కార్యక్రమం మార్నింగ్ మస్తీ ఉదయం 10 గంటలకు. ఇక మధ్యాహ్నం 12:05 అమృత గీతం, సాహిత్యానికి గీతాలకు ప్రాధాన్యతనిస్తూ అలరించే ప్రత్యేక సంగీత కార్యక్రమమే ఈ అమృత గీతం. అమృతమయమైన పాటాలు మన అమృత గీతంలో రేపటి నుంచి వినబోతున్నారు. ఇక మధ్యాహ్నం 1:20 చైతన్య స్ఫూర్తి, జీవితాన్ని సమాజాన్ని మన ఆలోచన విధానాన్ని స్ఫూర్తివంతం చేసే కార్యక్రమమే చైతన్య స్ఫూర్తి. మధ్యాహ్నం 2:15 మెలోడీ టైం, పూర్తిగా మెలోడీ పాటలు, మధురమైన మెలోడీ పాటలతో సంగీత ప్రియులను అలరించే ప్రత్యేక కార్యక్రమమే ఈ మెలోడీ టైం. సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు సరదా సాయంత్రం శ్రోతలను ప్రశ్నలు అడుగుతూ అలరించే విజ్ఞాన వినోద కార్యక్రమం సరదా సందడి సమాధానం. తెలుసుకుందాం, నవ్వుకుందాం, నేర్చుకుందాం. మరి ఎప్పటి నుండి? రేపటి నుండే, అక్టోబర్ 1 నుండి కొత్త కార్యక్రమాలతో కొత్త ఉత్సాహంతో మన వివిధ భారతిని మరింతగా ఆస్వాదిద్దాం. ఇవన్నీ కార్యక్రమాలు మీరు వినాలనుకుంటే మీరేం చేయాలి? మీ అందరికీ తెలుసు, ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. సమయం 1:10 తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలు చోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని, అన్నదాతలను కాంగ్రెస్ తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కేజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7,200 గజాల ప్రజావసారాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఇక వార్తల వివరంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తారు. మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ను ప్రారంభించి వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సంపత్ కుమార్ అందిస్తారు.
2: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి మరికొద్ది సేపట్లో కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా జిల్లా కేంద్రానికి రానుండటంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. మొదటి కరీంనగర్ నూతన సమీకృత జిల్లా సముదాయాల భవనాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం 11.82 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు ప్రారంభించాలని చేయనున్నారు. 28.62 కోట్లతో జిల్లాలో చేపడుతున్న 3 తెలంగాణ పబ్లిక్ స్కూల్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద 840 కోట్లతో మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న వివిధ అభివృద్ది పనులకు, విఐడిఎఫ్ పబ్లిక్ హెల్త్ స్కీమ్ కింద 180 కోట్లతో చేపడుతున్న పనులను, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులను 210 కోట్లతో చేపడుతున్న వరద మురుగునీటి కాలువ నిర్మాణం, ఇలా వివిధ రకాల పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో కరీంనగర్ చేరుకున్న ముఖ్యమంత్రి 4:30 వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొని అనంతరం అదే హెలికాప్టర్లో సిరిసిల్లలో పర్యటిస్తారు.
1: కరీంనగర్ పర్యటన ముగిసిన తర్వాత సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్లకు చేరుకుని 350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది పనులకు శ్రీకారం చుడతారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు.
3: రాష్ట ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 345.78 కోట్ల చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. పర్యటన నేపథ్యంలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశారు. విఐపీ భద్రత, ట్రాఫిక్ నియంత్రణ ప్రత్యేక దృష్టి సారించారు. సాయంత్రం 4:50 సిరిసిల్ల పట్టణంలోని కళాశాల మైదానంలోని హెలిప్యాడ్ కు చేరుకుంటారు. 5 గంటల నుండి సీఎం కాంగ్రెస్ శ్రేణులతో కలిసి సిరిసిల్ల అంబేద్కర్ కూడలి నుంచి రగుడులోని బహిరంగ సభ నిర్వహించనున్న ప్రాంగణం వరకు ర్యాలీలో పాల్గొననున్నారు. బహిరంగ సభ వేదిక పక్కన ఏర్పాటు చేసిన అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు.
1: జపాన్ లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో ఆర్చరీ కాంపౌండింగ్ ఈవెంట్, ఆర్చరీ మిక్స్డ్ ఈవెంట్ లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడా ఆనిమిత్యం చికితారావుకు రాష్ట క్రీడా యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. చికితా తండ్రి శ్రీనివాసరావుతో ఫోన్లో మాట్లాడి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వర్ణ పతకాలు సాధించి 2028 లాస్ ఏంజల్స్ లో జరిగే ఒలింపిక్స్ కు అర్హత సాధించిన చికితారావు తెలంగాణ క్రీడాకారులందరికీ గర్వంగా ఆదర్శంగా నిలబడాలని

0: మంత్రి ఆకాంక్షించారు. పంటలు ఎండిపోవడానికి కారణమై కాంగ్రెస్ ప్రభుత్వం అన్నదాతలను తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు మండిపడ్డారు. బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి నల్గొండ జిల్లాలో పర్యటించిన ఆయన రైతులను నేరుగా కలిసి సమస్యలు తెలుసుకోవడమే పర్యటన ఉద్దేశమని అన్నారు. నల్గొండలో జరిగిన సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాధినేతగా 25 ఏళ్ల ప్రజాసేవ పూర్తి చేసుకున్న సందర్బంగా దీన్ని చేపట్టినట్లు తెలియజేశారు. స్వచ్చ భారత్ కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్న ఆయన సేవ, స్వచ్చత ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. మోదీ స్పూర్తితో కార్యకర్తలు సమాజ దేశ సేవకు అంకితభావంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శంషాబాద్ ఎయిర్పోర్టులో ప్రమాదం తప్పింది. సాంకేతిక లోపం తలెత్తడంతో ఎయిర్లైన్స్ విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. శంషాబాద్ నుండి విజయవాడ బయలుదేరిన 591 ఎయిర్లైన్స్ విమానంలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే పైలట్ సాంకేతిక లోపాన్ని గుర్తించారు. వెంటనే అప్రమత్తమై ఏటీసీకి సమాచారం అందించారు. దీంతో అధికారులు అప్రమత్తమై విమానాన్ని తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్టులో సురక్షితంగా కిందకు దించారు. విమానం సేఫ్గా ల్యాండ్ కావడంతో ప్రయాణికులు, వారి కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. కాలనీ సంక్షేమ సంఘం ఫిర్యాదుతో క్షేత్రస్థాయిలో పర్యటించిన హైడ్రా మంగళవారం ఆక్రమణలు తొలగించి ఫెన్సింగ్ చేసింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో 100 ఎకరాలను పైగా విస్తీర్ణం ఉన్న సాకి చెరువులో మట్టిపోసి కబ్జా చేయకుండా ఇరిగేషన్ అధికారుల విజ్ఞప్తి మేరకు కిలోమీటర్ మేర ఫెన్సింగ్ ఏర్పాటు చేసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ఎదురేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్పీడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సిరిసిల్లాలో జరిగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభకు హాజరు కాకపోతే జరిమానా విధిస్తామని మహిళా సంఘాలను బెదిరించడం కాంగ్రెస్ నిరంకుశత్వ పరాకష్ట అని బీజేపీ రాష్ట ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. స్వచ్చందంగా జనం రారని తెలిసి సభలో పరువు పోతుందనే భయంతోనే వీవోఏ ద్వారా హుకుం జారీ చేయించారని ఆరోపించారు. రాష్టంలో ప్రజాపాలన సాగుతోందా లేక నిజాం రజాకర్ల ఫత్వా పాలన సాగుతోందని ప్రశ్నించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7వ తేదీన జూబ్లీహిల్స్ క్యాంపస్లోని ఆడిటోరియంలో జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గంటా చక్రపాణి తెలియజేశారు. ఈరోజు బేగంపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ గవర్నర్, విశ్వవిద్యాలయ ఛాన్సలర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై పట్టాలు, గోల్డ్ మెడల్స్ ప్రదానం చేస్తారని తెలియజేశారు. ఈ ఏడాది మొత్తం 36145 మంది అభ్యర్థులు డిగ్రీలు, సర్టిఫికేట్లు అందుకోనున్నారని, ప్రఖ్యాత నిర్మాత బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్లు వివరించారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో నేతృత్వంలోని అసెంబ్లీ ప్రతినిధి బృందం పర్యటిస్తోంది. అక్కడి భారత కాన్సులేట్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడిన స్పీకర్ తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలున్నాయని, ఐటీ, ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఇన్నోవేషన్ రంగాల్లో హైదరాబాద్ ప్రత్యేక గుర్తింపు సాధించిందని తెలియజేశారు. యూరప్ పారిశ్రామికవేత్తలు రాష్టంలోని అవకాశాలను పరిశీలించాలని కోరారు. రాష్టంలో వ్యవసాయానికి సరిపడా విద్యుత్ సరఫరా చేయడంలో రాష్ట ప్రభుత్వం విఫలమైందని ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయ్ హరీష్బాబు ఆరోపించారు. నియోజకవర్గంలోని కౌటల మండలంలో పలు సబ్స్టేషన్లను సందర్శించి లాగ్ బుక్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
1: తప్పకుండా 12 గంటలకు కాకుండా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నది. ఆ విధంగా సరఫరాను పునరుద్ధరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి రైతాంగాన్ని ఆదుకోవాలి. ఇటు గృహావసరాలకు, అటు వ్యవసాయ అవసరాలు 12 గంటలు నిరంతరాయంగా వారి వారికి విద్యుత్ సప్లై చేస్తేనే అటు వరి కానివ్వండి, మిర్చిని కాని కాపాడుకునే పరిస్థితి ఉందని తెలియజేస్తూ కోరుతున్నా.
0: ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో ఓటరు నమోదుకు ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసినట్లు నల్గొండ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి బి చంద్రశేఖర్ తెలియజేశారు. ఈరోజు అంతర్జాతీయ అనువాద దినోత్సవం జరుపుకుంటున్నారు. అనువాదకులు, వ్యాఖ్యాతలు, భాషా నిపుణుల సేవలను గుర్తించి గౌరవించడం, దేశాలు, సంస్కృతుల మధ్య వారధిగా అనువాదం పోషించే పాత్రను చాటడం ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశం. 2017లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమాపేశం దీనిని అధికారికంగా ప్రకటించింది. భాషా వైవిధ్యం, భాషా హక్కులు అర్థం చేసుకోబడటంలోని శక్తి అనేది ఈ ఏడాది ఇతివృత్తంగా ఉంది. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ది పథకాలను అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. రెవెన్యూ శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమాపేశంలో ఎస్ఐఆర్, రీసర్వే, సాధుబైనామా,

0: 22A భూభారతి రెవెన్యూ సదస్సులో ప్రజావాణి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కోర్టు కేసులు ఇసుక భూసేకరణ తదితర అంశాలపై సమీక్షించారు. సూర్యాపేట జిల్లాలో నిరుద్యోగ యువతీ యువకులకు ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల కోసం 45 రోజుల ప్రత్యేక ప్రిలిమ్స్ క్రాష్ కోర్స్ ఉచిత శారీరక సామర్థ్య శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ నరసింహ తెలియజేశారు. పోలీస్ రిక్రూట్మెంట్లో మెరుగైన ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓటర్ల జాబితాలో అర్హులైన పట్టభద్రులంతా తప్పనిసరిగా పేరు నమోదు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం అదనపు కలెక్టర్ వేణుగోపాల్ సూచించారు. హనుమకొండ జిల్లాలో వివిధ దశల్లో ఉన్న విలేజ్ ఆర్గనైజేషన్ భవనాల నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ ఆదేశించారు. డీఆర్డీఏ సెర్ప్ స్త్రీనిధి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తల ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలో పర్యటించి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. జపాన్లో జరుగుతున్న ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించిన తెలంగాణ క్రీడాకారిణి చికితారావుకు రాష్ట క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలియజేశారు. రాష్టంలో పలుచోట్ల పంటలు ఎండిపోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని అన్నదాతలను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీజేపీ రాష్ట అధ్యకుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కీసర మండలం కుందన్పల్లిలోని చాముండిపట్నం కాలనీలో ఆక్రమణకు గురైన 7200 గజాల ప్రజావసరాల స్థలాలను హైడ్రా కాపాడింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 1:20 దాటి 24 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో షో టైం.
2: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: షో టైం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం అంటోంది మీ రేడియో నిస్తం పద్మని. మరి షో టైంలో కాస్త వైవిధ్యంగా ఈరోజు మీరు వాట్సాప్కి పంపించే బదులు మెయిల్ ఐడికి మీ సమాధానాలు, నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు మీ పేరుని పంపించవచ్చు. మెయిల్ ఐడి నోట్ చేసుకోండి, HELLOVIVIDBHRATIHYD@gmail.com. అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లోనే టైప్ చేయండి. హెలో వివిధ్ భారతి హైదరాబాద్ HYD@gmail.com. మరొక్కసారి చెప్తున్నాను, HELLOVIVIDBHARATIHYD@gmail.com. అన్ని అక్షరాలు, ఎటువంటి గ్యాప్స్ లేవు, అన్ని అక్షరాలు క్యాపిటల్ లెటర్స్ లోనే. మరి షో టైం ని మొదలు పెట్టేసుకుందాము. ఈ మెయిల్ ఐడికి మీకు తెలిసిన సమాధానాలు పంపించండి. షో టైం లో వచ్చేస్తోంది మొట్టమొదటి ప్రశ్న. ప్రశ్న ఏంటంటే, 2026 సంవత్సరంలో ఆసియా క్రీడలు జరుగుతున్నాయి కదా, మరి ఆసియా క్రీడలకు సంబంధించిన ప్రశ్న ఇది. ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? ప్రశ్న మరొకసారి, ఆసియా క్రీడలు 2026 సంవత్సరంలో స్వర్ణ పతకం గెలుచుకున్న మహిళా షూటర్ ఎవరు? మీకు సమాధానం తెలిస్తే హెల్లో వివిధ్ భారతి HYD@gmail.com ఈమెయిల్ ఐడికి మీ సమాధానాలు పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

గొల్లేపల్లి గ్రామం నుండి పంపించారు. ఇంకా మనకు పంపించారు బండి కృష్ణగౌడ్, గోధుమకొండ గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా సరైన సమాధానం పంపించారు. మరి సమాధానం ఏంటో తెలుసా? వ్యక్తిగత విభాగంలో ఉమెన్ ట్రాప్ షూటింగ్ లో భారత సైన్యంలో పనిచేస్తున్న నాయబ్ సుబేదార్ గా విధులు నిర్వహిస్తున్న నీరు దండా గారు తొలి స్వర్ణ పథకాన్ని గెలుచుకున్నారు. ఇది మొదటి భారతీయ మహిళగా ఆవిడ రికార్డు సాధించారు. మరి మనొక్క సమాధానం కూడా మనకు పంపించారు ఎవరు, ఇనాయతుల్లా గారు. ఎక్కడి నుంచి పంపించారు? నిజామాబాద్ నుండి పంపించారు. మొదటి భారతీయ మహిళగా నీరు దండా గారు రికార్డు స్థాపించారు. ఈ విభాగంలో ఇప్పటి వరకు, అంటే ఆసియా క్రీడల్లో ఇప్పటి వరకు 5 బంగారు, 21 రజిత, 21 కాంస్య పథకాలతో మన దేశం 11వ స్థానంలో ఉంది. ఎంత గొప్ప కదా! ఆసియా క్రీడల్లో మంచి స్థానంలో మన దేశం ఇంకా ముందుకు సాగుతోంది. నెంబర్ 1 స్థానానికి రావాలని కూడా మనం ఆకాంక్షిద్దాం. మరి షో టైంలో పాల్గొనాలంటే మీరు ఏం చేయాలి? నేను చెప్పే మెయిల్ ఐడిని నోట్ చేసుకోండి. మీ అందరి కోసం మెయిల్ ఐడి మరొకసారి: HELLOVIVID BHARATI HYD@GMAIL.com. హెల్లో వివిద్ భారతి HYD@gmail.com. ఈ మెయిల్ ఐడికి నేను అడిగిన ప్రశ్నలకు మీకు తెలిసిన సమాధానాలు తప్పకుండా పంపించండి. మరి షో టైంలో రెండో ప్రశ్న వస్తోంది. ఇది సినిమాకు సంబంధించిన ప్రశ్న. మీరందరూ ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి ప్రశ్న ఏంటంటే, హీరో రజనీకాంత్ గారికి సంబంధించిన ప్రశ్న. హీరో రజనీకాంత్ గారికి గాయకుడు మనో డబ్బింగ్ చెప్తూ ఉంటారు కదా. డబ్బింగ్ మనో గారి కన్నా ముందు సాయి కుమార్ గారు డబ్బింగ్ చెప్పేవారు. అయితే ప్రశ్న ఏంటంటే, ఏ సినిమాతో హీరో రజనీకాంత్ గారికి మనో గారు డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు? అంటే మనో గారు చెప్పిన మొట్టమొదటి రజనీకాంత్ గారి సినిమా ఏంటో మీకు తెలిస్తే నాకు హెల్లో వివిద్ భారతి HYD@gmail.com ఈ ఇమెయిల్ కి సందేశం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిద్ భారతి.

షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ ల సమయం 1:38 దాటి 3 సెకండ్లు. షో టైంలో నేను అడిగిన రెండవ ప్రశ్నగా చాలా ఈజీగా అడిగేశాను, క్లూ కూడా ఇచ్చేసానేమో అనిపించింది ప్రశ్న అడిగాక. ప్రశ్న ఏంటంటే, గాయకుడు మనో గారు తొలిసారిగా హీరో రజనీకాంత్ గారికి డబ్బింగ్ చెప్పిన సినిమా ఏది అని అడిగాను. అందరూ సరైన సమాధానాలు పంపించారు. మీరు విన్న ఆ పాటల అదే చిత్రం. ముత్తు సినిమా మొదటిసారిగా మనో గారు రజనీకాంత్ గారికి డబ్బింగ్ ఇచ్చారనమాట. మరి ముత్తు సినిమా నుండి మనో సుజాత ఆల్పించిన ఒక అద్భుతమైన పాట విన్నారు కదా, సూపర్ పెపి సాంగ్ కదా, సంగీతం ఏఆర్ రెహమాన్. అయితే 1998 వచ్చిన ముత్తు, అప్పటి వరకు చాలా సినిమాల్లో సాయి కుమార్ గారే డబ్బింగ్ చెప్పేవారు. అలా ముత్తు నుండి రజనీకాంత్ సినిమాలకి డబ్బింగ్ చెప్పడం మొదలెట్టారు మనో గారు. మరి తెలుగు ఈ సినిమా, ముఖ్యంగా చెప్పాలంటే ముత్తు సినిమా, ఈ సినిమా నుండే ఒక పరంపర మొదలైంది. అదేంటంటే, రజనీకాంత్ గారి సినిమా ఇంతకు ముందు ఫస్ట్ తమిళ్లో విడుదలై తర్వాత తెలుగులోకి వచ్చేది, కానీ ముత్తు చిత్రం నుండి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ కూడా ఒకే రోజు విడుదల చేయడం మొదలుపెట్టారు. అలాగే ఈ సినిమా జాపనీస్ భాషలో కూడా డబ్బింగ్ అయ్యి సూపర్ హిట్ గా నిలిచిందిట జపాన్ దేశంలో కూడా. ఇది ప్రశ్న మరియు సమాధానం. ఇక సరైన సమాధానాలు చాలా మంది పంపించారు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. చాలా బాగా రాస్తున్నారు ఈమెయిల్లో కూడా. శ్రోతలు ఎంతో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. మరి ఎవరెవరు రాశారు? దోర్నాల్ బాలరాజు గారు వనస్థలిపురం నుండి, సేర్ల వెంకటేష్ సుగ్నా గజ్బెల్ నుండి, భోగ మార్కండే అనిత భూదాన్ పుచ్చంపల్లి నుండి,

0: తిరుమల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడెం నుండి, పున్నా వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, అయ్యదేవర వెంకట హరినాథ్ గారు వరంగల్ నుండి, బండారు త్రిమూర్తుల గుప్తా గారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి, కానుగోలు గోపాల్ కడతాల నుండి, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి, బండి కృష్ణగౌడ్ కీసర్ మండలం గోధుమకుంట గ్రామం నుండి మనకి సందేశాలు పంపించారు. కరెక్ట్ సందేశాలు. మీ అందరికీ కూడా మెనీ మెనీ కంగ్రాచులేషన్స్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

షోర్ టైం వింటున్నారు. నేను మీ రేడియో నిస్తం పద్మిని. స్టూడియోలో సమయం 1:40 దాటి 50 సెకండ్లు. మరి షో టైమ్ లో వచ్చేస్తోంది 3వ ప్రశ్న. ప్రశ్న జాగ్రత్తగా వినండి, చిన్న మెలికుంది ప్రశ్నలో. ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రాల్లో, త్రిపుర రాష్ట్రం ఒకటి కదా, మరి త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి ఇదంతా, ఈ ప్రశ్న నేతన్నలకు కూడా, మన నేతన్నలందరికీ కూడా ఉపయోగపడుతుంది. అయితే ఈశాన్య రాష్ట్రమైన త్రిపురకి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది. అది ఏ చేనేత? ఆ చేనేత పేరు తెలిస్తే నాకు హలో వివిధ్ భారతి hyd@gmail.com ఈ నంబర్కు, ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. ప్రశ్న మరొకసారి చెప్తున్నాను, త్రిపుర రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది, అది ఏ నేత? ఆ నేత పేరు రాస్తే చాలు హెల్లో వివిధ్ భారతి hyd@gmail.com ఈమెయిల్ కి మీ సందేశం, మీ సమాధానం పంపించండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ్ భారతి.

దలేర్ మెహందీ ప్రణవి ఆలపించిన సూపర్ పాట విన్నారు కదా. యమ దొంగ చిత్రం నుండి సంగీతం ఎంఎం కీరవాణి, రచన అనంత్ శ్రీరామ్. షో టైం వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 1:45 దాటి 7 సెకండ్లు. శ్రోతలు చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు, అద్భుతంగా ఇమెయిల్స్ పంపిస్తున్నారు. మరి షో టైంలో నేను అడిగిన ప్రశ్న ఏంటంటే, త్రిపుర ఈశాన్య రాష్ట్రానికి చెందిన ఒక చేనేతకి జీఐ ట్యాగ్ ఉంది, అది తెలిస్తే పంపించండి అన్నారు. కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు శ్రోతలందరూ. సరైన సమాధానం ఏంటో చెప్తాను. రీసా అనే చేనేతకి ఇటీవలే మార్చి 2024 జీఐ ట్యాగ్ వచ్చిందనమాట. ఈ రీసాకి ఒక విశిష్టత కూడా ఉంది. స్థానిక గిరిజన తెగల సంస్కృతికి సంప్రదాయానికి ప్రతీకగా ఉంటుంది ఈ రీసా అనేది. ఇళ్లలోనే మహిళలు స్వయంగా చేనేత మీద తయారు చేస్తారట. అది కూడా నడుంకి కట్టుకున్న మగ్గాలు, స్పెసిఫిక్ గా కొన్ని మగ్గాలు ఉంటాయి ఈశాన్య రాష్ట్రాల్లో వాడతారు, వాటినే బ్యాక్ స్ట్రాప్ లూమ్స్ అని అంటారు. ఆ మగ్గాల మీద తయారు చేసే చేనేతని రీసా అంటారన్నమాట. ఇంకొక విశేషం ఏంటంటే, బాలికలు యుక్త వయసుకు వచ్చేటప్పుడు, అంటే మన తెలుగు సంప్రదాయంలో ఓణి ఎలా వేస్తామో అలాగా త్రిపుర ఈశాన్య రాష్ట్రంలోని బాలికలు యుక్త వయసుకు వచ్చినప్పుడు బహుమతిగా ఇస్తారట తొలిసారిగా ఈ రీసా వస్త్రాన్ని. అంత కథ ఉంది. మరి చేనేతలు తయారు చేసే ప్రతి చేనేతకి ఎంతో విశిష్టత ఉంది. అందుకనే చేనేతను మనం ఎప్పుడు గౌరవించాలి, చేనేతను సాధ్యమైనంతగా ధరించాలి, చేనేత నేతన్నలందరినీ ప్రోత్సహించాలి. మరి సరైన సమాధానాలు ఎవరెవరు పంపించారు? చాలా మంది పంపించారు. మహమ్మద్ ఇనాయతుల్లా గారు భవానీపేట్ కామారెడ్డి నుండి పంపించారు. ఈదునూరు లక్ష్మయ్య జంగమ్మ వలిగొండ మండలం నుండి పంపించారు. ఇంకా చాలా మంది ఎవరంటే, సేర్ల వెంకటేష్ సుగుణ గజ్వేల్ నుండి పంపించారు. భోగమార్కండే అనిత భూదాన్ పోచంపల్లి నుండి, వేముల నరసింహరావు గారు నిజామాబాద్ నుండి, అప్పలరాజు గారు పెడ నుండి, పున్న వెంకటేశం హేమలత నిమ్మాని గ్రామం నుండి, బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుండి పంపించారు, కానుగలు గోపాల్ గడ్తాల నుండి పంపించారు, దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప నుండి పంపించారు, బండి కృష్ణ గౌడ్ కీసర మండలం గోధుమకుంట నుండి. ఇంకెవరు పంపించారంటే, సేర్ల వెంకటేష్ గారు చెప్పుకున్నాము, వీళ్లు సరైన సమాధానాలు మనకి ఈమెయిల్ ద్వారా పంపించారు. మరి ఎప్పట్లాగానే ఒక జనరల్ ప్రశ్న అడుగుతాను, ఆ ప్రశ్నకి మీకు సమాధానం మీరు ఎలా అనుకుంటే, మా ఈమెయిల్ ఐడి hellovividbharatihyd@gmail.com, దీనికి ఈమెయిల్ చేయండి. ప్రశ్న ఏంటంటే, మీరు చిన్నతనంలో అయినా ఎప్పుడైనా సరే మొట్టమొదటిసారిగా టెలిఫోన్ వాడింది ఎప్పుడు, అంటే సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు?

0: టెలిఫోన్ అంటే మన ల్యాండ్ లైన్ కాదు. మీరు మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడింది ఎప్పుడు మీకు గుర్తుంటే నాకు హలో వివిధ్ భారతి @gmail.com ఈ మెయిల్ అడ్రస్ కి మెయిల్ చేయండి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.

0: భారతీయుడు చిత్రానికి హరిహరన్ హరిణి పాడిన పాట విన్నారు. సూపర్ పాట కదా, చాలా బాగుంటుంది పెప్పి పెప్పిగా. మరి షో టైంలో చివరిగా నేను అడిగాను, మీరు మొదటిసారిగా ఫోన్ ఎప్పుడు వాడారు, సెల్ ఫోన్ ఎప్పుడు వాడారంటే చాలా మంది శ్రోతలు స్పందించారు. నేను ఫోన్ మొదటిసారిగా 2015 దసరా పండుగ రోజు వాడానంటున్నారు. కృష్ణా జిల్లా నుండి పెడన్ నుండి మన కప్పలరాజ్ గారు పంపించారు. మరి బండారు త్రిముతులు రాస్తున్నారు, 2016 తొలిసారిగా నేను సెల్ ఫోన్ వాడానమ్మా, అప్పుడు కొనుక్కున్నాను, అప్పటి వరకు కూడా నేను నా దగ్గర లేదు అంటున్నారు. చాలా బాగుంది. ఇంకా ఇనాయతుల్లా మహమ్మద్ ఇనాయతుల్లా గారు రాస్తున్నారు, 2027 నేను మొదటిసారిగా వాడానంటున్నారు. ఈయన భవానీపేట కామారెడ్డి జిల్లా నుండి రాస్తున్నారు. ఇంకా అయ్యదేవర్ వెంకట హరనాథ్ వరంగల్ నుండి రాస్తున్నారు, 1997 నేను ఫస్ట్ టైం సెల్ ఫోన్ వాడానంటున్నారు. ఇక బాలరాజ్ గారు రాస్తున్నారు, అప్పట్లో చాలా బాగుండేదండి, చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేది, నాకు చాలా సంతోషం అనిపించింది మొదటిసారి ఫోన్ లో మాట్లాడినప్పుడు అంటున్నారు. ఎవరు, దోనాల్ బాలరాజ్ గారు వనశల్లిపురం నుండి రాశారు. ఇంకా ఎవరు రాశారంటే 2009 కీసర మండలం గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ గారు రాస్తున్నారు, 2009 మొట్టమొదటిసారిగా వాడారట. ఇంకా వేముల నరసింహరావు గారు అయితే 25 క్రితం వాడానమ్మా అంటున్నారు. చాలా సూపర్ సార్, మీరు చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నారు. ఇంకా 2005 మొట్టమొదటిసారిగా వాడాను ఫోన్ అంటున్నారు దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు నుండి. ఇంకా సేర్ల వెంకటేష్ సుగుణా వారి కుటుంబ సభ్యులు 2005 మొదటిసారిగా ఫోన్ లో మాట్లాడాను. ఇప్పుడు అప్పుడు మాట్లాడుతుంటే ఆనందం వేరే, ఎంతో బాగుండేది అంటున్నారు. అంటే ఇప్పుడు బాగులేదా, ఆనందం లేదా? ఇంకా ఎవరు రాశారు, ఈదునూరు లక్ష్మయ్య వలిగొండ నుండి రాస్తున్నారు, 2006 మొదటిసారిగా నేను వాడాను అంటున్నారు. బాలకృష్ణ గారు రాశారు నర్సంపేట నుండి, 2004 మొట్టమొదటిసారిగా సెల్ ఫోన్ వాడారట. మరి ఇది ఎలగందుల మార్కండేయ కూడా రాశారు, ఎప్పుడు వాడారనేది రాయలేదు. నమస్కారం అంటున్నారు, మీకు కూడా నమస్కారం అండి. మరి ఇది ఇవాళ షో టైం, షో టైంలో పాల్గొన్న ప్రతి ఒక్క శ్రోతకి అనేక అనేక ధన్యవాదాలు చెప్తోంది మీ రేడియోని ఇస్తాం పద్మిని. మరి ఇలాగే షో టైంలో పాల్గొంటూ ఉండండి, మా మేలేడికి మీకు సమాధానాలు పంపిస్తూ ఉండండి. మరి సమయము 2 గంటలు అవుతోంది, 2:15 శక్తిశీల కార్యక్రమంలో మళ్లీ మిమ్మల్ని పలకరిస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కళలు గని, ఆ కళల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు.

0: వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: మిడ్డే న్యూస్ ఇంగ్లీష్లో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి అండ్ ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్ విత్ ద మిడ్డే న్యూస్. The headlines. Government notifies new corporate average fuel economy norms for passenger vehicles targeting over 16% improvement in fuel efficiency in 5 years. New Delhi, Qatar review progress of Qatar's $10 billion investment commitment to India. Also discuss accelerating free trade agreement negotiations. Flood situation worsens in North Bihar due to continuous rainfall in Nepal. Over 200 villages.

షాక్ సినిమాకి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట విన్నారు. రచన వేటూరి సుందరామూర్తి గారు, సంగీతం అందించారు అజయ్ అతుల్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్.

ఎస్ కార్కి జైన్ గారు స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ గురించి, ఐఎస్ కార్కి జైన్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. మరి అమ్మాయిలు 8 లేదా 9 తరగతికి వచ్చేసరికి బడి మానేసేవారు, స్కూల్ డ్రాప్అవుట్స్ గురించి చెప్పాను కదా. ఎందుకు అంటే తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేయడం, సుదూర ప్రాంతాల్లో ఉన్న స్కూల్కి వెళ్లడానికి సరైన భద్రత లేకపోవడం, ఇవి కారణాలని తెలుసుకున్న గార్గి జైన్ కేవలం కలెక్టర్ ఆఫీస్కే పరిమితం కాలేదు. ఇక రూట్ కాజ్ అంటే సమస్య ఎక్కడుందో తెలుసుకోవడానికి ఆవిడే స్వయంగా రంగంలోకి దిగారు. ప్రతి వారం ఒక మారుమూల గిరిజన పాఠశాలకి అంటే కన్యా విద్యాలయాలకు వెళ్లి చూసేవారు. ఆమె అక్కడ ఇన్స్పెక్షన్ కోసం వెళ్లేవారు కాదట, పక్కనే ఆ స్కూల్లోని ఆ ఉన్న బాలికలు పక్కన కూర్చొని ఆ బెంచ్ మీదే కూర్చొని వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళకి ఏమేమి కష్టాలున్నాయి, ఎందుకు ఏంటేంటి ఇబ్బందులున్నాయి, ఎందుకు మానేస్తున్నారని తెలుసుకోవడం మొదలుపెట్టారు. అక్కడ నుండే పుట్టింది, ఆ క్లాస్ రూమ్ లో ఉన్న బెంచ్ నుంచి పుట్టింది ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం. ఇంతకీ ఏం చేశారు ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం, ఎలాగా ఈ బాలికలు స్కూల్కి రావడానికి మళ్లీ ఆవిడ ఎంకరేజ్ చేశారు, ఆ విషయాలన్నీ కూడా చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మళ్లీ మళ్లీ ఎదిరాని రోజు. ఈ చిత్రానికి హరిచరణ్ పాడిన పాట విన్నారు. రచన సాహితీ, సంగీతం గోపీసుందర్. శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:37 దాటి 35 సెకండ్లు. మరి ఏంటి కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ కార్యక్రమం మొదలెట్టారు వైఎస్ గార్గీజే అని ఏం చేస్తారని చెప్తానన్నాను కదా. దానికన్నా ముందు, అసలు కార్యక్రమం మొదలెట్టే కన్నా ముందు, కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం స్టార్ట్ చేసే కన్నా ముందే, మారుమూల అటవీ ప్రాంతాల్లో గిరిజన బాలికల పాఠశాల దశకు రాగానే చదువు మానేసి కూలి పనులకు వెళ్లిపోయేవారట. బాల్య వివాహాలు, చిన్న వయసులోనే వారికి గర్భధారణ జరగడం వల్ల ఎంతో మంది మాతాశిశు మరణాలు కూడా సంభవించేవి అని గ్రహించారు గార్గి గారు. ఇవన్నీ తెలుసుకున్నారు, స్వయంగా రంగంలోకి వచ్చేసారని చెప్పాను కదా. ఇంకేం చేశారు, అన్ని స్కూల్స్ కి వెళ్లడం మొదలెట్టారు. క్లాస్ రూమ్ లో ఏం నేర్పించాలని ఒక మాడ్యూల్ తయారు చేసుకున్నారట. ఈ ప్రోగ్రాం ద్వారా, అంటే కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రోగ్రాం ద్వారా, గార్గి జైన్ గారు 5 పెద్ద కన్యా విద్యాలయాల్లో దాదాపు 750 మంది బాలికల్ని దత్తత తీసుకుని ప్రతి వారం వారికి మెంటర్షిప్, అంటే శిక్షణ ఇచ్చేవారట. ఆ సెషన్స్ లో కేవలం చదువు మాత్రమే కాకుండా ఆ బాలికలందరిలోనూ ఆత్మవిశ్వాసం నింపుతూ భయం లేకుండా సమాజంలో ఎలా మాట్లాడాలి, ఎలా నిలబడాలి అని ప్రాక్టికల్ గా నేర్పేవారట. ఒక సందర్భంలో అయితే వారు చిన్నతనంలో ఎదుర్కొన్న ఒక రకమైన ఒక చెడు ఒక ఇష్యూని కూడా ఆ బాలికలకు చెప్పి, ఒకవేళ మీరు అలాంటి ఇష్యూని ఎదుర్కొంటే ఎలాగా మీరు ఫేస్ చేయాలి, ఎలా ధైర్యంగా నిలబడాలో అని నేనే లైవ్ ఎగ్జాంపుల్ అంటూ ఆవిడ చెప్పారట. ఇంకా గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి ప్రతి అమ్మాయికి అవగాహన కల్పించారు. బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం అని చెప్తూ ఎవరైనా బలవంతంగా అలాంటి వివాహాలు చేస్తే తప్పకుండా ఫిర్యాదు ఎలా చేయాలో కూడా దగ్గరుండి ఆ బాలికలందరినీ తన సొంత బిడ్డల్లాగా అక్కున చేర్చుకున్నారట ఐఎస్ గార్గిజన్. మరి ఆవిడంటారు, కేవలం చదువు మాత్రమే కాదు, వారి హక్కులు, ఆరోగ్యం, డిజిటల్ టెక్నాలజీపై అవగాహన కల్పించడం కూడా ఈ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్టులోని భాగమేనంటారు. మరి మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సినిమా చిత్రానికి శ్రీరామచంద్ర ఆలపించిన పాట విన్నారు. సంగీతం మణిశర్మ, రచన రెహమాన్. అలాగా గెలుపు తలుపులే తీసేయంటూ ఆడపిల్లల ఆశలన్నిటికీ తలుపులు తెరిచి ఇదిగో రెక్కలిస్తున్నాను, ఇంకా మీ పని కానియండి అన్నారు ఐఏఎస్ గార్గీ జైన్. ఆమె మొదలుపెట్టిన ఆ ప్రోగ్రాం వల్ల, అంటే క్లాస్ రూమ్ అండ్ కలెక్టర్ ప్రోగ్రాం వల్ల 2025 సంవత్సరం నాటికి ఆ ప్రాంతాల్లో బాలికల డ్రాప్అవుట్స్, బడి మానేసిన స్కూల్ ఆడపిల్లల రేటు ఏకంగా 60% తగ్గిపోయిందిట. చూడండి, ఎక్కడ ఎక్కడ ఎంతమంది పానేసిన స్కూల్ పిల్లల నుండి 60% తగ్గిందిట. ఎంతో మంది బాలికలు బాల్య వివాహాల నుండి రక్షించబడి ఉన్నత చదువుల కోసం అడుగులు వేయడం మొదలుపెట్టారు ఐఏఎస్ గార్గీ జైన్ గారి స్ఫూర్తితో. మొదట్లో కలెక్టర్ అంతటి పెద్ద అధికారిని తమ క్లాస్ రూమ్ లోకి వచ్చి తమతో కూర్చుంటే ఆ బాలికలు భయంతో వణికిపోయేవారట. మాట్లాడడానికి కూడా సాహసించేవారు కాదుట. కానీ గార్గీ జైన్ చూపిన ఆత్మీయత, కరుణ ఆ భయాన్ని పోగొట్టాయి. తల్లిలాగా అక్కును చేర్చుకున్నారు ఆడపిల్లలందరినీ. ఆమె వారితో కలిసి కూర్చొని వారి కష్టాలను, వారి ఇంటి ఇబ్బందులను ఒక అక్కలాగా, ఒక అమ్మలాగా అడిగి తెలుసుకున్నారు. మెల్లిగా ఆ అమ్మాయిలు కలెక్టర్ గారిని మేడం కలెక్టర్ అని పిలవడం మానేసి ఆప్యాయంగా కలెక్టర్ దీది, కలెక్టర్ అక్క అని పిలవడం మొదలెట్టారట.

0: అమ్మాయిలంటే అంతే కదా. అసలు ఈ పాట వింటుంటే కాస్త ఎమోషనల్ గా కూడా అనిపిస్తుంది. విశ్వాసం చిత్రం నుండి సత్యప్రకాష్ ఆలపించిన పాట విన్నారు. సంగీతం ఇమాం.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలు గని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్లు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ.

0: కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక్తిశీలి కార్యక్రమం వింటున్నారు. స్టూడియోలో సమయం 2:51 దాటి 45 సెకండ్లు. మరి ఐఏఎస్ కార్గి జైన్ గారి క్లాస్ రూమ్ కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆకాశమే హద్దుగా దూసుకెళ్లాలంటూ కెరీర్ గైడెన్స్ ని కూడా ఇవ్వడం మొదలుపెట్టారు ఈ ప్రోగ్రాం లో. తన కథనే ఉదాహరణగా చెప్పి వారిని ఎంతో మోటివేట్ చేశారు ఈ ఐఏఎస్. ఇందాక చెప్పాను కదా 60% 60% డ్రాప్అవుట్స్ తగ్గాయి. కలెక్టర్ ఇన్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రాం చాలా హిట్ అయింది. అయితే ఇది కేవలం మాటలకే పరిమితం కాలేదు, అద్భుతమైన ఫలితాలను ఇచ్చి చూపించింది. 2025 సంవత్సరం నుండి 2026 సంవత్సరం నాటికి ఆ జిల్లాలో స్కూల్ మానేసిన పిల్లల సంఖ్య 9,000 నుండి 5,500కు పడిపోయింది. అంటే దాదాపు 4,500 మంది ఆడపిల్లలు తిరిగి బడిబాట పట్టేలా చేసిన కలెక్టర్ దీదీని అసలు ప్రశంసించకుండా ఉండలేకపోతున్నాం. ఆవిడిచ్చిన ధైర్యంతోనే ఎంతో మంది గిరిజన బాలికలు తమ ఇళ్లలో బాల్య వివాహాలను ఎదిరించి చదువు కొనసాగిస్తున్నారు. ఇది కదా స్ఫూర్తి అంటే.

0: ఆకాశమే నీ హద్దుర ఈ చిత్రంలో స్వీయ సంగీత దర్శకత్వంలో ధనుంజయ్తో కలిసి ఆలపించారు జీవి ప్రకాష్ కుమార్, రచన రామజోగయ్య శాస్త్రి. ఇక శక్తిశీలిలో ముక్తాయింపుగా చెప్పాలంటే ఐఏఎస్ గార్గిజేన్ గారి ఆశయం ఒక్కటే. ఈ మారుమూల గిరిజన తాండాల నుండి కనీసం 5 అమ్మాయిలైనా ఐఏఎస్ అధికారులుగా నేను చూడాలనుకుంటున్నాను. ఊహించండి, ఒక అధికారినిగా ఆఫీస్ వదిలి సమాజంలోకి వెళ్లి ఇష్టమైన పనిచేస్తే ఎలాంటి మార్పు వస్తుందో కళ్లకి కట్టినట్టు నిరూపించి చూపించిన ఐఏఎస్ గార్గిజేన్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. కలెక్టర్ ఇన్ కార్యక్రమం కథ ఈరోజు దేశంలో ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. ఆడపిల్లలు దేశ భవిష్యత్. సరైన సహకారం ఇస్తే ప్రతి బాలిక, ప్రతి మహిళ ఒక శక్తిశీలే. రెక్కలిద్దాం, హాయిగా వారికి నచ్చింది చేయనిద్దాం, ఆడపిల్లల్ని సపోర్ట్ చేద్దాం. ఇది ఇవాళ శక్తిశీలి ఐఏఎస్ గార్గిజేన్ గారి గురించి.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి, వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: అందరికీ నమస్కారం. నేను అశోక్ రెడ్డి, ఎండి మెట్రో వాటర్ సప్లై సీవరేజ్ బోర్డ్ హైదరాబాద్. వర్షాకాలం మొదలైంది. రాలిన ప్రతి వర్షపు నీటి బొట్టిని ఒడిసిపెట్టుకోవడం మనందరి బాధ్యత. ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతను నిర్మించుకుందాం. వివరాలకి, సలహాలకి 1553 లేదా 9989851 02కి లేదా హైదరాబాద్ వాటర్ .gov.in సంప్రదించండి. మీకు జలమండలి ఎప్పుడు అందుబాటులో ఉంటుంది.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం ఇది. ఇవాళ్టి శక్తిశీలి ఈ రోజు కార్యక్రమాలన్నీ. మరి మరొక రోజు మరొక కార్యక్రమంలో మిమ్మల్ని అందరినీ మళ్లీ పలకరిస్తుంది మీ రేడియో నేస్తం పద్మిని.

ಈಗ ಈ ಪಡ್ ಸಂಧಿ ರಾತ್ರಿ 11 ಗಂಟೆದಾಕ ಆಕಾಶವಾಣಿ ಆದಿಲಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ಸ್ವಂತ ಪ್ರಸಾರಾಲುಂಟಾಯಿ. ಈ ಪ್ರಸಾರಾಲನ್ನಿಂಟಿನಿ 100.2 మెగా హెడ్ ఎఫ్ఎం పై అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై కూడా ఇనొచ్చు. మరికొన్ని క్షణాల్లో వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమం మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి. అట్లని 5:30 కతిందం కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు సంపుటి నుండి సాధించాలనే కోరిక కథనింటారు. కరీంనగర్ బడిపిల్లల కథలు సంపుటి నుండి అపురూప కానుక మరియు అప్పగింత కథలు వింటారు. ఇక మిగతా కార్యక్రమాల వివరాలను 6:05 ప్రసారమయ్యే ఈఎల్టీ రేపటి కార్యక్రమంలో తెలుసుకుందాం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి సరదా సినిమా గీతాల కార్యక్రమం. మాట మనుషులని దగ్గర చేస్తూ కొత్త కొత్త పరిచయాలతో బంధాలను కలుపుతుంది. మంచి దోస్తులను మన మనసులలో పదిలంగా ఉంచుతుంది. మరి మంచి పలకరింపుతో కూడిన మాట మాత్రం శాశ్వతంగా నిలిచిపోవాలంటే మంచి పలకరింపుతో కూడిన మాటలు మాట్లాడుకోవాలి. అలా మాట్లాడుకోవాలంటే ఈ కార్యక్రమానికి ఫోన్ చేయండి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 5:30 దాకా ప్రసారమవుతుంది. అంతలోపు మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి ఇనుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 08732 ఈ కోడును జత చేసి 29581 ఇంకో నంబర్ 23008 ఫోన్ చేయొచ్చు. అంతేకాదు ఉత్తరం ద్వారా కూడా పాటను కోరినచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 ఇది పిన్ కోడ్ నంబర్. ఇయాల్టి మాట చెప్పుండ్రి పాట అయినుండ్రి కార్యక్రమంలో ముందుగల్ల విందాం పెళ్లి కానుక చిత్రం నుండి చిత్ర ఎంఎం కిరవాణి పాడిన ఈ పాటని.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పున్రీ పాట అయినుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఉత్తరం ద్వారా పాటను కోరిండ్రు నిజామాబాద్ నుండి సతీష్, రచన, సంధ్య, మహేష్, అనూష, రమ వీళ్ళు. జయం చిత్రం నుండి ప్రియతమ అనే పాటను వినిపించమంటూ కోరిండ్రు. శ్రోతలు మీరు కూడా ఇట్లనే ఉత్తరం ద్వారా పాటను కోరి వినాలనుకుంటే మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ 504001 ఇది పిన్కోడ్ నంబర్. ఈ పాటను పాడినవారు ఆర్పి పట్నాయక్, ఉషా.

0: తెలంగాణ యాస భాషలకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో
1: హలో అమ్మ, నమస్కారం.
0: నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, మీ పేరు చెప్పండి.
1: పిప్పలకోట అమ్మ.
0: మీ పేరు?
1: రామచారి.
0: రామచారి, రామచారి ఎలా ఫోన్ చేసిండ్రు, మరి ఏ పాట వింటారు? చందా ఓ చందా పాట అడిగింది, పంచదార చిలుక.
1: పంచదారి.

0: తప్పకుండా వినిపిస్తా. ఏం చేస్తారు మీరు రామ్చారి?
1: అట్లా పని చేస్తాం.
0: అట్లా పని చేస్తారు. రోజు ఎంత ఉంటదా పని మరి?
1: ఆ రోజు పడతాయి అమ్మా, 1000 రూపాయలు పడతాయి
0: అమ్మా
1: సొంతం పని.
0: మంచిది. సరే, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తున్నా? శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట ఇన్నురి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని. శ్రోతలు మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలను అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి పాట నుండి కార్యక్రమంలో నచ్చిన పాటల్ని.
1: శరణమయ్యప్ప తల్లి కట్టే.

0: ఇయాల్టి మాట చెప్పుండ్రి పాటై నుండి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు పొజ్జామట్టు 5 గంటలకు ప్రసారమవుతుంది. ఇప్పుడు ఫోన్ గలనోళ్ళు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. కతిందాం పిల్లల కోసం. కతిందాం కార్యక్రమంలో ఇయ్యల విందాం హైదరాబాద్ బడిపిల్లల కథలు సంపుటి నుండి సాధించాలనే కోరిక కథని, కరీంనగర్ బడిపిల్లల కథలు సంపుటి నుండి అపురూప కానుక మరియు అప్పగింత కథల్ని.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు కతిందాం కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం పాతకాలంలో రాత్రి వేళలో అందరూ ఒకే చోట చేరి పెద్దవాళ్ళు చెప్పే కథలను ఎంతో ఆసక్తిగా వినేటోళ్ళు. ఆ కథల్లో వినోదమే కాదు జీవితానికి ఉపయోగపడే మంచి మంచి విషయాలు ఎన్నో ఉండేవి. ఆ కాలం నాటి కథల్ని అప్పుడు ఇప్పుడు వినలేకపోతున్నామని మీరేం ఫికర్ కాకుండ్రి. మన ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 కథలను ప్రసారం చేస్తుంది. అందులో భాగంగానే ముందుగల్లా విందాం హైదరాబాద్ బడిపిల్లల కథలు సంపటి నుండి సాధించాలనే కోరిక కథని, సంపాదకులు మణికొండ వేదకుమార్, కథ వినిపిస్తారు జి జ్యోతి.
2: అనగనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరి పేరు చింతలపల్లి. ఆ ఊర్లో సుబ్బమ్మ సోమయ్య అనే భార్యాభర్తలు ఉండేటోళ్ళు. వీళ్ళు పంటలు పండించుకుని జీవనం సాగించేటోళ్ళు. ఈ ఊళ్ళో ఏ పంటనైనా పండించి అమ్ముకునేటోళ్ళు. ఊళ్ళోని వాళ్ళందరూ కూడా ఇతని దగ్గరికే వచ్చి పంటకి కావలసినంత డబ్బు ఇచ్చి పంటల్ని కొనేటోళ్ళు. సోమయ్యకి ఒక ఆడపిల్ల, తన పేరు నీలిమ. కాని ఈ అమ్మాయిని చదువుకోనివ్వట్లేదు. నీలిమకి చదువంటే మస్తిష్టం. కానేం చేస్తుంది, ఇంట్లోనే పనిచేసుకుంటూ ఉండేది. అమ్మా, నేను కూడా బడికి పోయి చదువుకుంటా అనంటే, నువ్వు చదువుకొని ఏముద్ధరిస్తావు, నేను బడికి మాత్రం పంపించను అనన్నది సుబ్బమ్మ. నాన్న, నేను బడికి పోయి చదువుకుంటా అంటే అమ్మ వద్దంటున్నది అనన్నది నాన్నతోటి. అయినా ఆ ఊరి మాస్టర్ల సలహాతో 9వ తరగతి దాకా చదివించిండ్రు. ఆ తర్వాత బడి మాన్పించి అప్పటికే 3 ఏళ్లు గడిచిపోయింది. ఇక చదువును ప్రైవేటుగానైనా కొనసాగిస్తానంటే ఒప్పుకోక బలవంతంగా 18 సంవత్సరాల నిండకు ముందే పెళ్లి చేసేసిండ్రు నీలిమకి. నువ్వు బడికి పోవలసిన అవసరం లేదు అని చెప్పిండ్రు. నీలిమ భర్త చాలా మంచివాడు. తనకేం కావలసినా తెచ్చిపెట్టేటోడు. నీలిమ భర్త ఉపాధ్యాయునిగా పనిచేసేటోడు. ఈమెకు ఏ కష్టం రాకుండా చూసుకునేటోడు. ఈయన బడికి ఓంగనే నీలిమ టీవీ చూసుకుంటూ కూసుండేది. ఒకనాడు ఆమెకి సందేహం వచ్చింది. నేను టీవీ చూసుకుంటూ ఉంటే నాకేం ప్రయోజనం, నేను కూడా ఏదైనా పని చేయొచ్చు కదా అని ఆలోచించింది. తన భర్త బడికి ఓంగనే తను పెన్ను పేపర్ తీసుకుని కథల్ను రాసుడు షురూ చేసింది. తను చదువుకున్నది 9వ తరగతే అయినా తను ఎంతో శ్రద్ధ పెట్టి ఎన్నో కథల్ని రాసింది. ఈమె భర్త పేరు మహేష్. ఒకనాడు నీలిమ కథల్ని రాస్తూ ఉంటే చూసి

చదువుకోలేదు కదా, ఏం రాస్తున్నావు అని అడిగిండు. నేను రాసిన కథలు ఎట్లున్నాయో చదివి చెప్పండ్రి అని తను రాసిన కథల పేపర్లను ఇచ్చింది తన భర్తకి. అప్పుడు మహేష్ చదివి, నువ్వు రాసిన కథలు ఎంతో బాగున్నాయి అని చెప్పిండు. అప్పుడు నీలిమ ఎంతో సంతోషపడ్డది. తను రాసిన కథలన్నింటినీ మహేష్ తన బడికి తీసుకొనిపోయి తరగతిలోని పిలగాన్లందరికీ ఇచ్చి చదివి వినిపించేటోడు. ఆ విద్యార్థులందరూ ఆ కథల్ని విని ఎంతో సంతోషపడేవాళ్లు. ఈ కథలు మస్తు మంచిగున్నాయి అని అందరు విద్యార్థులు మెచ్చుకున్నారు. వెంటనే మహేష్ ఈ కథల్ని పేపర్లో వేయించిండు. తను రాసిన కథలు పేపర్లో పడ్డాయని ఎంతో సంతోషపడ్డది నీలిమ. కథల రచయిత్రిగా పేరు ప్రతిష్టల్ని సంపాదించుకున్నది. ఇంత గొప్పదానిని అయినందుకు ఎంతో గర్వపడ్డది నీలిమ. తన కూతురు కథల ద్వారా ఎంతో గొప్ప పేరును సంపాదించుకున్నందుకు నీలిమ తల్లిదండ్రులకు

0: ఊళ్ళోని ప్రజలందరూ, "సోమయ్య, నీ కూతురు కథ పేపర్లో పడ్డది" అని చెప్పేటోళ్ళు. తను ఇంకా ఎక్కువ చదువుకొనుంటే ఇంకా మంచి గొప్ప కథారచయిత్రి అయ్యుండేది కదా అని అనుకున్నారు నీలిమ తల్లిదండ్రులు. అయినప్పటికీ నీలిమ తను అనుకున్న కోరికను సాధించుకుంది.
1: ఇంతవరకు హైదరాబాద్ బడిపిల్లల కథలు, కథల సంపుటి నుండి సాధించాలనే కోరిక కథ ఇన్నారు. కథ ఇన్పించిండ్రు జి జ్యోతి. కథిందాం కార్యక్రమంలో మళ్ళీ విందాం కరీంనగర్ బడిపిల్లల కథలు, కథ సంపుటి నుండి అపురూప కానుక మరియు అప్పగింత కథని. సంపాదకులు మణికొండ వేదకుమార్. కథ ఇన్పిస్తారు బి సంధ్యలీల.
2: అనగనగనగా ఒక ఊరిలో రమేష్, రంగమ్మ అనేవాళ్ళు ఉండేటోళ్ళు. రంగమ్మకు కొడుకు కోడలు లేరు. ఎప్పుడూ ఆమె రొట్టెలు చేసుకుంటుండేది. వాళ్ళు డబ్బులు లేని వాళ్ళు. వాళ్ళ మనమడు రమేష్, "మా అమ్మ నాన్న ఎక్కడికెళ్ళిండ్రు, ఎక్కడున్నారు?" అని అడిగేటోడు. వాళ్ళ నానమ్మ, "వాళ్ళు చనిపోయిండ్రు" అని చెప్పలేదు. "మీ అమ్మా నాన్న నీకోసం బొమ్మలు డబ్బులు తీసుకురాతందుకు విదేశాలకు పోయిండ్రు" అని రమేష్తో చెప్తూ ఉండేది. రమేష్ వాళ్ళ అమ్మా నాన్న అవన్నీ తీసుకొనొస్తారని ఆ ఆశతోటుంటాడు. గట్లా కొన్ని రోజుల తర్వాత దసరా పండుగొస్తుంది. వాళ్ళూర్లే అందరూ కొత్త బట్టలతోటి అలంకరించుకుంటారు. దాన్ని చూసి రమేష్ వాళ్ళ నానమ్మని, "నాగ్గూడా కొత్త బట్టలు కావాలి" అని అడుగుతాడు. వాళ్ళ నానమ్మ, "నా దగ్గర డబ్బుల్లేవు" అని అంటది. "మనకు కొత్త బట్టలు కుట్టుకునేంత స్తోమత లేదు నానా. అందుకే నేను చేసిన రొట్టెలకు 3 రూపాయలు వచ్చినాయి. ఇవి తీసుకొని నీకిష్టమైంది కొనుక్కో" అని అంటది. రమేష్ వాళ్ళ నానమ్మతోటి అంటాడు, "నేను వాళ్ళలో కలిసి తప్పిపోవచ్చు. నువ్వు నాతో రా నానమ్మా" అని అంటాడు. "నేను నీతోటి వస్తే రొట్టెలు చేసేటోళ్ళు ఉండరు నానా. అందుకే నేను రాలేను. నువ్వు జాగ్రత్తగా వెళ్ళి నీకిష్టం వచ్చింది కొనుక్కో" అని అంటది. రమేష్ గుడికెళ్ళి దర్శనం అయిపోయిన తర్వాత దుకాణం దగ్గరికి పోయి అన్నింటినీ చూస్తాడు. కానీ తను తెచ్చినవి 3 రూపాయలే. అవిటితోటి ఎట్లాంటి బొమ్మలు రావు అనుకొని మా నాన్నమ్మ రోజూ రొట్టెలు చేసి చేతులను గాల్చుకుంటున్నది. అందుకే మా నాన్నమ్మకు పట్కారు తీసుకొని వెళ్తే నాన్నమ్మ ఎంతో సంతోషపడుతుంది అని అనుకుంటాడు. వెంటనే తన దగ్గరున్న 3 రూపాయలను తీసి దుకాణందారుడికిస్తాడు. ఆ పట్కారుకి 4 రూపాయలని దుకాణదారుడు అంటాడు. రమేష్ వాళ్ళ నానమ్మ గురించి చెప్పిన తర్వాత అతను సరే అని 3 రూపాయలకిచ్చేస్తాడు. రమేష్ వాళ్ళ నానమ్మ దగ్గరికి పోతాడు. వాళ్ళ నానమ్మ, "ఏం కొనుక్కొనొచ్చినావు?" అంటే రమేష్ అంటాడు, "నీకోసం పట్కారు తీసుకొని వచ్చిన నానమ్మ" అంటే వాళ్ళ నానమ్మ ఎంతో సంతోషపడుతుంది. మనవడి తెలివితేటలకు సంబరపడుతుంది.

అనగనగనగా ఓ ఊర్లో రామయ్య అనే వ్యక్తి ఉండేటోడు. అతనికి చెట్లు పెంచడమంటే చాలా ఇష్టం. అతను తన భూమిలో చెట్లు పెంచేటోడు. ప్రతిరోజు ఆ చెట్లకు నీళ్లు పోసేటోడు. చెట్లు పెంచడంతోనే తన జీవితం సాగిపోయేది. ఒకరోజు తన చెట్టు కింద కూర్చొని ఏడుస్తున్నాడు. అటువైపున ఒక కోతెలుతున్నది. ఏమైంది రామయ్య, ఎందుకేడుస్తున్నావు అని ప్రశ్నిస్తది. నేను ఊరికి పోవలసి వస్తున్నది, నా చెట్లకు నీళ్ళెవరు పోస్తారా అని ఏడుస్తున్నా అని అంటాడు. ఓస్, అంతేనా? నేను మా దోస్తులందరికీ చెప్పి నీ చెట్లకు నీళ్లు పోపిస్తా, నువ్వు సంతోషంగా పోయిరా అని అంటది ఆ కోతి. గట్లనే మీ రుణం ఎన్నటికీ తీర్చుకోలేను అని రామయ్య వెళ్ళిపోతాడు. కోతులకు చెట్లకు నీళ్ళెట్లా పోయాలనో తెలవక చెట్లు వీక్కుంటా నీళ్లు పోసి మళ్ళీ నాటుతున్నాయి. గిట్లా ప్రతిరోజు చేస్తున్నాయి.

0: అమ్మయ్య తిరిగి ఊరికొస్తాడు. చెట్లను చూస్తే అన్నీ ఎండిపోయి ఉన్నాయి. రామయ్య వెళ్ళి కోతిని నిలదీస్తాడు. చెట్లు ఎందుకు ఎండిపోయినాయి అని కోపంగా ప్రశ్నిస్తాడు. మాకు చెట్లకు నీళ్ళెట్లా పోయాలనో తెలియక చెట్లు పీకుతూ నీళ్లు పోసి మళ్లీ నాటినం అంటది కోతి. అయ్యో, నీకీ పని నప్పచెప్పడం నా బుద్ధి తక్కువ అని రామయ్య బాధపడతాడు. కోతి చేష్టలంటే ఇవేనేమో.
1: ఇంతవరకు కరీంనగర్ బడిపిల్లల కథలు కథల సంపుటి నుండి అపురూప కానుక మరియు అప్పగింత కథ ఇన్నారు. సంపాదకులు మణికొండ వేదకుమార్. కథ ఇన్పించిండ్రు బి సంధ్యలీల. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ రెండు కథల్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మీరు ఇన్నుడే కాదు, మీ చుట్టాలకు మీ దోస్తులకు కూడా ఇన్పిండ్రి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్వకండి. ఇయాల్టి కథిందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం నుండి శనివారం దాకా పొజ్జామట్టు 5:30 ప్రసారమవుతుంది. రేపు పొజ్జామట్టు 5:30 కథిందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథలు సంపుటి నుండి మంచి స్నేహం మరియు తృప్తి ఉంటే సంతోషం కథలు వింటారు. కరీంనగర్ బడిపిల్లల కథలు సంపుటి నుండి అహంకారం అనర్థం మరియు కోతి విశ్వాసం కథ వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా రూపకం.
2: దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మనసు నిండా మీరు వింటున్నారు రూపకం కార్యక్రమాన్ని. ఇప్పుడు విందాం కోటి కాంతుల కోటి లింగాల డాక్యుమెంటరీ రూపకం గురించి. సమర్పణ సిఎస్ రాంబాబు.

సంగనభట్ల నరహరి అనే వ్యక్తి పూనుకుని ఉండకపోతే ఈనాడు కోటిలింగాలుగా పిలువబడే కోటలింగాలకు ఉన్నటువంటి ఒక అపూర్వ వైభవం మన కళ్ల ముందు సాక్షాత్కరించేది కాదు. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి తాలూకాలో గోదావరి నదీ తీరాన ఉన్న కోటిలింగాల అనే ఓ చిన్న గ్రామం ఒకప్పుడు శాతవాహన నాటి కాలంలో తొలి రాజధానిగా వెలిసి ఉండేదేమోనన్న ఒక చారిత్రక అన్వేషణ మొదలై ఉండేది కాదు. కోటిలింగాల గ్రామంలో ఉన్నటువంటి రైతు పొలాల్లో దొరికిన శాతవాహనుల కాలం నాటి నాణేలు బయటపడటం, వాటిని నర్సరీ గారు పురావస్తు శాఖ వారికి స్వాధీనపరచడంతో 78 ప్రాంతంలో కోటిలింగాల గ్రామంలో తవ్వకాలు చేపట్టింది పురావస్తు శాఖ. అప్పుడు ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. శాతవాహనుల కాలం నాటి అనేక వైవిధ్యమైన నాణేలతో పాటుగా 4 ప్రాకారాలుగా 100 ఎకరాలలో విస్తరించినటువంటి కోట బురుజులు బయటపడ్డాయి. అక్కడ పంట పొలాల్లో వృత్తాకారంలో చిత్రస్రాకారంలో ఉన్న బావులు ధీమాగా తలెత్తుతూ కనిపించాయి. చరిత్ర పట్ల మక్కువతో మొక్కవోని దీక్షతో కృషి చేస్తున్న ధర్మపురి ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ జయకిషన్, ప్రముఖ రచయిత అల్లం రాజయ్య, రచయిత బి మురళీధర్ వంటి వారు ఒకప్పటి వైభవాన్ని ఆనవాళ్లని ఆకాశవాణితో పంచుకోవటానికి కోటలింగాలకు బయలుదేరారు. ఎత్తైన ఆ ప్రాంతాన్ని కోటగడ్డ

0: కోటిలింగాల పంట పొలాల్లోని మట్టిని స్పర్శించినప్పుడు అక్కడ ఎన్నో అందమైన మట్టి నిర్మాణాల కళాకృతులు శోభిల్లుతూ దర్శనమిచ్చాయి. ఇచ్చోటనే హలుడు తన గాథాశక్తిని లెకించాడు అన్న స్మరణతో ఒళ్ళు పులకరించిపోయింది అందరికీ. దూరంగా దక్షిణాన ఉన్న ఒక పెద్ద కొండను మునుల గుట్ట అంటారని, తర్కశాస్త్రవేత్త దిజ్ఞాగుడు నివసించిన గుట్ట అది అని విన్నప్పుడు వడలు రోమాంచితమైంది అందరికీ. పంట పొలాలలో గతకాలపు గుర్తులుగా ఉన్న విరిగిన ఇటుకలు, పూసలు, ఎరుపు నలుపు రంగుల్లో ఉన్న మట్టి పెళ్లలు కొత్త పరిమళాలతో గుబాలిస్తూ రారమ్మని పిలుస్తూ కనిపించాయి. ఒక పురావైభవానికి దారి చూపించిన కోటిలింగాల గురించి వివరిస్తూ శ్రీ జయకిషన్ ఎంతో ఆవేదనతో, ఆర్తితో ఇలా అన్నారు.
1: మనం ప్రస్తుతం కోటిలింగాలలో తవ్వకాలు నిర్వహించినటువంటి ఒక కోట బురుజు మీద ఉన్నాం. ఈ కోట బురుజు 1979లో తవ్వకాలు నిర్వహించి ఇక్కడ ఒక బోర్డు కూడా వేసినారు వీళ్ళు. ఆ బోర్డు చెల్లుబట్టిపోయింది, అట్లాగే ఈ కోట బురుజు కూడా పతనమైపోయింది. దీన్ని పట్టించుకునే పరిస్థితి అసలే లేదు. ఇంకా ఇక్కడ కొన్ని బావులు అన్నీ బయటపడ్డాయి. దాదాపు కొన్ని వేల నాణ్యాలు కూడా లభ్యమైనాయి. వాటి గురించి డేటింగ్ టెస్టులు కానీ, కాలు నిర్ణయం చేయడం కానీ, ఈ ఇటుకల్ని కానీ వీటిని కానీ డేటింగ్ టెస్ట్ పంపించి చేసిన ఆనవాళ్ళు అయితే లేవు. నిర్ధారించి శాతవాంధ గురించి చెప్పడం అంతా కూడా సాహిత్య ఆధారాలను తీసుకుని మాత్రమే ఇప్పటివరకు చెప్తున్నారు. సాహిత్య ఆధారాలు అంటే పురాణాలు, ఇతిహాసాలు, తర్వాత ఇంకా వేరే ఆధార సోర్సెస్ తీసుకొని చెప్తున్నారు. ప్లిని, తాళమిల రచనలు, పెరిప్లస్ ఎరిథ్రియన్స్ అన్ని చెప్తున్నారు. కానీ సరైనటువంటి కాలనీ మాత్రం వస్తువులు ఏమీ చేయలేదు. ఇంకోటి ఇక్కడ అతి శాతవాన్ల కంటే ముందే ఉన్నటువంటి ఆంధ్రాల గురించిన ప్రస్తావన కూడా ఉంది. ఎందుకంటే శాతవాన్లని పురాణాలన్నీ ఆంధ్రభుత్తులు ఉన్నాయి. ఆంధ్రభుత్తులు అంటే ఎవరయ్యా అంటే శాతవాన్లు. శాతవాన్లని ఇక్కడ శాతవాన్లని చెప్పలే, కానీ శాతవాన్ల పేర్లు, రాజుల పేర్లు అయితే చెప్పినారో అవన్నీ పురాణాల్లో కాయన్స్ మీద కనిపిస్తున్నాయి. కాబట్టి కాయన్స్ మీద కనిపించిన వాటిని, పురాణంలో చెప్పిన వాటిని కొరాబరేట్ చేసుకుని ఇవి శాతవాహన కాలానికి సంబంధించినవి అని చెప్తున్నారు. సో అందువల్ల ఈ ప్రాంతం శాతవాహనులకి రాజధానిగా ఉండింది అని చెప్పడానికి నిర్ధారించి చెప్పవచ్చు. ఎంతకాలం ఉంది అని ఖచ్చితంగా చెప్పలేము, ఎందుకంటే డేటింగ్ టెస్ట్ కూడా సరిగ్గా చేయలేదు. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా వాళ్ళ కాలనాటి ఒక మింట్ నాణ్యాలు ముద్రించే కేంద్రం, ఒక ప్రాముఖ్యమైన వర్తక కేంద్రంగా ఉండిందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే వాళ్ళ రచనల్లో, ప్లీనీ తాళమీల రచనల్లో మనకేం తెలుస్తుందంటే గంగకి ఎగువన పడవలు ఎదురెక్కిపోయినాయని చెప్తాడు. గంగ అంటే ఇంతవరకు కూడా బెంగాల్ సముద్రంలో గంగా నది కలిసే చోట మనకు ఇంతవరకు ఏ అనవడు లభించలే. రోమ్ నగరానికి సంబంధించిన కానీ, రోమ్ నాణ్యాలు కానీ ఇట్లాంటివన్నీ ఏం లభించలే. దీన్ని బట్టి మనం నిర్ణయం చేయవచ్చు, గంగ అంటే ఉత్తర గంగ కాదు, దక్షిణ గంగా పిలువబడే గోదావరి అని చెప్పుకోవచ్చు. నాసిక్ నుంచి ధర్మపురి వరకు వచ్చే గోదావరిని గంగానే అంటారు, కానీ ఇక్కడ గోదావరి అన్నారు అప్పుడు కాళేశ్వరం. వాళ్ళు మెన్షన్ చేసిన గంగ అనేది ఖచ్చితంగా ఇదే అయి ఉంటుంది. ఇంకోటి వర్తక వాణిజ్యాలు బాగా సాగినాయి. ఇక్కడ రోమ్, గ్రీక్ నాణ్యాలు చాలా దొరికినాయి. ఇక్కడ గోల్డ్ నాణ్యాలు దొరికినాయి, తర్వాత సిల్వర్ నాణ్యాలు కూడా దొరికినాయి. కోటలింగాలని తర్వాత కోటిలింగాలుగా మార్చిన శైవ వైష్ణవ సిద్ధాంతాలు ప్రబలిన తర్వాత దాన్ని ఆ మౌన్ మీద ఇంకొక కోట బురుజు మీద దేవాలయం కట్టేసి దాన్ని కోటలింగాలుగా మార్చుకున్నారు. ఎందుకంటే నా దృష్టిలో ఇది తర్వాత కాలంలో ఏమైంది అంటే ఇది రాజధానిగా లేకుండింది. ఇక్కడ నుంచి పైఠన్ మారినారు, పైఠన్ నుంచి మళ్ళీ అమరావతి మారినారు. సో కాబట్టి వాళ్ళకి ఒకటి రెండు లేవు, మూడు నాలుగు రాజధానులు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే పులమావికి సంబంధించిన నాణ్యాలు మనకి మహబూబ్నగర్ జిల్లాలో అక్కడక్కడ దొరికినాయి. కానీ విచిత్రం ఏంటంటే అమరావతిలో శాతవాహనులకు పూర్వీకులు, అంటే శాతవాహనకు పూర్వీకులకు సంబంధించిన నాణ్యాలు లభించలే. శాతవాహన పూర్వీక రాజులైనటువంటి సామగోప, గోబద, నారాయణ, కమ్మవాయస ఆంధ్రరాజుల నాణ్యాలు ఇక్కడ లభించినాయి. దాన్ని రాజారెడ్డి గారు ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళ కాలం కూడా. అంటే వాళ్ళు మౌర్యులకు సమకాలీనంగా ఉన్నటువంటి వాళ్ళు, మెగాసినిస్ ఇండికాలో చెప్పబడ్డటువంటి ఆంధ్రులకి బలిష్టమైన దుర్గ పరివేశితమైనటువంటి 30 నగరాలను ఆయన చెప్పిన వాటిల్లో ఆ నగరాలు ఇది కూడా ఒకటే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఆంధ్రుల గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి శాతవాహనుల గురించి ప్రస్తావించలేదు ఆయన. ఆయన కాలనాటి వరకు శాతవాహనులు లేరు కాబట్టి ఖచ్చితంగా ఇది శాతవాహనుల కంటే ముందు ఉన్నటువంటి ఆంధ్రరాజుల రాజధాని నగరంగా ఉండింది. ఆంధ్రరాజుల మరణానంతరం వీళ్ళు ఆధిపత్యం చెలాయించారు, అందుకోసం వీళ్ళని ఆంధ్రభుత్యులు అన్నారు. కాబట్టి ఆంధ్రభుత్య పదమే మనకు పురాణాల్లో ఖచ్చితంగా చెప్పబడుతుంది. ఇంకొకటి శాతవాహనులకు సంబంధించినటువంటి అనేక అవశేషాలు ప్రాంతాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. కర్నూలు జిల్లాలో ఉన్నాయి, కర్నూలు జిల్లాలో తెలంగాణలో

0: ఉన్నాయి. ఉదాహరణ శాతరాజుపల్లి, ఆ తర్వాత పులుమావి, కర్ణమామిడి. ఈ కర్ణ అంటే శాతకర్ణి మహారాష్ట్ర సంబంధించి, పులమావి అంటే పులమావి పేరే పులి. పులమావి నలుగురున్నారు, మొదటి పులమావి, రెండో పులమావి, మూడో పులమావి, నాలుగో పులమావి. నాలుగో పులమావితోనే యాక్చువల్లీ శాతవన సామ్రాజ్యం అంతరించింది. తర్వాత ప్రాంతీయ రాజులు వచ్చినారు.
1: ఇప్పుడు మనం చూస్తే కోటబూరు అంటున్నారు,
0: ఇదంతా కోటబూరు.
1: కోటబూరు
0: చుట్టూ కోట కూడా ఉంది. మనకి తవ్వకాలు చెప్తే మొహంజోదారో హరప్ప నగరంలో ఎట్లాంటి కోట బయలుపెడిందో అట్లాంటి కోట 100 ఎకరాల్లో బయలుపెడతారు. ఇక్కడ మనం కుడి చేతి వైపు వెళ్తే ఇక్కడ నుంచి నాకు అక్కడ కోటగూడ కనిపిస్తుంది. కోటగూడకు దిగువన మనకి కందకము అన్ని కనిపిస్తాయి. ఆ కోటగూడ కూడా 3 టైర్స్ లో కట్టబడింది, 3 అంతస్తుల్లో కట్టబడింది. తర్వాత తవ్వకాలు జరిపిన ప్రదేశం ఉంది. తవ్వకాలు జరిపిన ప్రదేశాల్లో ఒక దగ్గర వరుసగా 8 బావులు వెళ్ళబడ్డాయి. అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో ఒక బావి ఉండింది అనమాట. నీటి కొరత లేదు అనే విషయం కూడా స్పష్టంగా తెలుస్తుంది మనకి. అన్ని బావులు తవ్వుకున్నారంటే అక్కడ మీకు ఎదురు కనిపిస్తున్న ఆ గుట్ట ఉందే, ఆ గుట్ట మీద దిగ్గా కూడా తపస్సు చేసుకున్నాడు. మరి చరిత్రకులు ఎందుకు దాన్ని పట్టించుకోలేదు? కాళిదాసు మేఘ సందేశంలో ఒక వర్ణన ఉంది. బేగుడా, నువ్వు వెళ్తుంటే నీకు ఎడం వైపు వెళ్తే అక్కడ ఒక హిమాలయం లాంటి ఒక పర్వతం ఉంటది, దాని మీద దిగ్గావుడు అనే వాడు కూర్చుంటాడు, వాణి గనుక నువ్వు చేయి అందిస్తే నువ్వు మసైపోతావు, నువ్వు కుడి చేతిగా వెళ్ళిపో అని చెప్తాడు. అంటే ఏమిటి, దిగ్గాడు ఉన్న కాలానికి కూడా కోటలింగాల ఇవి ఉన్నాయనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. నాకు అనిపిస్తుంది బహుశా ఆయన ఇక్కడ ఉండి ఈ ప్రాంతాన్ని చూసి రాసినాడేమో అని అనుమానం నాకు.

0: ప్రముఖ రచయిత శ్రీ ఎల్ఎం రాజయ్య శాతవాహనుల కాలం నాటి సాహిత్య విభావాన్ని వివరిస్తూ,
1: ఏదైనా కూడా ఒక సుస్థిరమైన రాజ్యం ఉంటేనే లిటరేచర్ వస్తుంది. అందులో అన్ని పార్శ్వాలు ముఖ్యంగా అభివృద్ధి చెంది ఉండటం మూలకంగా, విజ్ఞానం కూడా అభివృద్ధి చెందడం మూలకంగా మొట్టమొదటి సృజనాత్మక ప్రక్రియ ఇక్కడ నుంచి ఆరంభమైందని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. రెండవ విషయం ఏంటంటే, హాలుడు సేకరించి సంకలనం చేసిన గాథా సప్తసతి, ఇది మొట్టమొదటి పోయిట్రీకి సంబంధించినది. ఇది సంస్కృతంలో, అట్లాగే లోకల్ లాంగ్వేజ్లో గుణాఢ్యుడు లోకల్ లాంగ్వేజ్లో అంటే ప్రాకృత పైశాచిక బాత అనేవారు, అది ప్రాకృతం. సంస్కృతం అప్పుడు అధికార భాషగా ఉత్తర ప్రాంతంలో విలసిల్లేది, ఇక్కడ సరికి వచ్చేసరికి కొంచెం చిన్న చూపు చూసేవాడు వాడు. గుణాఢ్యుడు సంస్కృతం కూడా నేర్చుకొని అయినా ఇక్కడ లోకల్ ప్రజల ఇవి తీసుకొని లోకల్ లాంగ్వేజ్లో ముఖ్యంగా తెలంగాణ భాషలో రాయడం జరిగింది. అది ఒక పెద్ద అడ్వాంటేజ్. తర్వాత ఇది సాహిత్యానికి తత్వశాస్త్రానికి తర్వాత వైద్యానికి అన్ని రకాల ఇది ఒక ఆరంభమైన ఒక పట్టణం నిజంగా. ఇక్కడ నుంచి అందుకే మీకు ఇక్కడ నుంచి ఆఖరిగా ఏం చెప్పాలంటే, సుఖపడే దేశానికి చరిత్ర ఉండనట్టే దుఃఖపడే దేశానికి చరిత్ర ఉంటుంది. అప్పటి నుంచి అంటే సుమారుగా 2500 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ కళాకారులు ఉన్నారు, సృష్టికర్తలు ఉన్నారు, రచయితలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా తెలంగాణలో ఉన్నారే గనక ఇక్కడ ఈ సంస్కృతిని పరిరక్షించారు.

0: అప్పటి వైభవాన్ని మళ్ళీ మరొకసారి పంచుకుంటున్నారు రచయిత బి మురళీధర్.
1: కోటిలింగాలను మొట్టమొదటిసారిగా చూసి శాతవాహనుల మొదటి రాజధాని అని అనుకున్నప్పుడు, ఆ శిథిలమైన కోటల మీద నిలబడ్డప్పుడు మనసులో అనేక రకమైన భావాలు ముప్పిరి ఉన్నాయని చెప్పొచ్చును. మన తెలుగువారికి మొట్టమొదటి నాగరికత అనబడే సాహిత్యం అనండి, సాంస్కృతిక జీవనం అనండి, ప్రజల జీవన విధానం ఒక మెరుగైన, అంటే నిజంగా ప్రపంచానికి ఒక దారి చూపేంత మెరుగైన జీవన విధానం ఇక్కడ ఉన్నదని చెప్పి ఈ శిథిలాలను బట్టి చెప్పొచ్చు. చారిత్రక పరిశోధనలు ఇంతకుముందు చేసిన దాన్ని, చరిత్రలో చదివిన దాన్ని బట్టి కూడా చెప్పొచ్చును. ఇక్కడ ప్రజలు చాలా ఉన్నతమైన జీవన విధానాన్ని అవలంబించినారని, చివరికి రాజుకి పర్ఫ్యూమర్స్ అంటే గంధకులనే జాతి కూడా ఇక్కడ ఉండేదని చెప్పి శాతవాహనుల కాలంలో 18 రకాల వృత్తి పని వాళ్ళు ఉంటూ దాంట్లో గంధకులు అనే ఒక పర్ఫ్యూమర్స్ అనే జాతి కూడా ఉండేదని మన చరిత్ర చెప్తున్నది. నిజంగా ఆనాటి ఆ వైభవాన్ని తలుచుకుంటేనే మనసులో ఒక రకమైన మంచి భావం కలుగుతుంది. మనకి ఎంత గొప్ప చారిత్రక వైభవం ఉంది, అట్లాంటి చారిత్రక వైభవానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్న ఈ ఆనవాళ్ళను కాపాడుకునే విధి మనం మొట్టమొదట మన ప్రభుత్వానికి, ఆ తర్వాత మనందరిది. కొన్ని వందల సంవత్సరాల తరబడి ఆ సంపదని మనం గుర్తించలేకుండా ఇంత నిర్లక్ష్యంగా పడినందుకు ఒకవైపు బాధేసింది. ఏదేమైనా ఆనాటి పొడవైన ఇటుకల్ని చూసినప్పుడు ఆ పనితనానికి సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు ఇప్పటికీ మన చేతులకి మన కాళ్ళకి తగులుతున్నప్పుడు నిజంగా మనం ఒక వైభవపూరితమైన గతాన్ని గురించి ఒక అవగాహనకు రావచ్చు.

0: కోటలింగాల తర్వాత కాలంలో కోటిలింగాలుగా రూపాంతరం చెందడానికి కారణం అక్కడి కోటీశ్వరాలయం. ఇప్పుడు అధునాతనంగా మళ్లీ పునర్నిర్మింపబడిన ఈ దేవాలయం 7-8 శతాబ్దాల కాలం నాటిదని చరిత్రకారుల అభిప్రాయం. ఆలయ స్థల పురాణాన్ని వివరిస్తూ అర్చకులు సంజీవ్ గారు,
1: ఊరి పేరు కోటిలింగాల, ఈ కోటిలింగ ఎలా అయిందంటే ఇక్కడ ఈ స్వామి పేరు కోటీశ్వర స్వామి. ఈ పక్క ఒక గుట్ట ఉందండి, ఈ గుట్ట పేరు మునేశ్వర గుట్ట. ముళ్ళు అంటే ఋషులు, వాళ్ళకు ఒక గృహ ఉంది. ఆ గృహలో గోదావరి స్నానం చేసుకుంటూ గృహలో తపస్సు చేస్తుంటే వాళ్ళకి సంకల్పం ఏంటంటే, మనం రోజు గోదావరి స్నానం చేయడం, ఈ గృహలో తపస్సు చేస్తున్నాం కదా, ఈ నదీ తీరంలో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటే బాగుంటాయి కదా అని ఆ గోదావరి తీరంలో వాళ్ళందరూ విచారంలో ఉన్నారు. విచారం చేస్తుంటే వారికి అప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షమైనంట. స్వామి మీకు ఏం కావాలి, ఇక్కడ ఎందుకు విచారం చేస్తున్నారు, స్వామి మాకు ఒక లింగం కావాలి, ఈ నదీ తీరంలో ఒక లింగాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుని ఆలోచన అంటే, సరే నేను కాసులింగం తీసుకొస్తానని ఆంజనేయ స్వామి చెప్పాడట. సరే స్వామి తీసుకొచ్చి అని కాశీకెళ్ళాడు. కానీ వెళ్లే ముందు పలాని సుమూర్తం రావాలి విషయం చెప్పలే, ఏదో లింగం కల లింగానికి వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఏంటంటే ఋషులు రాకపోయా ఆంజనేయ స్వామి రాకపోయా సుమూర్తం తర్వాత బాగుండి ఎలా అందరికి వచ్చి గోదావరి పోయి స్నానం చేసి తలాపిడి ఇసుక తీసుకొచ్చి ఆ గోదావరి ఈ ఒడ్డెంబడి చాలా ఎత్తు ప్రదేశం. ఇటువంటి ఎత్తు ప్రదేశం ఈ గ్రామానికి 4 ఉండండి. ఎత్తు ప్రదేశం ఏమంటారు అంటే కొన్ని ఊళ్ళలో గడీలు గురుజులు అంటారు, దీన్ని ఇక్కడ కోటగడ్డలు అంటారు.
0: చారిత్రక వైభవం ఎప్పుడూ ఉత్తేజపరిచేదే, ఒక దిక్సూచిలా నిలిచేదే, కొత్త కాంక్షను జిజ్ఞాసను రగిలించేది. శాతవాహనుల అసాధారణ ప్రజ్ఞాపాఠవాలు కార్యదీక్ష మనకు జీవితం పట్ల కొత్త ఆకాంక్షను సృష్టిస్తాయి. కోటి కాంతులు వెదజల్లుతున్న కోటిలింగాలను కాపాడుకుందాం. చారిత్రక స్పృహను, మమకారాన్ని

ఇంతవరకు కోటి కాంతుల కోటి లింగాల డాక్యుమెంటరీ రూపకం ఇన్నరు, సమర్పణ సిఎస్ రాంబాబు. ఇయల్టీ రూపకం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం 5:45 ప్రసారమవుతుంది. రేపు పుజ్జామట్టు 5:45 లలిత సంగీతం కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన సుశీల బృందం పాడిన లలిత గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. సమయం 6 గంటలు కావస్తుంది. మరికొంచెంసేపట్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: 1-0 से आगे है। जापान एशियाई खेलों में भारत ने आज तीरंदाजी में 3 और निशानेबाजी में 1 स्वर्ण सहित कुल 4 स्वर्ण पदक जीते। तीरंदाजी में पुरुष कंपाउंड टीम ने चीन को, मिक्स टीम कंपाउंड ने कोरिया को और महिला कंपाउंड टीम ने चीन को हराकर स्वर्ण पदक जीता। भारत पदक तालिका में 10 स्वर्ण, 21 रजत और 29 कांस्य सहित कुल 60 पदक के साथ 8वें स्थान पर है। इसके साथ ही समाचार बुलेटिन समाप्त हुआ।
1: ஆகாஷவாணி ஆதிலாபாத் 100.2 FM மனசு நிண்டா ఇయల్టి రేపటి కార్యక్రమాలు ముందుగల్లా ఈపూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. 6:20 గిరిపదం కార్యక్రమంలో సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రాతోడు ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనలు, బేలా మండలం పలైతాండ గ్రామానికి చెందిన రాతోడు దూదరం బృందం పాడిన సామాజిక పాటలు వింటారు. 7:15 ఇల్లు యువసందారుల కార్యక్రమంలో పత్తి పంటలో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట ఇంటారు. నవలతో కార్యక్రమంలో 9:30 ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథలు చారిత్రక నవల ధారావాహిక పఠనం 70వ భాగం ఇంటారు. చెవికింపు కార్యక్రమంలో 9:45 రాజేష్ వైద్య స్వర రచనలు ప్రసారమవుతాయి. 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరపు రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. మావా కార్యక్రమంలో 10:20 ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం వినిపించే రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకుపోయే ఘట్టం గురించి వింటారు. ఇవే కాకుండా 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 10:30 మదిరిమలో హాయైన పాత కొత్త పాటల్ని వింటారు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. పొద్దుగల 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట ఇంటారు. శాకాహారం మనకు పర్యావరణానికి చేసే మేలు, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం ప్రసారమవుతుంది. పొజ్జామట్టు 5:30 కతిందాం కార్యక్రమంలో హైదరాబాద్ బడిపిల్లల కథల సంపుటి నుండి మంచి స్నేహం మరియు తృప్తి ఉంటే సంతోషం కథలు వింటారు. కరీంనగర్ బడిపిల్లల కథలు సంపుటి నుండి అహంకారం, అనర్థం మరియు కోతి విశ్వాసం కథలు వింటారు. లలిత సంగీతం కార్యక్రమం వింటారు. 5:45 అందుల ఆదిలాబాద్కు చెందిన సుశీల బృందం పడిన లలిత గీతాలు వింటారు. పల్లె పదాలు కార్యక్రమంలో 6:20 తాంసీ మండలం వడ్డడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన గంగదాసు తత్వాలు 2వ భాగాన్ని, మావల మండలం బట్టిసవర్ గ్రామానికి చెందిన అగ్గిమల్ల నరసమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు వింటారు. 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చిరుధాన్యాల పంటల సాగులు మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ తో ముచ్చట రైతు అంతరంగం శీర్షికన ఆవులు మేకల పెంపకంలో అనుభవాల గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన చిల్క సుగ్నాకర్తో ముచ్చట ఇంటారు. 9:30 బాసరుచులు కార్యక్రమంలో ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన కథానిక నుండి ఓకండిక, ప్రముఖ కవి వేముగంటి నరసింహాచార్యులు పద్యాలు ఇంటారు. ఇవి రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి

ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం 6:10 కావస్తుంది. మరికొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. కరీంనగర్ సమీకృత జిల్లా అధికారుల సముదాయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. సుమారు 1100 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. కేంద్ర బృందం ద్వారా రాష్ట్రంలో పంట నష్టాన్ని అంచనా వేయించి బాధిత రైతులకు ప్రభుత్వం తక్షణమే పరిహారం అందజేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు డిమాండ్ చేశారు. రాజస్థాన్తో ఉన్న సింగరేణి థర్మల్ విద్యుత్ ఒప్పందాన్ని రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఉపాధి హామీ పథకం అమలును సమీక్షించేందుకు క్షేత్రస్థాయి సమస్యలు పరిష్కరించేందుకు మంత్రి సీతక్క సర్పంచులు, గ్రామీణాభివృద్ది అధికారులతో ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఐచీ నాగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల్లో ఈరోజు కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ 3 స్వర్ణ పతకాలు సాధించింది. వార్తల్లోని వివరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణతో కలిసి కరీంనగర్ నుంచి సిరిసిల్లకు చేరుకున్నారు. వేలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలతో అంబేద్కర్ చౌరస్తా నుంచి బహిరంగ సభా వేదిక వరకు భారీ ర్యాలీ, పాదయాత్ర నిర్వహించారు. అనంతరం జరిగే సభలో సీఎం పలు అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు చేపట్టిన కరీంనగర్ పర్యటన ముగిసింది. ఆయనకు కలెక్టర్ చిత్రా మిశ్రా, సిపి ఘౌసాలం, మేయర్ కులగాని శ్రీనివాస్ స్వాగతం పలికారు. గార్డ్ ఆఫ్ ఆనర్ స్వీకరించిన అనంతరం తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించి 1,124.83 కోట్ల విలువైన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం పలు అభివృద్ది పనులు ప్రారంభించారు. అనంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మౌలిక సదుపాయాల ఆమోదాలు, రక్షణ భూముల బదిలీల కోసం కేంద్ర ప్రభుత్వంతో నిర్మాణాత్మక సహకారాన్ని ప్రస్తావిస్తూ ఉద్యోగుల ఫిర్యాదులు పరిష్కరించాలని పేర్కొన్నారు. 840 కోట్ల రూపాయలతో యూసీఎఫ్ నిధులతో పాటు లైబ్రరీ, కమాండ్ కంట్రోల్ సెంటర్, మార్కెట్, పార్కింగ్ వంటి అభివృద్ది పనుల శంకుస్థాపనలు జరిగాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సిలబస్ మార్పుల పేరుతో సమాజాన్ని, దేశ చరిత్రను చీల్చే కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని, ఈ నెల 4న అమిత్ షా కరీంనగర్ రానున్నారని పేర్కొన్నారు. రాష్టంలో కరువు వేళ రైతులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఎంతగానో ఉపయోగపడదని, కానీ 2018 నుంచి ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో పథకం నిలిచిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు విమర్శించారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ వైఫల్యాల వల్లే కృష్ణానీటి పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని నాగార్జునసాగర్ సమావేశంలో రామచంద్రరావు ఆవేదన వ్యక్తం చేశారు.
1: 2018 నుంచి ప్రీమియం కట్టకుండా ఫసల్ బీమా యోజన ఆపేయడం జరిగింది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన దాన్ని అమలు పరిచుంటే రైతులకు ఇప్పుడు జరిగిన నష్టంలో కొంత గొప్ప వాళ్లకు నష్టపరిహారం దొరికింది.
0: సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి రాజస్థాన్ కు 800 మెగావాట్ల విద్యుత్ను సరఫరా చేసే జాయింట్ వెంచర్ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ప్రభుత్వ విద్యుత్ నిర్వహణ, బొగ్గు సరఫరా సమస్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఉత్పత్తి అవుతున్న విద్యుత్ మొత్తాన్ని తెలంగాణ అవసరాలకి కేటాయించాలని పేర్కొన్నారు. వీబీజీ రామ్జీ కార్యక్రమానికి సంబంధించి గ్రామీణ ఉపాధి పథకం అమలు, క్షేత్రస్థాయి సమస్యలు, పురోగతిపై మంత్రి సీతక్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పనుల ఎంపికలో గ్రామసభ నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను సూచించారు. అర్హులైన కుటుంబాలన్నింటికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే పారదర్శకత, నాణ్యత పాటించాలని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించాలని జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆమె కోరారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాన్క్లేవ్ సౌత్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం పారదర్శకతను కాపాడుకోవాలని, ఎన్నికల వ్యవస్థపై ప్రజలకు నమ్మకాన్ని పెంచాలన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలను సమర్థిస్తూనే వాటిని ఉచితాలుగా కాకుండా మానవ వనరులపై పెట్టే పెట్టుబడిగా పరిగణించాలని కోరారు. ఖరీఫ్ 2026-27 గాను మద్దతు ధరల పథకం కింద

2.06 లక్షల మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలు, నూనె గింజల కొనుగోలుకు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 5,547.99 కోట్లను ఆమోదించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక రైతులకు లబ్ది చేకూర్చే ఈ నిర్ణయం సుస్థిర వ్యవసాయ ఆదాయాన్ని అందించడానికి ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో కిసాన్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, కేవీకే శాస్త్రవేత్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆధునిక వ్యవసాయ పద్దతులు, సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ను గేమింగ్, విఎఫ్ఎక్స్, యానిమేషన్ రంగాలకు ప్రపంచస్థాయి హబ్గా మార్చడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు వెల్లడించారు. డిసెంబర్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ సన్నాహాలను సమీక్షిస్తూ స్టోరీస్, గేమ్స్ అండ్ డ్రీమ్స్ థీమ్తో యువత కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సమ్మిట్ ప్రధానంగా అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడం, రాష్ట సృజనాత్మక వినోద రంగాన్ని విస్తరించడం లక్ష్యంగా పెట్టుకుందని వివరించారు. ఎల్టీ, హెచ్టీ విద్యుత్ కనెక్షన్లకు యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జీలతో వినియోగదారులకు ఖర్చుపై ముందుగానే స్పష్టత లభిస్తుందని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ విద్యుత్ నియంత్రణ కమిషన్ తీసుకొచ్చిన ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, లోడ్ ఆధారంగా స్థిర ఛార్జీలు ఉండడంతో గతంలో దూరం, ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం వల్ల అంచనాల వ్యయంలో ఉండే 30-40% వ్యత్యాసానికి తెరపడిందని తెలిపారు. అర్సపల్లి, నిజామాబాద్ బైపాస్, మాధవనగర్ ప్రాంతాల్లో 3 రైల్వే ఓవర్బ్రిడ్జిలు, అనుసంధానం, 4 లేన్ల రహదారుల నిర్మాణం కోసం రాష్ట ప్రభుత్వం 14.77 కోట్లకు పైగా నిధులు విడుదల చేసిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే రైల్వే క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తొలగి ప్రయాణికులకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని తెలిపారు. సంగారెడ్డి జిల్లా పొట్పల్లిలోని గోద్రేజ్ అగ్రోవేట్ ఆయిల్ పామ్ నర్సరీని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పరిశీలించారు. ఈ సందర్భంగా నర్సరీ నిర్వహణలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఒక్కో మొక్కకు 193 రూపాయలు సబ్సిడీ అందిస్తోందని అధికారులకు వివరించారు. జపాన్లోని ఐచీ నాగోయలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలు కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రతీక ప్రదీప్లతో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238.234 తేడాతో విజయం సాధించి స్వర్ణం గెలుచుకుంది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్ రాజేష్ జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై విజయాన్ని సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుశాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంతో కూడిన భారత జట్టు చైనాపై స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను నిలబెట్టుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తంగా 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 27వ స్నాతకోత్సవం అక్టోబర్ 7న జరగనుందని వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా పాల్గొని 36,000 మంది విద్యార్థులకు డిగ్రీ పట్టాలు ప్రదానం చేయడంతో పాటు ప్రముఖ దర్శకులు బి నరసింహరావుకు గౌరవ డాక్టరేట్ను అందజేయనున్నారని వెల్లడించారు. మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి చీల్పూర్ మండలంలోని గండి రామారం ఎత్తిపోతల పథకం లిఫ్ట్ 1 పంప్ హౌస్ను ప్రారంభించారు. మిగిలిన 30% పనులను జనవరి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశిస్తూ 2 పంటకు సాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి సెజ్లో ప్రతిపాదిత ఆయిల్ పంప్ ఫ్యాక్టరీ కోసం కేటాయించిన స్థలాన్ని రాష్ట ప్రభుత్వ సలహాదారు పి సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే ఆర్ భూపతిరెడ్డి, కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పరిశీలించారు. నిజామాబాద్, నిర్మల్ జిల్లాల్లో 17,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు జరుగుతోందని పేర్కొంటూ ఆయా ప్రాంతాల అనుకూలతలు వివరించారు. శారీరక దృఢత్వానికి యోగా, నడక ఎంతగానో అవసరమని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు అన్నారు. అంతర్జాతీయ వయోవృద్దుల దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తరాల మధ్య అనుబంధాన్ని పెంపొందించేందుకు యాక్టివ్ ఏజింగ్ అండ్ ఇంటర్జనరేషనల్ హార్మోని అనే ఇతివృత్తంతో మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రణామ్ డే కేర్ సెంటర్ వరకు వాకథాన్ నిర్వహించారు. స్థానిక చేనేత కళ, సంస్కృతి, ప్రకృతిని ప్రోత్సహించడం ద్వారా పర్యాటకాన్ని పెంపొందించాలని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. పోచంపల్లి టూరిజం పార్కును

0: కలెక్టర్ ఈరోజు సందర్శించారు. సిద్దిపేట జిల్లా పుల్లూరు పద్మనాభునిపల్లి గ్రామాల్లో భూభారతి భూ రీసర్వే కార్యకలాపాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి తనిఖీ చేశారు. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు పాటిస్తూ సర్వే ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచికా నిధిః ఝాః.
2: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.

గిరిపదం కార్యక్రమంలో ఇయ్యల విందాం. సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రాతోడు ప్రభు బృందం పాడిన భక్త తుకారం భజనల్ని, బేలా మండలం పలైతాండ గ్రామానికి చెందిన రాతోడు దూదరం బృందం పాడిన సామాజిక పాటల్ని

0: கஜா பபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: புரத புள்ளா
1: சைபால்
2: 80 சம்வத்சராலுகா மீ ஆரோக்கியானிக்கு ஸ்ரேயோபிலாஷி சைபால்.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫార్మ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఇది వినే ముందు కొన్ని ప్రకటనలు విందాం.
1: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసి అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసి అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి. లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా

0: మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: ఆర్బీఐ అంటుంది,
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు గిరిపదం కార్యక్రమాన్ని. గిరిపదం కార్యక్రమంలో ముందుగల విందాం సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రాతోడు ప్రభు బృందం పడిన భక్త తుకారాం భజనల్ని.

0: आणि तुकाराम बाबा
1: हा
0: मग आबे लोगू
1: हा
0: आणि जार पेरतानी होऱ्या पर आणि तुकाराम बाबा छ
1: हा
0: आणि उन्हें जार तो पुरो वे गो आणि उन्हें पाणी घाल रोच अंग चालतानी
1: हा
0: दोपना मी पाणी घाल रोच वजी येते अंग भजन वरो
1: हा
0: आणि हुए कोणती उजी लारती तुमडी माई तुमडी पेरताली तुमडी माहिती झुरमोती
1: काडे
0: वाळो छ येते अंग सेवा लावल
2: महाराज की जय।
3: ఇంతవరకు సాత్నాల మండలం సైదుపూర్ గ్రామానికి చెందిన రాతోడు ప్రభు బృందం పాడిన భక్త తుకారాం భజనలిన్నారు. గిరిపదం కార్యక్రమంలో ఇప్పుడు విందాం బేల మండలం పలైతాండ గ్రామానికి చెందిన రాతోడ్ దూదరాం బృందం పాడిన సామాజిక పాటల్ని.

ఇంతవరకు వేలామండలం పలైతాండ గ్రామానికి చెందిన రాథోడ్ దూదురాం బృందం పాడిన సామాజిక పాటలు ఇన్నారు. ఇయల్టి గిరిపదం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 6:20 ప్రసారమవుతుంది. రేపు రాత్రి 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన గంగదాస తత్వాలు రెండవ భాగం వింటారు. మావల మండలం బట్టి సవర్గ్రామ గ్రామానికి చెందిన అగ్గిమల్ల నరసమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు ప్రసారమవుతాయి.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 எஃப்எம் மனசு நிண்டா. வித்யா உத்யோக சமாச்சாரம். ముందుకల్లా ఒక సమాచారం తెలుసుకుందాం. యంగ్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఎంపికైన ఆదిలాబాద్ జైనాథ్ తలమడుగు కస్తూర్బాలో ఐఐటి జేఈఈ నీట్ క్లాట్ పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు అతిథి అధ్యాపకుల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ మాధవి తెలిపారు. డెమో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుందని. ఎంఎస్సి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, ఎల్ఎల్బి, ఎల్ఎంఎం సైకాలజీ విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులని వివరించారు. గంటలకు 650 రూపాయల గౌరవ వేతనం చెల్లిస్తామని. ఆసక్తి ఉన్నవారు ఈ నెల 30 నుంచి అక్టోబర్ 5వ తేదీలోగా జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరొక సమాచారం. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డు ఇంజనీరింగ్ విభాగంలో 130 మేనేజర్ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ మేరకు కమిషన్ సెక్రటరీ హరిత ప్రకటన జారీ చేశారు. మల్టీజోన్ 2 పరిధిలో ఈ పోస్టులకు ఎంపికైన వారికి 54,220 నుంచి 133,630 వరకు వేతన స్కేలు వర్తిస్తుందని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 17 అక్టోబర్ వరకు టీజీపీఎస్సీ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. విద్యార్హతలు, ఇతర పూర్తి వివరాలు కమిషన్ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు.

ఇంకో సమాచారం. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ప్రూపైండ్ ఎక్స్పెరిమెంటల్ ఎస్టాబ్లిష్మెంట్ సంస్థలో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం ఖాళీలు 50 ఉన్నాయి. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ విభాగాల వారీగా ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో 4, మెకానికల్లో 4, కంప్యూటర్ సైన్స్లో 5, కెమికల్లో 2 పోస్టులు ఉన్నాయి. టెక్నీషియన్ అప్రెంటిస్ విభాగాల వారీగా సివిల్లో 10, కంప్యూటర్ సైన్స్లో 5, ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్లో 5 పోస్టులు, మెకానికల్లో 8, కెమికల్లో 1, ఎలక్ట్రికల్లో 2, సినిమాటోగ్రఫీలో 2, ఆటోమొబైల్లో 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీటెక్ డిప్లొమా కలిగి ఉండాలి. అభ్యర్థులు 2022 నుంచి 26 వరకు బీటెక్ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ అక్టోబర్ 20వ తేదీ వరకు ఉంటుంది. షార్ట్ లిస్టింగ్ రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. శిక్షణ కాలం 1 సంవత్సరం ఉంటుంది. ఇది ఇఎల్టి విద్యా ఉద్యోగ సమాచారం. ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి.

0: ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతోన్న రెండో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 405 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. ఇక వార్తల వివరంగా, 2027-28 మార్కెటింగ్ సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరల పెంపునకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సీసీఈఏ ఈరోజు ఆమోదం తెలిపింది. కేంద్ర కేబినెట్ సమావేశం అనంతరం న్యూఢిల్లీలో సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, రైతులు తమ పంటకు లాభదాయకమైన ధరలు పొందేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలియజేశారు. ఎంఎస్పీలో అత్యధిక పెంపు కుసుమ పంటకు క్వింటాలకు 675 రూపాయలు, ఆవాలు క్వింటాలకు 413 రూపాయలని మంత్రి తెలియజేశారు. అలాగే గోధుమలను 25 రూపాయల చొప్పున పెంచినట్లు మంత్రి వెల్లడించారు. ఈ సమావేశంలో పీఎం ధారా పథకానికి కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని వైష్ణవ్ తెలియజేశారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల మధ్య 135 గిగావాట్ల వరకు పునరుత్పాదక ఇంధన సరఫరాకు వీలుగా దేశ అంతరాష్ట ప్రసార వ్యవస్థను బలోపేతం చేస్తుందని మంత్రి తెలిపారు.
1: 1,86,000 crore rupees का ये पूरा प्रोग्राम बनाया गया है. इस प्रोग्राम में 135 गीगावाट को रिन्यूएबल एनर्जी को बैटरी एनर्जी स्टोरेज सिस्टम, स्टेट की जो ट्रांसमिशन यूटिलिटीज है उनको अपग्रेड करना और नई ग्रीन फील्ड लाइन्स को बनाकर इसको और एग्जिस्टिंग लाइन्स को अपग्रेड करना, इन सब को ध्यान में रखते हुए इस प्रोग्राम को इम्प्लीमेंट किया जाएगा. इस प्रोग्राम के इम्प्लीमेंटेशन में एमएनआरई का रोल रहेगा, पावर ग्रिड का रोल रहेगा, मिनिस्ट्री ऑफ पावर का रोल रहेगा और बहुत सारा रोल रहेगा स्टेट गवर्नमेंट्स. स्टेट गवर्नमेंट्स के साथ मिलकर इसको इंप्लीमेंट करेंगे.
0: పర్యాటక రంగం కేవలం ప్రయాణం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ఒక ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలో అసోచాం నిర్వహించిన జాతీయ పర్యాటక సదస్సులో ప్రసంగిస్తూ మంత్రి, ప్రపంచవ్యాప్తంగా నేడు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు ఉన్నప్పటికీ ఈ రంగం వృద్ధిని కొనసాగిస్తుందని తెలియజేశారు. గత ఏడాది దేశంలో దేశీయ పర్యాటక రంగం 12.5% వృద్ధి రేటును నమోదు చేసిందని, దేశవ్యాప్తంగా 428 కోట్లకు పైగా పర్యాటకులు సందర్శించారని మంత్రి వెల్లడించారు. అలాగే గత ఏడాది 2,53,00,000 మందికి పైగా విదేశీ పర్యాటకులు భారతదేశాన్ని సందర్శించారని పేర్కొన్నారు.
2: भारत के घरेलू पर्यटन ने जिस तरह की वृद्धि पिछले वर्षों में निरंतर दिखाई है, 12.5% की ग्रोथ रेट पर्यटन क्षेत्र में घरेलू पर्यटन की दिखाई दी है. पिछले एक साल में लगभग 428 करोड़ से ज्यादा पर्यटक यात्राएं भारत में हुई, लगभग 2,53,00,000 से ज्यादा विदेशी अतिथि भारत की धरती पर आए. आज के समय में पर्यटन अर्थव्यवस्था की एक बड़ी धुरी और रोजगार का एक बड़ा साधन बना है.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. 1926లో యూపీఎస్సీ స్థాపన జరిగి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గత ఏడాది అక్టోబర్ 1వ తేదీన ప్రారంభమైన ఏడాది పొడవు వేడుకల ముగింపునకు ఈ కార్యక్రమం వేదిక కానుంది. ఈ సందర్భంగా యూపీఎస్సీ శతాబ్ది స్మారక నాణం, స్మారక తపాల బిల్ల, 100 Landmark Judgments షేపింగ్ ద పాలసీస్ ఆఫ్ యూపీఎస్సీ అండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇన్ ఇండియా అనే పుస్తకాన్ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరిస్తారు. 2029 నాటికి పంజాబ్ను మాదక ద్రవ్యరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని బీజేపీ సీనియర్ నాయకుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈరోజు జలంధర్లో జరిగిన నషాముక్త పంజాబ్ ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే ప్రధాన అంశంగా రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని తెలిపారు. ఇచ్చిన హామీలను బీజేపీ ఖచ్చితంగా నెరవేరుస్తుందని స్పష్టం చేశారు. జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదాన్ని అరికట్టడంలోనూ, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదాన్ని అంతం చేయడంలోనూ ప్రభుత్వం విజయం సాధించిందని అమిత్ షా అన్నారు. ఇకపై పంజాబ్ను మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చడంపై దృష్టి సారిస్తామని తెలియజేశారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన షాహిద్ భగత్ సింగ్, ఉద్దమ్ సింగ్ వంటి పంజాబ్ వీరులకు ఈ సందర్భంగా అమిత్ షా నివాళులర్పించారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ ద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. న్యూఢిల్లీలో భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ

MHI ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు నివేదికను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి ఈరోజు డిజిటల్ గా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో MHI ఇండస్ట్రీ యాక్సిలరేటర్ ప్రాజెక్టు ముగిసిందని, దేశీయ సాంకేతిక ఉత్పాదక సామర్థ్యాలను పెంపొందించుకోవాల్సిన ప్రాముఖ్యత స్పష్టమైందని మంత్రి పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా దేశం కేవలం అధునాతన సాంకేతికతలకు వ్యవస్థగా ఉండటానికే పరిమితం కాకుండా వాటి అభివృద్ది కేంద్రంగా నిలిచే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా 4వ తేదీన తెలంగాణలో పర్యటిస్తారు. 3వ తేదీన రాత్రికి హైదరాబాద్ చేరుకుని హోటల్ కాకతీయలో బస చేస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా 4వ తేదీన మెదక్ జిల్లా బ్రాహ్మణపల్లి వద్ద అమూల్ సంస్థ నిర్మించే మిల్క్ యూనిట్ కు భూమి పూజ చేస్తారు. అనంతరం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత కరీంనగర్లోని ప్రతిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ వేడుకలకు అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవుతారు. క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్లో 1000 కిలోమీటర్లకు పైగా దూరాన్ని అధిగమించి సాంకేతిక సామర్థ్యాల్లో భారత్ ఒక మైలురాయిని సాధించిందని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 8 ఏళ్ల లక్ష్యంలో సగాన్ని 3 ఏళ్లలోపే అధిగమించిందని ఆయన తెలియజేశారు. న్యూఢిల్లీలో జరిగిన జాతీయ క్వాంటమ్ మిషన్ ప్రగతి క్యూ ఫౌండరీ కార్యక్రమ ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం జాతీయ క్వాంటమ్ మిషన్ వ్యవస్థలో 14 సాంకేతిక బృందాలు, 17 ప్రాజెక్టు బృందాలు, 150 మందికి పైగా పరిశోధకులు, 17 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్న 43 సంస్థలు ఉన్నాయని ఆయన వెల్లడించారు. జౌళి రంగంలో వస్తున్న నూతన సాంకేతికతలపై చర్చించేందుకు న్యూఢిల్లీలో రేపు ఒక సదస్సు జరగనుంది. ఈ సందర్బంగా న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన విలేకరుల సమావేశంలో లఘు ఉద్యోగ్ భారతి జాతీయ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జౌళి రంగానికి చెందిన 400 సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమలు చర్చించేందుకు ఈ సదస్సు ఒక వేదికగా నిలుస్తుందని తెలిపారు. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ సదస్సును ప్రారంభిస్తామని ఆయన తెలియజేశారు. వివిధ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వల్ల కొత్త మార్కెట్లు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా వస్త్ర రంగం సుమారు 4.5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆయన తెలియజేశారు. జపాన్లోని ఐచి నగోయాలో జరుగుతున్న 2026 ఆసియా క్రీడల కాంపౌండ్ ఆర్చరీ విభాగంలో భారత్ ఆధిపత్యాన్ని ప్రదర్శించి వివిధ విభాగాల్లో 3 స్వర్ణ పతకాలను కైవసం చేసుకుంది. జ్యోతి సురేఖ, చికితారావు, ప్రీతిక ప్రదీప్తో కూడిన భారత మహిళల జట్టు ఫైనల్లో చైనాపై 238-234 తేడాతో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించింది. మిక్స్డ్ కాంపౌండ్ టీమ్ ఈవెంట్లో చికితారావు, సాహిల్ రాజేష్ జాదవ్ జోడీ ఉత్కంఠభరితమైన షూటాఫ్లో దక్షిణ కొరియాపై 158-157 తేడాతో విజయం సాధించింది. పురుషుల కాంపౌండ్ టీమ్ విభాగంలో కుషాల్ దలాల్, సాహిల్ జాదవ్, గణేష్ మణిరత్నంలతో కూడిన భారత జట్టు చైనాపై 238-237తో స్వల్ప తేడాతో విజయం సాధించి టైటిల్ను కైవసం చేసుకుంది. దీంతో భారత్ ప్రస్తుతం 10 స్వర్ణాలు, 21 రజతాలు, 28 కాంస్య పతకాలతో మొత్తం 59 పతకాలు సాధించి పతకాల పట్టికలో 7వ స్థానంలో నిలిచింది. గువాహటి వేదికగా భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న 2వ వన్డేలో టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. వెస్టిండీస్ జట్టులో 3 ఆటగాళ్లు సెంచరీలు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ 2, రవీంద్ర జడేజా 2, గుర్నూర్ బ్రార్ 2, ప్రసిద్ధ కృష్ణ 1 వికెట్ తీశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల ముఠాలకు వ్యతిరేకంగా గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర నిఘా సంస్థలు సంయుక్తంగా చేపట్టిన ఒక భారీ ఆపరేషన్లో దాదాపు 3000 కోట్ల రూపాయల విలువైన 526 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నాయి. ముంబై వైపు వెళ్తున్న ఆజాద్ అనే ఇరానియన్ పడవను లక్షద్వీప్ తీరం వద్ద భద్రతా దళాలు అడ్డుకున్నాయని గుజరాత్ ఏటీఎస్ డీఐజీ సునీల్ జోషి తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. 2027-28 సంవత్సరానికి గాను రబీ పంటలన్నిటికీ కనీస మద్దతు ధరను పెంచుతూ కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పర్యాటక రంగం కేవలం వినోదానికి పరిమితం కాకుండా ఆర్థిక వ్యవస్థకు ఒక ప్రధాన స్తంభంగా, ఉపాధికి ముఖ్యమైన వనరుగా నిలుస్తోందని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. న్యూఢిల్లీలోని భారత్ మండపంలో రేపు జరిగే యూనియన్ పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ యూపీఎస్సీ శతాబ్ది వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

ஆகாஷவாணி ஆதிலாபாத் வந்தா பாயிண்ட் 2 FM மனசு நிண்டா. ఇల్లు ఎవసం ఎవసందారుల కార్యక్రమం రైతన్నలు విత్తనం పెట్టినప్పటి నుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు, పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల సలహాలను, సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే మా ఇల్లు ఎవసం.

0: ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఇయల విందాం. పత్తి పంటల్లో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట, చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట ఇంటారు. ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది. గాలిలో తేమ శాతం 73%, గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు. మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ముందుగల విందాం. పత్తి పంటల్లో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు కేలేనిన్.
1: ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న పంట పత్తి. మరి ఈ పత్తి పంట విషయంలో చూసినట్లయితే అత్యంత కీలకమైన దశ పూత పిందే దశ. మరి ఈ దశల పంటని కాపాడుకుంటే దిగుబడి మంచిగా సాధించవచ్చు. మరి ప్రస్తుతం ఉన్న ఈ పూత దశలో పత్తి పంటలో ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలా, ఏ రకంగా పంటను కాపాడుకోవాలా, ఏ రకంగా అధిక దిగుబడిని పొందొచ్చో చెప్పతందుకు జి అనిల్ కుమార్ గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అనిల్ కుమార్ గారు.
2: నమస్కారం అండి.
1: అయితే ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంట ఎంత విస్తీర్ణంలో సాగవుతున్నది, మరి ప్రస్తుతం ఈ పంట ఏ దశలో ఉన్నది, దాని గురించి చెప్పండి.
2: మన తెలంగాణ రాష్ట్రం పత్తి పంట సాగులో ప్రధానమైన రాష్ట్రం. సో అట్లాగే మన జిల్లా చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలో ఈ సంవత్సరం ఈ వానాకాలంలో సుమారుగా 400,000 ఎకరాలలో ఈ పత్తి పంట అనేది సాగు చేయబడుతోంది. అదే రాష్ట్రం మొత్తం చూసుకున్నట్లయితే సుమారుగా 49,00,000 ఎకరాలలో పత్తి పంట అనేది సాగు చేయబడుతూ ఉన్నది. అయితే మన జిల్లాలో చూసుకున్నట్లయితే సుమారుగా జూన్ 15 నాడు పత్తి విత్తనాలు పెట్టడం జరిగింది. ఈ రోజుకి చూసుకున్నట్లయితే పత్తి పంట అనేది 80 రోజుల నుంచి 90 రోజుల దశలో ఉంది. అంటే పూత అదే సమయంలో కాత అనేది ఏర్పడడం తర్వాత అవి అభివృద్ధి చెందడం ఈ దశలో ఉన్నది.
1: అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ దశలో ఎరువుల వాడకం అట్లనే పోషకాలు అందించడం గురించి చెప్పండి. ఏ రకమైన ఎరువులు అవసరం ఉంటుంది, మరి పోషకాలు ఏ రకంగా ఈ దశలో అందించాలా, ఏమేమి పోషకాలు అవసరం ఉంటాయి, వాటి గురించి చెప్పండి.
2: అయితే మన పత్తి పంట సాగులో మనం ఎరువుల యాజమాన్యంలో అంటే ఎరువుల వాడకం చెప్పుకున్నట్లయితే 4 దఫాలుగా వేసుకోమని సిఫార్సు చేస్తూ ఉంటాం. అంటే విత్తిన 20 రోజులకు 40 రోజులకు 60 రోజులకు అలాగే 80 రోజులకు ఒకసారి. అయితే ఇది 80 నుంచి 90 రోజుల దశలో ఉంది కాబట్టి 4వ దఫా ఎరువులు వేసుకున్నట్లయితే రైతు సోదరులు ఎకరానికి 25 కిలోల యూరియా మరియు ఒక 10 కిలోల పొటాష్ ని కలుపుకొని ఒక ఎకరానికి వేసుకున్నట్లయితే ఇప్పుడు పూత మరియు కాయ అభివృద్ధి చెందడం అలాగే కొత్త కాయ కొత్త పూత రావడం జరుగుతుంది కాబట్టి ఈ సమయంలో పోషకాలు అనేది చాలా అవసరం. ఇది ఒకవేళ మనం సరైన పోషకాలు అందించలేకపోతే మనకు ఈ పండాకు తెగుళ్ళు అనేది ఏర్పడుతుంది.

0: దీనివల్ల ఏమైతుందంటే మనకు ఆకులు అనేది ఎర్రబడి తర్వాత పసుపు రంగుకు మారిపోయి రాలిపోతూ ఉంటాయి. సో ఖచ్చితంగా రైతు సోదరులు యూరియా మరియు పొటాష్ ఇవే కాకుండా పైపాటుగా అంటే మనకు బోరాను తర్వాత మెగ్నీషియము తర్వాత జింక్ లాంటి సూక్ష్మ పోషకాలు కూడా అందిస్తే మనకు మంచి దిగుబడులు అనేది వస్తాయి. మెగ్నీషియం అనేది ఈ సమయంలోనే అందించాలి. అది లీటర్ నీటికి ఒక 10 గ్రాములు చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకోవాలి. అలాగే బోరాన్ కోసం మనకు బోరాక్స్ లీటర్ నీటికి 1.5 గ్రాములు అలాగే జింక్ ధాతు కోసం 1 లీటర్ నీటికి 2 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనకి కాయ బరువు అనేది పెరిగి మంచి దిగుబడులు పొందవచ్చు.
1: అయితే ఇప్పుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం, ఇప్పుడు ఈ పత్తి పంట విషయంలో చూసినట్లయితే ఈ పూత పిందే కాయ దశ ఏదైతే ఉన్నదో ఇది కీలకమైన దశ. ఈ దశలో పంటను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది, ఎందుకంటే దిగుబడి అనేది వీటి మీద ఆధారపడి ఉంటది కాబట్టి. అయితే ఇప్పుడున్న ఈ పూత పిందే కాయ ఏదైతే ఉన్నదో ఇది రాలకుండా ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా, వీటిని కాపాడుకోవాలంటే రైతులు ఏం చేయాలా?
0: అయితే మన జిల్లాలో చూసుకున్నట్లయితే అక్కడక్కడ ఈ పూత పిందే రాలడం అనేది గమనించడం జరిగింది. అది ఇది ఎటువంటి పరిస్థితులు అంటే మనకు అధికంగా వర్షాలు కురిసినా లేదా అంటే కొంచెం బెట్ట పరిస్థితులు ఏర్పడినా ఈ పూత పిందే రాలడం అనేది సాధారణంగా పత్తి పంటలో జరుగుతూ ఉంటది. కాబట్టి రైతు సోదరులు ఖచ్చితంగా 1 ఎకరానికి 40 మిల్లీలీటర్ల మనకు నాఫ్థలిన్ అసిటిక్ యాసిడ్ అనే మందు దొరుకుతుంది. అది ప్లానోఫిక్స్ అనే పేరుతో మనకు దొరుకుతుంది మార్కెట్ లో. కాబట్టి రైతు సోదరులు 1 ఎకరానికి 40 మిల్లీలీటర్లు ఖచ్చితంగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పూత పిందే అనేది రాలడం అనేది మనం తగ్గించుకోవచ్చు.
1: అయితే ఇప్పుడు ఉన్నటువంటి పత్తి పంటను ఆశిస్తున్న చీడపీడలు ఏమున్నాయి, మరి అవిటిని నివారించేందుకు ఎటువంటి యాజమాన్య పద్ధతులు ఉన్నాయో అవిటి గురించి కూడా చెప్తారా?
0: ప్రస్తుతం చూసుకున్నట్లయితే మనకు ఈ రసం పీల్చే పురుగుల యొక్క సమస్య అనేది మనకు పత్తి పంటలో గమనించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా మనకు ఈ పచ్చదోమ అలాగే పేనుబంక అనేది అక్కడక్కడ గమనించడం జరుగుతూ ఉంది. అలాగే ఈ తామర పురుగు మరియు తెల్లదోమ ఈ మధ్య కాలంలోనే అది కొంచెం పత్తి పంట పైన ఎక్కువగా ఆశిస్తూ ఉన్నది. సో మనకు ఈ పచ్చదోమ గమనించినట్లయితే రైతు సోదరులు ఎంబటే మనకు డైనోటెఫిరాన్ అనేది మందు దొరుకుతుంది. అది 1 ఎకరానికి 60 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు ఈ సల్ఫాక్సాఫ్లోర్ అనేది ఒక పిచికారీ మందు దొరుకుతుంది, అది 1 ఎకరానికి 120 గ్రాముల చొప్పున పిచికారీ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకు వర్షాలు మబ్బులతో ఉన్న వాతావరణంలో ఈ పచ్చదోమ అనేది అధికంగా పాపులేషన్ ఎక్కువ పెరిగి బాగా పంటని నష్టపరుస్తాయి. అలాగే కొంచెం మనకు ఈ మబ్బులతో కూడిన వాతావరణంలో మళ్ళీ ఈ అంటే కొంచెం బెట్ట పరిస్థితులు ఏర్పడినప్పుడు కొంచెం పేనుబంక అనేది సమస్యగా మారుతుంది. వర్షాలు ఇట్లా కురిసినట్లయితే ఈ పేనుబంక అనేది వర్షానికి వెళ్ళిపోతుంది, అంటే కొట్టుకుపోతుంది,
1: వర్షానికి కొట్టుకుపోతుంది.
0: బెట్ట పరిస్థితులు ఏర్పడినట్లయితే ఇది మళ్ళా దీని పాపులేషన్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఈ పేనుబంకని నివారించడానికి మనకు అసిఫేట్ 1 లీటర్ నీటికి 1.5 గ్రాములు లేదా మనకు అస్టామిప్రిడ్ 1 లీటర్ నీటికి 0.2 గ్రాములు చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే మనం దీన్ని నివారించుకోవచ్చు. అట్లాగే ఈ మధ్య కాలంలో తామర పురుగు కొంచెం గమనించడం జరిగింది అక్కడక్కడ. సో ఈ తామర పురుగు నివారణకు థయోమిథాక్సాము లేదా ఇమిడాక్లోప్రిడ్, థయోమిథాక్సాము అయితే 0.2 గ్రామ్స్ లేదా ఇమిడాక్లోప్రిడ్ అయితే 0.25 గ్రామ్స్ చొప్పున పిచికారీ చేసుకోవచ్చు. లేదా ఇంకోటి స్పైనటోరం అనే ఒక మందు దొరుకుతుంది, ఇది 1 ఎకరానికి 180 మిల్లీలీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే తామర పురుగుని బాగా నివారించవచ్చు. అట్లాగే ఈ తెల్లదోమ అనేది ఇప్పుడు ఈ బెట్ట పరిస్థితులు ఎట్లయితే వర్షపాతం తగ్గి ఈ ఎండ కొంచెం ఎక్కువైన సమయంలో ఇది ఎక్కువగా వస్తుంది కాబట్టి ఇది నివారించడానికి మనకు డయాఫెంథ్యూరాన్ ప్లస్ బైఫెంథ్రిన్ అనే ఒక పురుగు మందుని 1 ఎకరానికి 250 మిల్లీలీటర్స్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే ఈ తెల్లదోమని మనం నివారించవచ్చు. దీంతో పాటుగా మనకు ఈ జిగురు బుట్టలు దొరుకుతాయి, మనకు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అంటాం. ఇది ఎకరానికి ఒక
1: లింగాకర్షక బుట్టలు లాగానే ఉంటాయి, ఇది కూడా ఇవి వేరే.
0: ఇవి వేరు మళ్ళా. ఈ లింగాకర్ష బుట్టలు మనం గులాబీ రంగు పురుగు కోసం వాడతాము. ఈ జిగురు బుట్టలు అనేవి ఈ పసుపచ్చ రంగులో ఉంటాయి, ఈ తెల్లదోమని అట్రాక్ట్ చేస్తాయి. సో ఇది 1 ఎకరానికి 10 చొప్పున మనం పెట్టుకున్నట్లయితే ఈ తెల్లదోమ అనేది వచ్చి దానికి అంటుకొని తద్వారా దాన్ని పాపులేషన్ మనం తగ్గించవచ్చు.
1: అంటే అందుకోసమే కావచ్చు ఇప్పుడు ఈ బంతి పూలకు సంబంధించి ఒక వరుస ఈ పత్తి పంట చుట్టూ కంచెలాగా పెట్టమని చెప్పేది సూచించేది దీనికోసమే కావచ్చు.
0: దానికోసం అండి, ఈ పచ్చరంగుకి తెల్లదోమ అనేది అట్రాక్ట్ అవుతా ఉంటది. సో అట్రాక్ట్ అవుతుంది కాబట్టి మనం బంతి పువ్వులు గానీ దాని బదులుగా ఈ జిగురు అట్టలు అనేది మనం పెట్టుకోవాలని చెప్తాం.
1: అట్లా అంటే ఎకరానికి

0: ఎన్ని అట్టలు పెట్టుకోవాల్సి ఉంటుంది?
1: మన ఎకరానికి ఒక 8 నుంచి 10 సరిపోతాయి.
0: అవి వాటిని ఆకర్షించుకుంటాయి,
1: వాటిని ఆకర్షించుంటే మన పంటకి కొంచెం ఎత్తులో పెట్టుకోవాలి.
0: అంటే ఎన్నిసార్లు పెట్టాల్సి వస్తే? ఒకసారి పెట్టిన తర్వాత మళ్ళీ మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, లేకపోతే అవే ఉండిపోతాయి?
1: అవి మనకు సరిపోతాయి. ఒకవేళ వాటిలో జిగురు పోయిందని అనుకుంటే మళ్ళీ మార్చుకోవచ్చు, పెద్ద కాస్ట్లీ కూడా.
0: జిగురు ఉన్నంత వరకు వాటినే వాడచ్చు,
1: వాటిని వాడచ్చు.
0: ఈ గులాబీ రంగు పురుగుకు సంబంధించి ప్రస్తుతం ఉన్న ఈ పూత దశలో ఏమైనా దాని ప్రభావం ఉంటుందా? ఒకవేళ ఉంటే ఎట్లా దాని నివారణ?
1: గులాబీ రంగు పురుగు మన పంటలో వచ్చిందా లేదా అనేది మనము 45 రోజుల దశ నుంచి వెళ్ళే గమనిస్తూ ఉండాలి. అంటే ఈ సమయంలో మనం కనుక ఈ గుడ్డి పువ్వులు గమనించినట్లయితే ఈ గుడ్డి పువ్వులను తెరిచి చూసుకోవాలి. మనకు ఎకరానికి ఒక 10 గుడ్డి పువ్వులు చొప్పున మనం గమనించినట్లయితే మన పొలంలో ఈ గులాబీ రంగు పురుగు యొక్క ఉధృతి ఎక్కువైతుందని మనం గమనించాలి. వెంబటే మనం ఒక ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు చొప్పున అమర్చుకున్నట్లయితే ఈ మాస్ ట్రాపింగ్ అని చేయొచ్చు. అంటే దాని ద్వారా ఈ ఏదైతే మగ రెక్కల పురుగులు ఉంటాయి కదా, అవి వచ్చి ఆ బుట్టలలో పడడం, తద్వారా ఆడ మగ మధ్య సంపర్కం జరగకపోవడం, తర్వాత గుడ్లు పెట్టడం తగ్గిపోతుంది. కాబట్టి మన నష్ట పరిమితి స్థాయిని మనం ముందే తగ్గించుకోవచ్చు. దీంతో పాటుగా మనకు వేప నూనె అనేది దొరుకుతుంది. మనకు ఎకరానికి 1500 పీపీఎం లీటర్ నీటికి 5 మిల్లీలీటర్ల చొప్పున మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఎగ్ లేయింగ్ అంటే గుడ్లు పెట్టడం అని తగ్గించవచ్చు. అలాగే గుడ్లు ఏమైనా పెట్టినట్లయితే ఆ గుడ్లని కూడా మనం నాశనం చేయొచ్చు. సో ఇవే కాకుండా మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే పురుగు మందు దొరుకుతుంది. అది గాని లేదంటే కొరాజన్ గాని ఇటువంటి పురుగు మందులు పిచికారి చేసుకుని మన ఏమన్నా లార్వాలు ఇట్లా ఉన్నట్లయితే ఎంబటే మనం వాటిని నివారించవచ్చు. సో దీంతో పాటు గులాబీ రంగు పురుగే కాకుండా ఈ శనగ పచ్చ పురుగు లేదా పొగాకు లద్దె పురుగు ఒకవేళ గమనించినట్లయితే ఇంతకు ముందు సూచించినట్లు మనం ఇమామెక్టిన్ బెంజోయేట్ గాని థయోడీ కార్బ్ గాని కొరాజన్ గాని మనం ఇవి పిచికారి చేసుకున్నట్లయితే వీటిని సమర్థవంతంగా నివారించవచ్చు.
0: చాలా సంతోషం అనిల్ కుమార్ గారు. ముఖ్యంగా ఈ పత్తి పంట పూత దశలో ఉన్నప్పుడు ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనే దాని గురించి చక్కగా చెప్పిండ్రు. మరి ఎవరైతే పత్తి పంటను సాగు చేస్తున్న రైతులు ఉన్నారో పూత దశ కీలకమైన దశ, ఇంతకు ముందు కూడా మనం మాట్లాడుతూ 2-3 సార్లు చెప్పుకున్నాం. మరి ఈ దశలో పంటను కాపాడుకోవడం కోసం ఇప్పుడు మీరు చెప్పిన ఈ సమగ్ర యాజమాన్య పద్ధతులను పాటించి తమ పంటను కాపాడుకుని రానున్న రోజుల్లో మంచి దిగుబడులు సాధిస్తారని, అందుకు ఇప్పుడు మీరు చెప్పిన ఈ పద్ధతులు ఉపయోగపడతాయని భావిస్తూ చక్కని వివరాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
1: నమస్కారం అండి.
2: ఇంతవరకు పత్తి పంటలో పూత దశలో పాటించవలసిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో కేలెనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు.
3: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన ఇది మన ప్రధాన మంత్రి మోదీజీ సంకల్పం.
4: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
3: ఇప్పటి వరకు ఈ యోజనలో 8,85,00,000 పైగా ప్రజలు లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంకు బ్రాంచ్ను సంప్రదించండి.
2: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమాన్ని. ఇప్పుడు విందాం చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో ముచ్చట ఇంటారు. వీరితో ముచ్చట పెడతారు కె శాలిని.
5: నమస్కారం సంధ్యారాణి గారు.
6: నమస్కారం అండి.
5: ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా ఎక్కువగా వినిపిస్తున్న మాట చిరుధాన్యాలు. మరి ఈ చిరుధాన్యాలు అంటే ఏంటి, వీటి గురించి క్లుప్తంగా చెప్తారా?
6: అయితే ఈ చిరుధాన్యాలు అంటే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటంటే మా అందరికి తెలుసు జొన్నలు, రాగులు, సజ్జలు, అరికలు, సామలు, ఊదలు, కుర్రలు, అండుకుర్రలు, అంటే వీటిని మనం ముఖ్యమైన చిరుధాన్యాలుగా చెప్పుకోవచ్చు. ఇవేంటంటే ముఖ్యంగా మనకి సహజ సిద్ధంగా తక్కువ యాజమాన్య పద్ధతుల ద్వారా పండిస్తాం. అంటే ఇప్పుడు మిగతా వాటికి చూసుకోండి, మనకు పెట్టుబడి ఖర్చు కానివ్వండి, రసాయనిక ఎరువులు వాడడము, సో అట్లాంటివన్నీ మిగతా పంటలతో పోలిస్తే మనం వీటిలో చాలా తక్కువ సహజ సిద్ధంగా పెంచుతూ ప్లస్ తక్కువ యాజమాన్య పద్ధతుల ద్వారానే మనము పండించవచ్చు. అంటే పూర్వం ఇప్పుడు మన యాన్సిస్టర్స్ మన పెద్దలు తీసుకున్నట్టయితే వాళ్ళు ఎక్కువ కూడా ఈ చిరుధాన్యాలనే పండించి వాటినే ఎక్కువగా తీసుకునేవారు వారి ఆహారంగా. సో వీటిని మనము ఇప్పుడు చెప్పుకున్నటువంటి పంటలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చిరుధాన్యాలని చెప్పుకుంటాం.
5: అయితే ఈ చిరుధాన్య పంటలు పండించడానికి అవసరమయ్యే ఎరువుల గురించి చెప్తారా?
6: మామూలుగా అయితే మనము ఒకవేళ సహజ సిద్ధంగా పండించ

0: పండించాలి అనుకున్నట్టయితే అసలు ఎట్లాంటి ఎరువులు లేకుండా కూడా మనము చిరుధాన్యాలను పండించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముఖ్యంగా చిరుధాన్యాలు అనేటువంటివి మనకు నిస్సారమైన భూముల్లో సైతం ఇవి పండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకు కొన్ని క్షార భూములు ఉంటాయి, ఆమ్ల భూములు, అట్లాంటి భూముల్లో కూడా మనము కొన్ని రకాల చిరుధాన్యాలను ఈజీగా పండించవచ్చు. కాబట్టి మనము ఈ రసాయన ఎరువులు అనేటువంటిది ఎక్కువగా అవసరం ఉండదు. కాకపోతే కొన్ని పరిస్థితులలో ఇంకా దిగుబడి పెంచుకోవడానికి అని చెప్పుకోవచ్చు, చాలా తక్కువగా ఎరువులను ఉపయోగిస్తూ పెంచుకోవచ్చు. దాంట్లో మనం ముఖ్యంగా ఒక ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు ఆఖరి దుక్కిలో వేసుకుని దున్నుకోవాలి, కలియ దున్నుకోవాలి. తర్వాత ఒక ఎకరాకి 8 కిలోల నత్రజని, అట్లనే 8 కిలోల భాస్వరం వచ్చేటువంటి ఎరువుల్ని విత్తేటప్పుడు వేసుకోవాలి. తర్వాత ఇవి విత్తిన తర్వాత 3 నుంచి 4 వారాల తర్వాత నేలలో ఎప్పుడైతే తగిన తేమ ఉన్నప్పుడు చూసుకొని పైపాటుగా ఇంకో 8 కిలోల నత్రజని వేసుకోవచ్చు. వీటి ద్వారా మనము చిరుధాన్యాలను పండించుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: ఇలాంటి ఎరువుల్ని వేసుకోవచ్చు, అవసరం అయితే ఎక్కువ దిగుబడి కావాలనుకుంటే ఈ ఎరువుల్ని వాడవచ్చు, లేకపోతే ఎరువులు లేకుండా కూడా
0: పంటలు పండుతాయి.
1: అయితే ఈ చిరుధాన్యాలు ఎక్కువ పోషకాలున్న పంట అని అంటారు కదా, మరి ఏం పోషక విలువలు ఉంటాయి దీంట్లో?
0: ఓకే, అయితే మనము ఫస్టే చెప్పుకున్నాం ఏంటంటే ఈ చిరుధాన్యాలను మిగతా పంటలతో పోలిస్తే పోషకాలు ఎక్కువ ఉంటాయి మన పూర్వీకులు వాడేవాళ్ళని. అట్లనే మనం ఎరువులు కూడా ఎక్కువ వాడట్లేదు. ఎప్పుడైతే మనం ఎరువులు ఎక్కువ వాడట్లేదో ఆటోమేటిక్ గా మనకి ఈ చీడపీడల బెడద కూడా ఎక్కువ ఉండదు. సో నథింగ్ బట్ ఇవన్నీ కూడా మనకు సహజ సిద్ధంగా పండే పంటగా చెప్పుకోవచ్చు మిగతా ఆహార పంటలతో పోలిస్తే. అంటే ఉదాహరణకి ఇప్పుడు మనము బియ్యము గోధుమలు తీసుకుంటే మనం చాలా వరకు కూడా ఈ మధ్యనైతే ఇంకా ఈ రసాయన ఎరువులు కానివ్వండి, తర్వాత పురుగు మందులు, వాటి యొక్క వినియోగం ఎక్కువైపోయింది కాబట్టి. సో ఫస్ట్ అయితే ఇవి అసలు మనకు సహజ సిద్ధంగా పెరిగేటటువంటి న్యాచురల్ ఫుడ్ అవుతుంది. తర్వాత మళ్ళీ మనం ఇంకా ఈ పోషకాలను కూడా గమనించుకున్నట్టయితే బియ్యం గోధుమలతో పోలిస్తే, అంటే మన స్టేబుల్ ఫుడ్ వచ్చేసి ఎక్కువ మనం తీసుకునేది బియ్యం గోధుమలు కాబట్టి, సో ఈ బియ్యం గోధుమలతో పోలిస్తే మనం ఈ చిరుధాన్యాలలో పీచు పదార్థం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఉదాహరణకి రాగులు తీసుకున్నట్టయితే వరితో పోలిస్తే రాగులలో 30 రెట్లు కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది, కాల్షియం న్యూట్రియంట్. సో అట్లనే ఐరన్ అనుకుంటే సజ్జ కొర్రలతో కంపేర్ చేస్తే మనకు వరి ఇట్లా కూడా, అంటే వరి కన్నా కూడా మనకి ఈ సజ్జ అండ్ కొర్రలలో ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇనుము స్థాయి. అట్లనే అంటే ఇప్పుడు మన దేశం ఉన్నటువంటి పరిస్థితులలో పోషకాహార లోపం కూడా చాలా వరకు చాలా మందిలో మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. సో దానికి మనము అంటే ఒక మంచి మార్గంగా ఈ చిరుధాన్యాలని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం ఈ చిరుధాన్యాలు తీసుకోవడం వల్ల ఈ మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని చాలా వరకు తగ్గించవచ్చు. అయితే మళ్ళీ ఈ పోషకాలే కాకుండా మనకి ఇంకా ఈ చిరుధాన్యాలు యొక్క ఇంకొక మనకి యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకు మనం వరి గోధుమ తీసుకుంటే అవి కేవలం మనం ఆహారం కోసమే, ఆహార భద్రత కోసం మనకు పనికొస్తాయి. కానీ చిరుధాన్యాలు ఏంటంటే ఈ యొక్క పోషక విలువల వల్ల మనము ఆ మనుషులు ఆహారంగా తీసుకోవచ్చు, అట్లనే పశువులకి దాణా పెట్టినా కూడా వాటికి కూడా ఎక్కువ పీచు పదార్థం కానివ్వండి, అంటే పోషకాలు ఎక్కువ ఉన్నటువంటి ఆహారాన్ని అందించిన వాళ్ళం అంటే దాని ద్వారా వచ్చేటువంటి గడ్డి ఇట్లాంటివి. ఎట్ ద సేమ్ టైం మనం పర్యావరణ పరిరక్షణకు కూడా అవకాశం ఉంటుంది చిరుధాన్యాలతో. ఎందుకంటే మనం ఎరువులు ఆటోమేటిక్ గా తక్కువ వేస్తాం కాబట్టి చీడపీడల బెడద తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనము మిగతా అంటే ఇప్పుడు రెగ్యులర్ గా వాడే ఆహార పదార్థాలతో చూస్తే ఈ చిరుధాన్యాలు ఇవన్నీ కూడా మనకు లాభాలు ఉంటాయి.
1: చిరుధాన్యాలు అనేవి మనిషి ఆరోగ్యానికే కాకుండా ప్రకృతికి, పశువులకి అన్ని రకాలుగా ఉపయోగపడతాయి.
0: అంటే ఇది బహుముఖ భద్రత ఇస్తాయని చెప్పొచ్చు మనకు, కేవలం ఆహారం కాకుండా.
1: అయితే ఈ చిరుధాన్యాలు ఏ వ్యాధులు తగ్గిస్తాయి, ఏ చిరుధాన్యాలు ఏ వ్యాధుల్ని తగ్గించడానికి అవకాశం ఉంది?
0: అయితే మనము ఒకటి అంటే మన అందరికీ తెలుసు, 2023 మన ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. వీటి వల్ల వచ్చేటటువంటి ఉపయోగాలు లాభాలతోని ప్రతి ఒక్కరు కూడా చిరుధాన్యాలు తీసుకోవాలనే ఉద్దేశంతో. ఎందుకు అని అంటే ఈ చిరుధాన్యాలకి కేవలం మనకు ఈ పోషకాలు అందించడమే కాకుండా చాలా వరకు వ్యాధులను తగ్గించే శక్తి కూడా ఉంటుంది. అంటే కొన్ని కొన్ని చిరుధాన్యాలకు మనకు ఒక్కొక్క టైప్ ఆఫ్ డిసీజ్ ని కంట్రోల్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మనం కొర్రలు తీసుకున్నట్టయితే కొర్రల ద్వారా నరాల శక్తి కానివ్వండి, మానసిక దృఢత్వం, ఆర్థరైటిస్, పార్కిన్సన్, ఈ మూర్ఛ ఇట్లాంటి డిసీజెస్ నుంచి కూడా కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కొర్రలు. తర్వాత అరికలు, అరికలు తీసుకుంటే రక్త శుద్ధి కానివ్వండి, రక్తహీనత, డయాబెటీస్, మలబద్ధకము, తర్వాత నిద్రలేమి ఇట్లాంటి సమస్యల నుండి మనము నివారించుకోవడానికి అరికల్ని తీసుకోవచ్చు. అట్లనే ఊదలు అని ఉంటాయి, ఊదలు అంటే లివర్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కిడ్నీ ఎండోక్రెయిన్ గ్లాండ్స్, కొలెస్ట్రాల్, ఈ కామెర్లు ఇట్లాంటి వాటిని తగ్గించడానికి మనం ఊదల్ని ఎక్కువగా

0: ఉపయోగించడం జరుగుతుంది. అట్లనే సామలు తీసుకున్నట్టయితే దీంట్లో ఎస్పెషల్లీ లేడీస్ లో అండాశయం, ఈ పీసీఓడి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వాటిని మనం రెక్టిఫై చేయడానికి సామలు ఉపయోగిస్తారు. అట్లనే అండుకొర్రలు అని ఉంటాయి, అవేంటంటే డైజెషన్ ఇప్పుడు జీర్ణాశయానికి సంబంధించి కానివ్వండి, బీపీ, థైరాయిడ్, ఈవెన్ కంటి సమస్యలు, నరాల సమస్య ఇట్లాంటి వాటికి మనము అండుకొర్రల్ని వాడతాం. అంటే మనకు ఉన్న సమస్యను బట్టి ఏది ఎక్కువ మనం యూజ్ చేయాలి అన్నది
1: మనం చూసుకోవాలి,
0: నిర్ణయించుకొని తీసుకోవచ్చు. సో వీటి వల్ల అంటే పోషక విలువలే కాకుండా చాలా వరకు మనకి ఇట్లాంటి వ్యాధులను తగ్గించేటటువంటి ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి మనము చిరుధాన్యాల్ని వాడుకోవచ్చు. సో మనము అదే ఇప్పుడు ఇవన్నీ అంటే చిరుధాన్యాలు పోషక విలువలతో పాటు వ్యాధుల్ని తగ్గిస్తాయని చెప్పుకున్నాం. సో మనము ఇంతకు ముందు కూడా గుర్తు చేసుకున్నాం ఏంటంటే 2023 సంవత్సరం ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. దీంతో ఇంకా ఏమైందంటే ఇట్లా ప్రకటించిన తర్వాత మన సాంప్రదాయ ఈ తిండి గింజలకు ఏదైతే ప్రచారం పెరిగింది, అంటే ఇవి కేవలం ఒకప్పుడు మన దేశంలోనే ఎక్కువ వాడేది, కానీ ఒకసారి ఐక్యరాజ్య సమితి గుర్తించిన తర్వాత వేరే దేశాలకి కూడా వీటి యొక్క విలువ తెలియడము, అట్లనే ఇప్పుడు మనం ఇంతకుముందు చిరుధాన్యాలని కేవలం అంటే అంబలిగాను, రొట్టెలు అట్లా తీసుకునేది, కానీ ఇప్పుడు అట్లా అంటే చాలా మందికి అట్లా ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి వాటిలో కూడా స్నాక్స్ చేయడము చిరుధాన్యాలు అందరికి నచ్చేటట్టు. సో అట్లాంటివి కూడా చేస్తూ ఈవెన్ ఏంటంటే మన సైనికులకు కూడా ఒక పూట ఆహారంగా చేర్చడం జరిగింది ఈ చిరుధాన్యాలని. సో మనం అంటే ఈ చిన్న సన్నకారు రైతులు ఒకవేళ వీటిని పెంచినట్లయితే వాటి వాళ్ళ యొక్క ఆర్థిక భద్రతతో పాటు ఆరోగ్య భద్రత కూడా అందిస్తూ మనం సమాజానికి ఒక విధంగా పౌష్టిక ఆహార సమస్యకు పరిష్కారం చూపించే దిశగా కూడా మనకు ఈ చిరుధాన్యాలు చాలా వరకు ఉపయోగపడతాయని మనం గమనించుకోవాలి. అయితే ఇంకోటి ఏంటంటే ఈ చిరుధాన్యాలు పండించిన తర్వాత వీటి యొక్క మిల్లింగ్ వసతి అనేటువంటిది కొంచెం ప్రాబ్లం ఉంటుంది మిల్లింగ్ చేయడం అనేది. సో అదొక్కటి గాని మనం పెంచుకోగలిగితే మన ఈ ఇప్పుడు ఉదాహరణకి ఈ యువత ఇష్టాలకు అనుగుణంగా ఈ కుక్కీస్ కానివ్వండి, నూడిల్స్, సూప్స్, లస్సీలు, అటుకులు, అంటే మనం మామూలుగా వేరే ధాన్యాలతో ఎట్లాంటి ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నామో అవన్నీ కూడా మనం ఈ చిరుధాన్యాలతోని చేస్తూ మన దేశంలో కూడా ఎట్లాంటి పోషకాహార లోపం లేకుండా నివారించడానికి చిరుధాన్యాలు అనేటువంటిది చాలా వరకు ముఖ్య పాత్ర పోషిస్తాయని చెప్పుకోవచ్చు.
1: బహుళ ఆరోగ్య ప్రయోజనాలు ఉండడమే కాకుండా అతి తక్కువ ధరలో లభించే ఈ చిరుధాన్యాల ఉపయోగాలు అందరు తెలుసుకుని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆశిద్దాం. ధన్యవాదాలు సంధ్యారాణి గారు.
0: ధన్యవాదాలండి.
2: ఇంతవరకు చిరుధాన్యాల సాగు ఉపయోగాల గురించి ఆదిలాబాద్ భూసార పరీక్షా కేంద్రం వ్యవసాయ అధికారి ఈ సంధ్యారాణితో కేశాలిని పెట్టిన ముచ్చట ఇన్నారు.

మేటి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం వ్యవసాయదారుల కార్యక్రమాన్ని. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రైతు కుటుంబం చిత్రం నుండి ఘంటసాల పడిన ఈ వ్యవసాయం పాటని.

ఇయాల్టీల్లో వ్యవసం వ్యవసందారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం, సోమవారం, బుధవారం, శుక్రవారం రాత్రి 7:15 ప్రసారమవుతుంది. రాత్రి 7:15 కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చిరుధాన్యాల పంటల సాగులో మెలకువల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ఇంటారు. రైతు అంతరంగం శీర్షికన ఆవులు మేకల పెంపకంలో అనుభవాల గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపల్గూడ గ్రామానికి చెందిన చిల్క సుగుణాకర్తో ముచ్చట ఇంటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 7:45 వస్తుంది. మరికొద్దిసేపట్లో వికసిత భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతుంది.

0: ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యవంతమైన జాతి ఏ దేశంలో ఉంటుందో ఆ దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందిన దేశంగా భావించవచ్చు. అభివృద్ధి చెందుతున్న మన భారతదేశంలో నేటికి కూడా శిశుమరణాల శాతం అధికంగా ఉందనే చెప్పుకోవాలి. 2047 నాటికి సంపూర్ణంగా అభివృద్ధి సాధించాలంటే ముందుగా శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండే జాతిని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని గౌరవనీయులు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు పోషణ్ మాహ్ అనే వినూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పోషణ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ పోషణ్ మాహ్ కార్యక్రమం ద్వారా గర్భవతులకు, బాలింతలకు, శిశువులకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి ఆరోగ్య భారతదేశాన్ని నిర్మించాలన్నదే మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. 2018 ఈ పోషణ్ మాహ్ కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. నాడు నుంచి నేటి వరకు కూడా పోషణ లోప నివారణ కోసం అనేక కార్యక్రమాల ద్వారా అటు గర్భవతులకు, శిశువులకు, చిన్నారులకు, కిశోర బాలికలకు వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. అందుకే సెప్టెంబర్ మాసాన్ని పోషణ మాసంగా అభివర్ణించడం జరుగుతా ఉంది. ప్రభుత్వ శాఖలలో అతి పెద్దదైన స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీల నుంచి గర్భవతులకు, బాలింతలకు, బాలబాలికలకు పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించి పోషలోప నివారణ చర్యలు ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతుంది. పోషణ అభియాన్లో భాగంగా చేపడుతున్న పోషణ్ మాహ్ అనే ఈ కార్యక్రమం ద్వారా ముందుగా తల్లి, శిశువు, చిన్నారులు, కిశోర బాలికలతో సహా కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సమతుల్యమైన ఆహారం, ఆరోగ్యం, పరిశుభ్రతలపై అవగాహన కార్యక్రమాలు ICDS ద్వారా చేపట్టడం జరుగుతా ఉంది. ఇందులో ముఖ్యంగా తక్కువ ఖరీదుతో స్థానికంగా లభించే పోషక విలువలు కలిగిన ఆహార వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతా ఉంది. రాష్ట్రీయ పోషణ్ మాహ్ ఏర్పాటు చేయడంలో ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోపం వల్ల కలిగే అనర్థాలు ఏమిటి, పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆహారాన్ని బలవర్ధకమైన ఆహారంగా భావించవచ్చు ఇత్యాది అంశాల గురించి సవివరంగా వివరించడానికి పొదిలి ICDS CDPO గారు శ్రీమతి పి సుధామూర్తి గారు మన కేంద్రానికి విచ్చేసినారు. వారి ద్వారా పోషక విలువలు కలిగిన ఆహారం గురించి సమగ్ర సమాచారాన్ని శ్రోతలకు అందిద్దాం. నమస్కారం మేడం.
1: నమస్తే సార్.
0: మేడం, మరి ముఖ్యంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రీయ పోషణ్ మాహ్ కార్యక్రమం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి, పోషణ లోప నివారణ కార్యక్రమాలు మీ శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఆహారాన్ని అందించడం జరుగుతుందంటారు సవివరంగా?
1: ముందుగా అందరికీ 9వ జాతీయ పోషణ మాసోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మొదటగా మన గౌరవ భారత ప్రధాని గారి వికసిత్ భారత్ అనే కార్యక్రమానికి సంబంధించి, వికసిత్ భారత్ అంటే ప్రజలందరూ కూడా మంచి ఆరోగ్యము, విద్య, వైద్య సదుపాయాలు అన్నీ కలిగి ఉండి మంచి పౌరులుగా తయారవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందులో భాగంగా మా సంస్థ ద్వారా జాతీయ పోషణ మాసోత్సవాలు ప్రతి సంవత్సరం మేము సెప్టెంబర్ నెలలో నెల మొత్తం నిర్వహిస్తాము. ఇవి 2018 నుంచి జాతీయ పోషణ మాసోత్సవాలు మన దేశం అంతటా జరుగుతాయి. 2018 నుంచి 20 వరకు 3 సంవత్సరాల పాటు లైఫ్ సైకిల్లో 1000 డేస్ ఇంపార్టెన్స్ అని చెప్పి, మన తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి 1000 రోజుల పాటు బిడ్డకు 2 సంవత్సరాలు వచ్చేదాకా ఎటువంటి సంరక్షణ జరగాలనే విషయాల మీద ప్రజలందరిలోనూ అవగాహన కల్పించాము. 2021 4వ జాతీయ పోషణ మాసోత్సవాలలో లోప పోషణ నివారణ గల పిల్లల్ని గుర్తించి, వారిని పర్యవేక్షించి, వారికి మరియు లోప పోషణ నివారణ కలిగించి వారిలో ఆరోగ్యం పెంపొందించే విధంగా చర్యలు చేపట్టాము. తర్వాత 2022 5వ పోషణ మాసోత్సవాల్లో మహిళా ఔర్ స్వాస్థ, బచ్చా ఔర్ శిక్ష అంటే మహిళల ఆరోగ్యం, బాలల విద్య ఈ విషయాల మీద అవగాహన కల్పించాము. 6వదైన 2023 జాతీయ పోషణ మాసోత్సవాల్లో సుపోషిత భారత్, సాక్షర భారత్, స్వాస్థ భారత్ అంటే సుపోషిత భారతదేశం, సాక్షర భారతదేశం, సశక్త భారతదేశం అనే నినాదాలతోటి తల్లి పిల్లల ఆరోగ్యము, మంచి పోషణపై తల్లులు అవగాహన కలిగి ఉండడం అనే కార్యక్రమాలు నిర్వహించాము. 7వ జాతీయ పోషణ మాసోత్సవాల సందర్భంగా మన దేశంలో దాదాపు ప్రతి మహిళా బాధపడే రక్తహీనత నుంచి నివారించడానికి, పిల్లలలో పెరుగుదల పర్యవేక్షణకి, అట్లాగే బాల్యారం

0: ప్రారంభ విద్యకు ప్రాధాన్యతనిస్తూ వాటి మీద మేమందరిలో అవగాహన కలిగించాము. 8వ పోషణ మాసోత్సవాలు 2025లో స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనగా ఆరోగ్యకరమైన మహిళ, తద్వారా బలవర్ధకమైన కుటుంబం, అందుమూలంగా గర్భవతులు బాలింతలు పిల్లలకు సమగ్రమైన వైద్య ఆరోగ్య పరీక్షలు చేయించడం ద్వారా స్వాస్థనారి స్వాస్థ పరివార్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. ప్రస్తుతం 9వ జాతీయ పోషణ మాసోత్సవాలు గౌరవ ప్రధానమంత్రి వర్యుల ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మనం వారణాసి నందు సెప్టెంబర్ 9వ తారీఖున దేశవ్యాప్తంగా అందరం కూడా మొదలు పెట్టాము. ఈ జాతీయ పోషణ మాసోత్సవం అనేది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి గ్రామ గ్రామాన ప్రతి అంగన్వాడీ సెంటర్ ద్వారా జరుగుతుందండి.
1: ఈ పోషణ మాసోత్సవాల ప్రధాన ఉద్దేశం ఏమిటంటారు?
0: పోషణ మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ప్రజల్లో పోషకాహారం ఆవశ్యకతపై అవగాహన కలిగించడం, తద్వారా ప్రజలకు ముఖ్యంగా తల్లులు పిల్లలకు సరైన పోషణ అందేలాగా, లోప పోషణను ఎదుర్కొనేలాగా, పిల్లలలో కురసదనం వయసుకు తగిన ఎత్తు బరువు వాళ్లు పెరిగేలాగా చూడడం, రక్తహీనత అనేది నివారింపబడేలా ప్రజలందరిలోకి అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఏమేం చేస్తామంటే, లోప పోషణను ఎదుర్కొనడానికి పిల్లల్లో తీవ్ర లోప పోషణ, కురసదనం, బరువు తక్కువగా ఉండడం, అలాగే పుట్టేటప్పుడు కనీసం 3 కేజీలు కూడా లేకుండా తక్కువ బరువుతో పుట్టడం, ఇటువంటివన్నీ జరగకుండా ఉండడం కోసంగా ముందుగానే గర్భవతులు బాలింతలకు వారందరికీ కూడా సరైన పోషకాహారం అందించడం ద్వారా మరియు వాళ్ళలో అవగాహన కలిగించడం ద్వారా ఇంటి వద్ద వారు మంచి ఆహారం తీసుకునేలాగా మేము అవగాహన కల్పిస్తాం. అలాగే రక్తహీనత తగ్గించడానికి పిల్లలు, యుక్త వయసు బాలికలు, గర్భవతులు బాలింతల్లో రక్తహీనత తగ్గించడానికి వివిధ శాఖలతో సమన్వయం చేసుకుని వాళ్ళకి రక్తహీనత తగ్గించడంలో మేము మా వంతు బాధ్యత నిర్వర్తిస్తాము. అలాగే ప్రవర్తన మార్పులు, పిల్లలలో ఈ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసి పెద్దలందరినీ కూడా వారిలో వారి జీవితాంతం ఆరోగ్యంగా ఉండే విధమైన ఆహారం ఎలా తీసుకోవాలి, ఎటువంటి అలవాట్ల వల్ల మంచి ఆహారం తీసుకోగలుగుతారు, హానికర పదార్థాలని తినకుండా ఎలా ఉండగలుగుతారు అనే విషయాన్ని వాళ్ళకి మేము సమన్వయం చేయడం ద్వారా కూడా ప్రవర్తన మార్పులు తీసుకొస్తాము. దీంతో పాటుగా సమగ్ర విద్య ఆరోగ్యం, వీళ్ళకి ఆరోగ్యంతో పాటు మంచి విద్య కూడా అవసరం కాబట్టి పిల్లలందరిలో కూడా బాల్యారంభ విద్యని అందుకునేలా చేస్తాము. పోషణ్ బి పడాయి బి అనే నినాదంతో ముందుకు తీసుకెళ్తున్నాము. దీనంతటికీ కావాల్సిన వివిధ మంత్రిత్వ శాఖలు, అంటే మహిళల కోసం పిల్లల కోసం ఎటువంటి మంత్రిత్వ శాఖలు అన్ని పనిచేస్తున్నాయో వారందరి సమన్వయంతో మేము వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందండి.
1: ఈ కార్యక్రమానికి ఎప్పుడు రూపకల్పన చేశారు?
0: ఈ సంవత్సరం 9వ జాతీయ పోషణ మాసోత్సవం వారణాసిలో మన గౌరవ ప్రధానమంత్రి వర్యులు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిని వారు శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు వీరందరి సమక్షంలో వారందరూ ప్రారంభోత్సవం చేసి ఉన్నారండి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ప్రతిరోజు కూడా వివిధ కార్యక్రమాలు జరుపుతాము. ఈ సంవత్సరం మేము 5 అంశాలకు ప్రాధాన్యతనిచ్చాం. మొదటిది ఆహార వైవిధ్యం, అంటే మన ఆహారంలో ఒకే రకమైన పదార్థాలు కాకుండా శరీరానికి శక్తినిచ్చేవి, శరీరం కండపుష్టినిచ్చేవి, రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాలైన ఆహారాలు ప్రతిరోజు భోజనంలో ఉండేలాగా, అలాగే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలాగా శ్రద్ధ తీసుకునేలాగా మేము అందరికీ అవగాహన కల్పిస్తాము. 2వది అంగన్వాడీ కేంద్రంలో తాజా వేడి భోజనం. అంగన్వాడీ కేంద్రంలో 3 నుంచి 6 సంవత్సరాల పిల్లలందరికీ కూడా బాల్యారంభ విద్యని నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా వారికి ప్రతిరోజు మధ్యాహ్నం వేడిగా భోజనం వండి వడ్డిస్తారు. ఈ వేడి భోజనంలో ఎటువంటి పోషక పదార్థాలు ఉన్నాయి అనే విషయాన్ని సమాజంలో ఉన్న వారందరూ తెలుసుకోవడం కోసం కూడా వారందరినీ అంగన్వాడీ కేంద్రానికి ఆహ్వానించి ఆ పిల్లలకు పెట్టే వేడి భోజనాన్ని వీళ్ళు కూడా రుచి చూసేలాగా చేసి వాళ్ళకి అవగాహన కల్పిస్తామండి. మధ్యాహ్న భోజనం ఆవశ్యకత గురించి తెలియజేస్తాము. 3వది సమాజ భాగస్వామ్యం. ఒక ప్రభుత్వ సంబంధిత ఉద్యోగులు మాత్రమే చేస్తే సరిపోదు, దీనిలో ప్రజల భాగస్వామ్యం ఉంటేనే 100% కార్యక్రమం అనేది సఫలవంతం అవుతుంది. జన్ భాగీదారీ అనే కార్యక్రమాన్ని మన ప్రధానమంత్రి గారు ఎప్పుడు మనకి చెప్తూ ఉంటారు. ఈ జన్ భాగీదారీ కార్యక్రమంలో భాగంగా సమాజంలో అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ మా యొక్క జవాబుదారీతనాన్ని వారికి తెలియజేసేలా కూడా 3వ కార్యక్రమం ఏర్పాటు చేశాము. 4వది పోషణ మరియు బాల్యారంభ వికాసానికి ప్రారంభ ప్రేరణ, అంటే బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పటి నుంచే తల్లి వారిని ప్రేరణ ఇస్తూ పుట్టినప్పటి నుంచి పిల్లలతోటి వారితో ప్రేమగా మాట్లాడుతూ వారితోటి చిన్న చిన్న పనులు చేయిస్తూ తల్లి దగ్గరగా ఉంటూ కుటుంబ సభ్యులందరూ కూడా పిల్లల్ని మంచి వాతావరణంలో పెంచితే పిల్లలు మంచి తెలివి గల వాళ్ళుగా ఎదుగుతారనే విషయాన్ని తెలియజేస్తూ బాల్యారంభ వికాసానికి తగిన ప్రేరణ ఎలా ఇవ్వాలనేది తెలియజేస్తాము. 5వది ప్రధానమంత్రి మాతృవందన యోజన అనే పథకం ద్వారా మన గౌరవ ప్రధానమంత్రి వారు ఏర్పాటు చేసిన మాతృవందన యోజన పథకం, అంటే గర్భవతి ప్రసవం అయిన తర్వాత ఆమెకి ఆర్థికంగా వెసులుబాటు కల్పించడం కోసంగా మొదటి బిడ్డ పుట్టినప్పుడు ఏ బిడ్డ అయినా సరే 5,000 రూపాయలు 2 విడతలుగా వారి ఖాతాలోకి జమ అవుతుంది. రెండో బిడ్డ ఆడబిడ్డ పుట్టినట్లయితే 6,000 రూపాయలు వారి ఖాతాలకు జమ అయ్యేలాగా మాతృవందన యోజన పథకాన్ని అర్హులైన

0: అందరికీ అమలు చేసేలాగా చూడడం ఈ 5 ప్రధాన అంశాలని మేము ఈ సంవత్సరం మా కార్యక్రమాలలో భాగం చేసుకున్నాం.
1: మేడం, మరి ఆహార వైవిధ్యం అంటే ఏంటి? ముఖ్యంగా ప్రతిరోజు మన అందరము తీసుకునే ఆహారం సమతుల ఆహారమా?
0: మనం రోజు తినే ఆహారంలో వివిధ రకాల ఆహార పదార్థాలు ఉండాలి. అంటే శక్తినిచ్చేవి అంటే పిండి పదార్థాలు, శరీర కండరాలను పెంపొందించేవి అనగా ప్రోటీన్లు లేదా మాంసకృతులు, శరీరంలో జరిగే వివిధ రసాయనిక క్రియలకు తోడ్పడే శరీర నిర్మాణాన్ని చేసేవన్నమాట ఈ ప్రోటీన్లు, అలాగే శరీరానికి రక్షణనిచ్చేవి. ఇవి అన్ని ఉంటేనే అది సమతుల ఆహారం అంటారు. అవి మనకు ఖచ్చితమైన పోషణనిస్తాయి. మీరు చెప్పినట్లు మనం తింటున్నామా ఈ సమతుల ఆహారం అంటే ఒక రకంగా మనం లేదనే చెప్పాలి. మన అందరం ఆహార పదార్థాలు, మనకి ఇష్టమైన పదార్థాలు లేదా మన ఇంట్లో తరతరాలుగా మనకి సాంప్రదాయంగా వస్తున్న ఆహార పదార్థాలు మనం తింటున్నాము అనుకుంటాము. కానీ సాంప్రదాయ ఆహార పదార్థాల్లో గత కాలంలో నిజంగానే అన్ని రకాలు ఉండేలాగానే మన పూర్వీకులు తినేవారు. కానీ ఇప్పుడు మనం బిజీ షెడ్యూల్ అనుకోండి, లేదంటే బయట దానికి చౌకగా దొరికే ఆహార పదార్థాలు అనుకోండి, మనం వాటి రంగులని చూసి ఆ ప్యాక్డ్ ఫుడ్ చూసి మనం అట్రాక్ట్ అయ్యి మన పిల్లలకి కూడా జంక్ ఫుడ్ అనేది మనం ఎక్కువగా ఇస్తున్నాము. దాని వల్ల మనకు శరీరానికి హాని జరుగుతుందే గాని మంచి జరగటం లేదండి. ప్రతిరోజు మనం ఖచ్చితంగా మన శరీరానికి శక్తినిచ్చే పదార్థాలతో పాటుగా ప్రోటీన్ అంటే మాంసకృతులను అందించే పదార్థాలు తినాలి. దానితో పాటుగా శరీరానికి రక్షణనిచ్చే ఆకుకూరలు కాయగూరలు కూడా తినాలి. ఈ ప్రోటీన్ మనకందరికీ దాదాపుగా తగ్గుతోందనే చెప్పాలి. అన్ని వయసుల వారు కూడా ప్రోటీన్ పైన శ్రద్ధ పెట్టడం లేదు కాబట్టి అయితే మనం బలహీనంగా ఉంటున్నాం, లేదంటే ఊబకాయంతో ఒబేస్తో తయారవుతున్నాం. గానీ ప్రోటీన్ పదార్థం లోపం అనేది అందరిలోనూ కనిపిస్తోంది. కాబట్టి ఈ 9వ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ఆహారంలో ప్రోటీన్ తీసుకోవాల్సిన ఆవశ్యకత గురించిన కార్యక్రమాన్ని ప్రతిరోజు ప్రజలందరిలోకి అవగాహన కలిగిస్తున్నాం. ఈ ప్రోటీన్ లేకుండా ఒక కార్బోహైడ్రేటే తినడం వల్ల, అంటే పిండి పదార్థం మాత్రమే తీసుకోవడం వల్ల లోపపోషణ అనేది జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోటీన్ లేదా మాంసకృతులు అనేది పదార్థం మన శరీర పోషణకి చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు ఆహారంలో ఉండాలండి.
1: శరీరానికి మాంసకృతులు అందకపోతే ఏమవుతుందంటారు?
0: మనం ఒక ఇల్లు కట్టాలంటే దానికి ముఖ్యంగా అవసరమైనది ఏంటంటే ఇటుక కదా. ఆ ఇటుక లేకుండా మనం ఇల్లు అయితే ఎలా కట్టలేమో, ఒకవేళ కట్టిన ఆ ఇల్లు బలంగా దృఢంగా ఎలా ఉండలేదో, మన శరీరానికి ప్రోటీన్ లేకపోతే ఇటుక లేకుండా కట్టిన భవంతిలాగే అయిపోతుంది. ఈ ప్రోటీన్ ఎందుకు పనికొస్తుంది అంటే శరీర నిర్మాణం చేయడానికి, అంటే మన ఎముక చుట్టూ ఉండే కండరాలు ఏర్పడడానికి. ఒకవేళ ఆ కండరాలు ప్రతిరోజు మనం చేసిన రకరకాల పనుల వల్ల శరీరంలో కండరాలలో కొన్ని కణజాలాలు దెబ్బతింటాయి. అసలు ఒకటేమిటి, మన శరీరంలో మనం తీసుకున్న ఆహారం శోషించుకోవడానికి కావలసిన రసాయనాలు తయారవ్వాలన్నా కూడా మనకు ప్రోటీన్ అవసరం. అలాగే శరీర భాగానికి వెళ్లవలసిన సంకేతాలు, మనం ఏదైనా ఒక పని చేయాలంటే మెదడు నుంచి మన శరీర భాగానికి సంకేతాలు రావాలి. అవి రావాలన్నా కూడా ప్రోటీనే దానికి ఒక మెసెంజర్ లాగా పనిచేస్తుంది. ప్రోటీన్ లేకపోతే మనం ఆ పని కూడా చేయలేం. మరీ ముఖ్యంగా రక్తంలో ఎర్ర రక్త కణంలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటుంది. ఈ హీమ్ అనేది ఇనుముకు సంబంధించిన పదార్థం, ఇనుప ఖనిజం. గ్లోబిన్ అనేది ప్రోటీన్ అండి. గ్లోబిన్ అనేది లేకపోతే ఎర్ర రక్త కణాలు కూడా సరిగా ఉండవు. ప్రోటీన్ లోపం వల్ల కూడా రక్తహీనత సంభవిస్తుంది. కాబట్టి మన శరీరానికి అత్యంత అవసరమైనది ప్రోటీన్. మన ప్రధానమంత్రి వర్యుల యొక్క ఆశయానికి మా వంతు కృషిగా మేము ఈ కార్యక్రమాలు జరుపుతున్నామండి.
1: చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: ధన్యవాదాలు సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా పోషణ్ మాహ్, ఆరోగ్య భారతం వైపు అడుగులు ఈ అంశం గురించి పొదిలి స్త్రీ శిశు సంక్షేమ శాఖ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి పి సుధామారుతి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త శ్రీ గాయం ఆదినారాయణ రెడ్డి. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమర్పణ.

0: శ్రోతలు ఇంతవరకు వికసిత్ భారత్ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు. హుషారైన పాటల్ని వినాలనుకుంటే మా ఈ హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. పాటల్ని అడగడమే కాదు, మాతో ముచ్చట్ల రూపంలో మీకు తెలిసిన వింతలు, విశేషాలు, జోకులు, పొడుపు కథలు, మంచి మంచి విషయాలను మాతో ముచ్చట్ల రూపంలో పంచుకొని నచ్చిన పాటల్ని అడిగి ఇనుండ్రి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. దీన్ని జత చేసి 29581 ఇంకో నంబర్ 2300081 ఫోన్ చేసి మీకు నచ్చిన పాటల్ని అడిగి ఇనుండ్రి. ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 8:45 వరకు కొనసాగుతుంది. హుషారు కార్యక్రమంలో ముందుగల విందాం అతడు చిత్రం నుండి ఈ పాటని.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ సాయంత్రం
1: మేడం. కడప నుంచి
0: ఉమా మహేశ్వర్ రెడ్డి. బాగున్నారా?
1: బాగున్నాం మేడం, మీరు బాగున్నారు మేడం?
0: మేము కూడా బాగున్నాం, శ్రోతలు బాగుంటే మేము కూడా బాగున్నట్టే.
1: అవును మేడం.
0: ఇవాళ ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు, ఏ పాట వింటారు
1: మేడం? లవ్ స్టోరీ మూవీ నుంచి సారంగ దర్య వినిపించండి మేడం.
0: తప్పకుండా, మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ధన్యవాదాలు.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడును జత చేసి ఫోన్ చేయండి.

తెలంగాణ యాసా భాషలకు అచ్చమైన నెలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. శ్రోతలు, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఫోన్ చేసి పాటల్ని అడిగినచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మే ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక శ్రోత ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో.
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ సాయంత్రం. ఎట్లున్నారు, మంచి ఉన్నారా?
1: చాలా మంచిగా మేడం. మీరంత బాగున్నారా మేడం?
0: అందరం బాగున్నాం. మీ పేరు సూర్యనారాయణ అన్నారు.
1: సూర్యనారాయణ మేడం, అనంతపురం డిస్ట్రిక్ట్ మేడం, మాది పాపనేపల్లి.
0: మరి అలా ఆకాశవాణికి ఫోన్ చేసిండ్రు సూర్యనారాయణ, ఏ పాట వింటారు?
1: అల్లరిప్రియుడు మేడం.
0: అల్లరి ప్రియుడు నుంచి ఖచ్చితంగా మీకోసం మీరు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: మన ఈ పాట అందరి కోసం మేడం, రేడియో వింటున్న శ్రోతల కోసం.
0: తప్పకుండా.
1: ఓకే, బాయ్ మేడం.
0: శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటల్ని అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 2 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఒక చిన్నారి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: అవంతిక అన్నావు కదా నీ పేరు. ఏ స్కూల్ చదువుతున్నావు అవంతిక నువ్వు? మీ ఊరేది? మీ శిశు మందిర్ స్కూల్లో మంచి శ్లోకాలు చెప్తారు కదా, మరి మన శ్రోతలకు వినిపిస్తావా? వినిపించు. చక్కగా వాడినావు. ఏ పాట కావాల మరి అవంతిక? గోపాల గోపాల నుంచి కావాలి. తప్పకుండా నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలు అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873322 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి.
1: తెలంగాణ యాసాబాసులకు అచ్చమైన నిలవు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. డ్రాగన్ ఫ్రూట్, దీనిని పోషకాల గని అని కూడా పిలవచ్చు. ఇందులో విటమిన్ సి, ఫైబర్, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. రోగ నిరోధక శక్తిని పెంచడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది. డ్రాగన్ ఫ్రూట్ తినడం వలన ఎముకలు బలంగా మారుతాయి, మధుమేహాన్ని తగ్గిస్తూ చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. మీరు వింటున్న ఈ పాట ఆనంద్ చిత్రంలోనిది.

0: మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు కార్యక్రమంలో హుషారైన పాటల్ని. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో,
1: హలో.
0: స్నేహ అన్నావు కదా?
1: అవును మేడం.
0: స్నేహ, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు స్నేహ?
1: జల్లుగూడ,
0: బజారత్నూర్ మండల్. ఆకాశవాణికి ఫోన్ చేసినావు, ఏ పాట వింటావు? తప్పకుండా. ఏం చదువుకుంటున్నావు నువ్వు?
1: నేను ఫస్ట్ ఇయర్ మేడం.
0: ఫస్ట్ ఇయర్, ఏ గ్రూప్ తీసుకున్నావు?
1: బైపీసీ.
0: ఎక్కడ కాలేజ్?
1: బజారత్నూర్.
0: అక్కడనే. సరే స్నేహ, నీకోసం నువ్వు కోరుకున్న పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు. శ్రోతలు, మీరు కూడా ఇట్లనే ఫోన్ చేసి పాటలను అడిగినాలనుకుంటే మా ఫోన్ నంబర్లు 2950081, ఇంకో నంబర్ 2300081కి 0873 కోడును జత చేసి ఫోన్ చేయండి.

0: మేటిం చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఈ కార్యక్రమానికి ఇంకో శ్రోత కొనలో సిద్ధంగా ఉన్నారు, వీరితో మాట్లాడదాం. హలో.
1: హలో మేడం.
0: నమస్కారం.
1: నమస్కారం మేడం.
0: అయుక్త అన్నావు కదా?
1: అవును మేడం.
0: అయుక్త, మనకు సమయం తక్కువ ఉన్నది, నీకే పాట కావాలా చెప్పేసి.
1: ఇరుముడి సినిమా నుంచి ఒక పాట.
0: ఇరుముడి? ఇరుముడి కాదు, నువ్వు వస్తానంటే నేను వద్దంటా చిత్రం నుంచి అడిగినావు, సరేనా? సరే, నీకోసం నీ పాట వినిపిస్తున్నా. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

చెప్పుండ్రి పాట అయిన నుండి కార్యక్రమానికి ఫోన్ చేసి నచ్చిన పాటల్ని అడిగి నచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 8:45 కావస్తుంది. మరి కొంచెంసేపట్లో సమాచార సంధ్య, 9:00 న్యూస్ 8, 9:00 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

0: రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపిస్తారు సుమనస్పతి రెడ్డి.
1: బిగించి కట్టేసిన తాళ్ల మధ్య రామరాజు నిర్లిప్తంగా ఆకాశం కేసి చూస్తున్నాడు. మేనన్ తానే కాపలా ఉండి నాయుడిని మంప పోలీసు శిబిరానికి పంపించి రామరాజు సజీవంగా దొరికినట్టు మద్రాసుకు టెలిగ్రామ్ ఇచ్చే ఏర్పాటు చేశాడు. వైర్లెస్ నుంచి, మంప నుంచి నర్సీపట్నం, కొయ్యూరు, కృష్ణదేవిపేట అడ్డతీగల వరకు సమాచారం వెళ్లిపోయింది. మంపలో మోహరించి ఉన్న దాదాపు 70 మంది సాయుధ దళాల సభ్యులు అక్కడికి చేరుకున్నారు. వెలుగు వస్తోంది. ఆయాసపడుతున్నా దాదాపు పరుగులాంటి వేగంతో అడుగులేస్తున్నారు అంతా. ఏ క్షణంలో ఏం జరిగిపోతుందోనన్నంత ఉత్కంఠతో ఉన్నారంతా. మంచం భుజానికి ఎత్తుకున్న పోలీసుల అడుగుల్లో కొంచెం వేగం తగ్గినా వాళ్ల దగ్గరకొచ్చి కొట్టినంత పనిచేస్తున్నాడు కుంజా మేనన్. గొంతులో నుంచి మాట బయటకు రాకుండా అతి నిశ్శబ్దంగా మోస్తున్నారు. ఆయాసంతో వచ్చే దగ్గును కూడా అదుపు చేసుకుంటున్నారు. భయం భయం. ఆ శబ్దం వినిపిస్తే ఏ చాటు ముంచి ఏ బాణం వచ్చి తగులుతుందోనని బెదురు, ఎక్కడ తుపాకీ పేలుతుందోనని అదురు. మంప నుంచి కొయ్యూరుకు 6 మైళ్ళు. దారంతా వెదురుతోపులు, పందిరి వేసినట్టున్నాయి వెదురు పొదలు. మధ్య మధ్య నీటి చలమలు, మధ్య మధ్య నీటి చలమలు. దారంతా ఎగుడు దిగుడు. 60 మంది వరకు సాయుధులు వెనకముందు చూసుకుంటూ జాగరూకతతో నడుస్తున్నారు. వాళ్లందరి మధ్య, బిగించిన తాళ్ల మధ్య, మంచం మీద వాళ్లకు తెలిసిన రామరాజు. ముందు కుంజామేనన్ నడుస్తున్నాడు రివాల్వర్ పట్టుకుని. ఆళ్వార్ నాయుడు సాయుధ బలగాలను సమన్వయపరుస్తున్నాడు. దాడి భయంతో ప్రతి లిప్తలోనూ వణికిపోతూ నడుస్తున్నారు ప్రతి ఒక్కరూ. చెమటలు కారిపోతున్నాయి, పెదాలు ఎండిపోతున్నాయి అందరికీ. ముందు 4 కూడిన పైలట్ బృందం కొంత దూరం వెళ్లి అంతా పరిశీలించి వస్తోంది. ఆ తర్వాతే వస్తున్నారు అంతా. ఆ 6 మైళ్ళు రావడానికే దాదాపు 4 గంటలు పట్టింది. అప్పటికే ఎండ తీక్షణమైంది. కొయ్యూరు ఇంకో 1.5 మైళ్ళు దూరం ఉందనగా అక్కడి శిబిరం నుంచి దాదాపు 50 మంది అస్సాం రైఫిల్స్ పెట్రోలింగ్ విభాగం సాయుధులు వచ్చి కలిశారు. అప్పుడు కుంజామేనన్ కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు. కేరింతలు, ఒకరినొకరు అభినందించుకోవడం అప్పుడు మొదలయ్యాయి. ఆ ఉత్సాహంలో 20 నిమిషాల్లోనే కొయ్యూరు ఊళ్ళోకి వచ్చిపడ్డారంతా. అక్కడ ఎదురయ్యాడు మేజర్ గుడాల్ 10 మంది బృందంతో. వెంటనే ఆగిపోయారంతా. మంచం కిందికి దించారు. ఉదయం 10 గంటలు దాటుతోంది. సూర్యకిరణాలు కళ్లల్లో పొడుచుకుంటున్నాయి, ముఖాన్ని కాలుస్తున్నాయి. ఎండ కళ్లల్లో పడుతుంటే కళ్ళు మూసుకుని ఉన్నాడు రామరాజు. అప్పటికే ఎండ వల్ల తెల్లటి శరీరం ఎర్రగా అయిపోయింది, చెమటతో ముద్దయి ఉంది. అతడి కేసు చూశాడు మేజర్ గుడాల్. కంగ్రాట్స్ కుంజా మేనన్, నీ ధైర్యానికి మెచ్చుకుంటున్నాను. ఒక్కసారి వీడిని నా శిబిరం దగ్గరికి తీసుకున్నాడు అన్నాడు. అందుకు అనుమతి లేదు కదా సార్ అన్నాడు కొంచెం తడబడుతూనే మేనన్. పర్వాలేదు, ఒక్కసారి తీసుకు పద. గొంతు నిండా అధికార దర్పం నింపుకొని అన్నాడు మేజర్ గుడాల్. క్షమించాలి, అది నా పరిధిలో లేదు. మద్రాసు నుంచి వచ్చిన ఆదేశం ప్రకారం నేరుగా కేడీపేట తీసుకువెళ్లి స్పెషల్ కమిషనర్ దొరవారికి అప్పగించడమే నా పని. మంచం పైకి లేపమన్నట్టు సైగ చేస్తూ అన్నాడు కుంజా మేనన్.
2: షరాప్, స్పెషల్ కమిషనర్కి అప్పగించడం గురించి నా దగ్గర చెప్తావేంటి? ఓ మేజర్తో మాట్లాడుతున్నామని గుర్తుంచుకో. ఆఫ్టర్ ఆల్ ఓ జమీదారివి, చెప్పింది చేయి, లేకపోతే మా వాళ్లే చేస్తారు.
1: మంచం మీద చెయ్యి వేసి అదుముతూ అన్నాడు గుడాల్. ఆ వాగ్వివాదం సమయంలోనే ఇహలోకంతో రుణం తీరిపోవడానికి కొన్ని ఘడియలే మిగిలి ఉన్నాయని అంతరాత్మ చెబుతోంది రామరాజుకు.
3: వాయురనిలమమృతమధేదం భస్మాంతం శరీరం. ఓం క్రతోస్మర కృతం స్మర క్రతోస్మర కృతం స్మర.
1: ఈశావాస్యోపనిషత్తులోని ఆ శ్లోకం గుర్తుకు వచ్చింది రామరాజుకు. ఆ శ్లోకాన్ని, దాని అర్థాన్ని ఎందరికో చెప్పాడాయన. ఇక నా ప్రాణవాయు.

ప్రభు, సర్వవ్యాపి శాశ్వతము అయిన ప్రాణంలో లీనమగుగాక, ఈ శరీరం బూడిదాగుగాక. ఓం. ఓ మనసా, గుర్తుకు తెచ్చుకో, నీ పూర్వకర్మలను గుర్తుకు తెచ్చుకో. ఓ మనసా, గుర్తుకు తెచ్చుకో, శుభకర్మలను చేసిన ఉపాసకుడు మరణ సమయంలో చేసే ప్రార్థనలు ఇవి. ఈ శ్లోకం దీని తరువాత శ్లోకం. ఆ శ్లోకం కూడా ఎవరో దూరంగా ఉండి వల్లె వేస్తున్నట్టే అనిపిస్తోంది.

0: ఓ అగ్ని, మేము చేసిన కర్మల ఫలితాన్ని అనుభవించడానికి మమ్మల్ని మంచి మార్గం ద్వారా తీసుకుపో. మాచే చేయబడిన కర్మలన్నీ నీకు తెలుసు. ఓ దేవా, మాలోని మాయదారి పాపములను నిర్మూలించు. మా మాటలతో నీకు మరలా మరలా నమస్కరిస్తూ ఉన్నాము. సరే సార్, అన్నాడు కుంజామేనన్. బాటకి పక్కగా కొద్ది దూరం నడిస్తే పోలీసు శిబిరం కనిపిస్తుంది. మంప దృశ్యాన్నే గుర్తుకు తెస్తోంది కొయ్యూరు శిబిరం. ఇక్కడ కూడా అన్నీ దశాబ్దాల నాటి చింత చెట్లు. వాటి మధ్యలోనే లోతట్టున ఉంది పోలీసు శిబిరం. అక్కడికి మోసుకు వెళ్లారు మంచాన్ని. అందరినీ అక్కడ ఉండమని ఆదేశించి తన మనుషులు నలుగురితో మంచాన్ని తన గుడారం ఎదురుగా పెట్టించాడు గుడాల్.
1: హలో హలో, నర్సీపట్నం హెడ్ క్వార్టర్స్, అర్జెంట్ హలో.
0: అవతల నుంచి కంఠం, నరాలు తెగిపోయినట్టు అరిచాడతడు. పై ప్రాణాలు పైనే పోయాయి ఫర్వీస్కి. వెంటనే వైర్లెస్ సెట్ దగ్గర కూర్చుని అన్నాడు,
1: హలో హలో, కేటీపేట క్యాంప్ ఓవర్. రామరాజుని కొయ్యూరి దగ్గర మేజర్ గుడాలు ఆపేశాట. ఇప్పుడే విషయం తెలిసింది. వెంటనే రూదర్ఫర్డ్ దొరవారికి తెలియజేయండి.
0: పక్కన బాంబు పడినట్టు అదిరిపడ్డాడు ఫర్బీస్. బయటకు పరుగు దీయబోయాడు. ఎందుకో మరి, వైర్లెస్ సెట్ దగ్గరికే వస్తున్నాడు రూదర్ఫర్డ్. విషయం చెప్పాడు ఫర్బీస్. ముఖం మరింత ఎర్రబారింది అతడికి. ఆవేశంతో ఊగిపోయాడు. వెంటనే గుర్రాలను సిద్ధం చేయమన్నాడు. రెండే రెండు నిమిషాల్లో 6 గుర్రాలు తెచ్చారు. మండు టెండలో దుమ్ము రేపుకుంటూ కొయ్యూరు వైపు ఉరికాయి. జమీదార్ కుంజమేనన్ మీద చూపించిన ఆగ్రహం ఇంకా వదల్లేదు మేజర్ గుడాల్కి. తీసుకువచ్చిన 4 పోలీసులను ఆజ్ఞాపించాడు గుడాల్.
1: ఆ చెట్టుకి కట్టేయండి.
0: మంచం నుంచి విముక్తి కల్పించి అక్కడే చింత చెట్టు కట్టేశారు. చేతులు పెడవిరిచి, ఆ డేరాకు వెనకే ఉంది ఆ చెట్టు. విసురుగా రామరాజు దగ్గరకు వచ్చి జుట్టు పట్టుకుని అడిగాడు గుడాల్ ఆవేశంతో ఊగిపోతూ.
1: నీ సమస్య ఏమిటి?
0: బ్రిటిష్ జాతి పాలనే నాకు సమస్య. అది నా ఒక్కడి సమస్య కాదు, మొత్తం భారతీయుల సమస్య. నీరసంతో వాలిపోతున్నా తీవ్రంగా అతడికేసి చూస్తూ అన్నాడు రామరాజు. తనలో జీవశక్తి నశించిపోతున్న సంగతి అర్థమైంది ఆ క్షణంలో.
1: ఇండియన్ కుక్క బ్రిటిష్ జాతి పాలన సమస్య కాదు, అది ఎవరికైనా భగవద్ అనుగ్రహం. దీని పేరే వైట్ మ్యాన్స్ బర్డెన్. వినలేదా?
0: నీ దేశ ఖజానాకి చేరిన ప్రతి సెంట్ చెబుతుంది నీ పాలన భగవదనుగ్రహమో రాక్షస పాలనో. ఆ రాక్షస పాలన మీదే మా పోరాటం, అన్నాడు రామరాజు అంతే తీవ్రంగా.
1: ఎలజడంతా అందుకేనా?
0: మళ్ళీ అన్నాడు గుడాల్ వ్యంగ్యంగా. నా మాతృభూమి స్వాతంత్ర్యం కోసమే మా పోరాటం, ఇది అరాచకం కాదు.
1: మైదానాల్లో జరుగుతుంది కదా, అక్కడికి పోకుండా ఈ అడవుల్లో ఈ కొండ జంతువులతో నీకు పాని ఏమిటి?
0: భారత భూమి మాదే, భారతీయతకు తాత్వికతను ఇచ్చిన ఈ అడవి మాదే, రెండూ వేరువేరు కాదు. అడవిలో పుట్టినా మైదానంలో పుట్టినా అంతా

0: భారతీయులే. భారతీయత అదేమిటి?
1: మాదైన జీవనం, మాదైన ధనం, మాదైన జ్ఞానం, మాదైన ఆరోగ్యం.
0: ఇవన్నీ ఎవరు చెప్పారు? ఎక్కడ రాశారు?
1: మా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఇవే చెప్పాయి.
0: నువ్వో నా సహనాన్ని పరీక్షించకు,
1: హెచ్చరిస్తున్నట్టు అన్నాడు గుడాల్. నీవు అడిగిన ప్రశ్నలకు ఇవి సమాధానాలు.
0: అడవిలో ఎందుకున్నావు? ఇది నా ప్రశ్న. అర్థం కాదా
1: అన్నాడు గుడాల్ మండిపోతూ. అడవంటే నా వరకు ఆధ్యాత్మిక నిలయం, దేవతలు విహరించే భూమి, అందుకే ఉన్నాను.
0: కాదు, బెంగాల్ తీవ్రవాదులను కలుపుకోవడానికి అనువైన ప్రాంతం.
1: నా సహనాన్ని కూడా పరీక్షించవద్దు. ఈ భ్రమలకు, భయాలకు నేను బాధ్యుడిని కాదు అన్నాడు రామరాజు ఆగ్రహంతో. అలాంటి స్థితిలో ఉండి కూడా నిర్భయంగా మాట్లాడుతున్న రామరాజు ధైర్యం కొంచెం భయపెడుతోంది. ఒక నిమిషం తర్వాత అన్నాడు గుడాల్,
0: వాడినెక్కడ దాచావు? ఆ గదర్పాటి పృథ్వీ సింగ్ని ఎక్కడ దాచావు?
1: మీ నీడను చూసి మీరు భయపడ్డారు. అందుకు కారణం నన్నడిగి ఏం లాభం?
0: ఆయుధాలు వస్తాయని చెబుతారట మీరంతా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? అడవిలో చెట్టు కాస్తున్నాయా?
1: మీ జాతి నెత్తుటి అడుగులు పడిన తరువాత అడవులన్నీ ఆయుధాలనే కాస్తున్నాయి.
0: తప్పు. మేమిక్కడ నడిచాకే మీకు నాగరికత అంటే ఏమిటో తెలిసింది.
1: నోర్మోయ్, నాగరికత తెలుసుంటే కోర్టుకి తీసుకెళ్లకుండా ఇక్కడ నన్నెందుకు బంధించావు చెప్పు.
0: చెప్పాలా? సరే, నా చేతిలో చావబోతున్నవాడివి, నా మాత్రం చెప్పవచ్చు. నువ్వు ఒక ఉన్మాదివి. నీ ఉన్మాదం పరాకాష్ఠకి చేరిందని ఎప్పుడో ప్రభుత్వానికి చెప్పాను. పిచ్చి కుక్కను కాల్చి చంపినట్టు చంపడమే నీకు సరైన మంతు. రేయ్, నీ పిచ్చితో మమ్మల్ని ఎంత ఏడిపించావో తెలుసా? గ్రేట్ వారికి వెళ్ళి వచ్చిన వాణ్ణి నేను. ఈ కొండలో పడి జంతువుల్లాంటి మనుషులని వెదికి పట్టే పనికి దింపా. ఈ వెధవాడవిలో నిన్ను పట్టుకోవడానికి ఎన్ని తిప్పలు పడ్డామో తెలుసో? చివరికి ఇలా ఏం సాధించావు? నీ పిచ్చితో బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎంత నష్టమో తెలుసా? మళ్ళీ నీ మీద విచారణ ఒకట. నిన్ను మంప దగ్గరే అరెస్టు చేసిన మరుక్షణమే కాల్చి పడేసి ఉండాల్సింది. నేనైతే అదే చేసేవాడిని, ఇప్పటికీ మించిపోలేదు.
2: ఇంతవరకు ఆకుపచ్చ సూర్యోదయం, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 76వ భాగం ఇన్నరు. రచన డాక్టర్ గోపరాజు నారాయణరావు, చదివి వినిపించిండ్రు సుమనస్పతి రెడ్డి. శ్రోతలు, ఇప్పుడు ప్రసారమైన ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకున్న మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా చెవికింపు లలిత వాద్య సంగీతాన్ని వినిపించే కార్యక్రమం. చెవికింపు కార్యక్రమంలో ఇలా విందాం రాజేష్ వైద్య స్వర రచనలని. రాజేష్ వైద్య తన సోషల్ మీడియా పేజీలలో మార్చి 2019లో ఒక నిమిషం నిడివి గల ఒక చిన్న వీడియో సిరీస్ని ప్రారంభించాడు. అతను 60 నిమిషాల లైవ్ షో చేశాడు. అక్కడ అతను 60 నిమిషాల్లో

20 పాటల్ని ప్రదర్శించి 2019లో ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ ని అందుకున్నాడు. ఎలా చెవికింపు కార్యక్రమంలో విందాం రాజేష్ వైద్య స్వర రచనలని.

ఇంతకింపు ఇప్పటివరకు చెవికింపు కార్యక్రమంలో రాజేష్ వైద్య స్వర రచనలు విన్నారు. రేపు రాత్రి 9:40 ఫిల్మిగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. సమయం 10:00 కావస్తుంది. మరికొంచెం సేపట్లో జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరపు రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

మావ ఆదివాసీ జానపద కథాగానాలను వినిపించే కార్యక్రమం. మావ కార్యక్రమంలో ఎలవిందం, ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం వినిపించే రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకుపోయే ఘట్టాన్ని.

ఇంతవరకు మావా కార్యక్రమంలో ఉట్నూరుకు చెందిన జాదవ్ గణేష్ బృందం వినిపించే రామాయణంలో రావణుడు సీతను ఎత్తుకుపోయే ఘట్టాన్ని విన్నారు. ఇంతటితో ఎల్డి మావా కార్యక్రమం సమాప్తం. రేపు రాత్రి 10:20 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శైలజ దేశపాండే గాత్రం వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా మధురిమ మధురమైన పాత కొత్త పాటల్ని వినిపించే కార్యక్రమం. తేదీలు మారుతున్నా సంవత్సరాలు గడుస్తున్నా పాటలో ఉండే పదాలు మాత్రం ఒక అందమైన అనుభూతిని మనకు కలిగిస్తాయి. అసుంటి ఒక గీతాన్ని ఇప్పుడు విందాం.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. జ్ఞాపకాలను గుర్తు చేసే పాటైనా, మనసుని ఉత్సాహపరిచే పాటైనా, ఒక మధురమైన సంగీతంతో కూడిన పాటైనా అలా మనసులో నిలిచిపోతుంది. అలాంటి ఒక గీతాన్ని ఇప్పుడు విందాం. చిత్రం సొంతం, పాడినవారు చిత్ర.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. ఒక్క చూపు చాలు, ఒక చిన్న పలకరింపు చాలు, మనసులో ఎన్నో భావాలు మొదలవుతాయి. అలాంటి చిలిపి ప్రేమను, అందమైన ఊసులను గుర్తు చేసుకుంటూ ఈ పాటను విందాం.

మీటుంచే శివింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. చూపు కలిసిన క్షణం నుంచి మనసు మాట వినదు. ఒక్కసారి మనసులో చోటిచ్చిన మనిషిని చూడకుండా ఉండడం ఎంత కష్టమో చెప్పే అందమైన భావంతో కూడిన ఈ పాటని విందాం.

మీ ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటల్ని. వెన్నెల రాత్రిలో జాబిలి ఎలా మనసును మురిపిస్తుందో, మనసుకు నచ్చిన పాట కూడా అలా మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది. ప్రేమను వెన్నెలలా, ఊహను జాబిలిలా మనసులో నింపే అందమైన పాట ఇప్పుడు విందాం.

ఈఎల్టీ మధురిమ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ప్రతిరోజు రాత్రి 10:30 ప్రసారమవుతుంది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. వాతావరణ సూచన. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం పొడిగా ఉండే, గాలిలో తేమ శాతం 73%, గాలి గంటకు 5 కిలోమీటర్ల వేగంతో వీస్తుంది. ఎక్కువ ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ గాను, తక్కువ ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ గాను ఉంది. ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు. వాతావరణ సూచన ఇన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేపు ప్రసారం కానున్న కొన్ని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. పొద్దుగల్లా 7:15 అంబటాల సంగతులు కార్యక్రమంలో పానం పదిలం శీర్షికన రొమ్ము క్యాన్సర్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి సాధనతో ముచ్చట ఇంటారు. శాకాహారం మనకు పర్యావరణానికి చేసే మేలు, పోషకాహార శాస్త్రవేత్త డాక్టర్ ఏ పోషాద్రి ప్రసంగం ఇంటారు. మహత్తర కార్యం రక్తదానం, డాక్టర్ రాజలక్ష్మి ప్రసంగం ప్రసారమవుతుంది. ఎనిమిది 30 నవలతో కార్యక్రమంలో ఆకుపచ్చ సూర్యోదయం, మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు గాథ, చారిత్రక నవల ధారావాహిక పట్టణం 76వ భాగం వింటారు. పొజ్జామట్టు 5:30 కతిందం కార్యక్రమంలో హైదరాబాద్ బడి పిల్లల కథలు సంపుటి నుండి మంచి స్నేహం మరియు తృప్తి ఉంటే సంతోషం కథలింటారు. కరీంనగర్ బడి పిల్లల కథలు సంపుటి నుండి అహంకారం అనర్థం మరియు కోతి విశ్వాసం కథలింటారు. లలిత సంగీతం కార్యక్రమంలో ఆదిలాబాద్కు చెందిన సుశీల బృందం పడిన లలిత గీతాలు ప్రసారం అవుతాయి. 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో తాంసీ మండలం వడ్డాడి గ్రామానికి చెందిన కాడెపోతన్న బృందం పాడిన గంగాదాసు తత్వాలు 2వ భాగం, మావల మండలం బట్టి సవర్గ్రామ గ్రామానికి చెందిన అగ్గిమల్ల నర్సమ్మ బృందం పాడిన గురుబోధ పాటలు ఇంటారు. కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో చిరుధాన్యాల పంటల సాగులో మెలకువలు గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ఇంటారు. రైతు అంతరంగం శీర్షికన ఆవులు మేకల పెంపకంలో అనుభవాలు గురించి ఆదిలాబాద్ గ్రామీణ మండలం యాపలగూడ గ్రామానికి చెందిన చిల్క సుగుణాకర్తో ముచ్చట ఇంటారు.

భాష రుచులు కార్యక్రమంలో 9:30 ప్రముఖ రచయిత్రి గీతాంజలి రాసిన కథానిక నుండి ఓ ఖండిక, ప్రముఖ కవి వెముగంటి నరసింహాచార్యుల పద్యాలు వింటారు. ఫిల్మిగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు ప్రసారమవుతాయి. రేపు రాత్రి 10:00 జపాన్లో జరుగుతున్న 20వ ఆసియా క్రీడలు 2026 సంవత్సరపు రోజువారీ ముఖ్యాంశాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి.

రాత్రి 10:20 హిందుస్థానీ శాస్త్రీయ సంగీతం కార్యక్రమంలో శైలజ దేశపాండే గాత్రం ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:45 సింగిడి, 5:00 మాట చెప్పుండ్రి పాట ఇనుండ్రి, 8:00 ఉషారు కార్యక్రమంలో కోరిన పాటల్ని, 9:45 ఫిల్మీగానే కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు వింటారు, 10:30 మధురిమ కార్యక్రమంలో హాయ్ అయిన పాత కొత్త పాటలు వింటారు. ఇంతటితో ప్రసార విశేషాలు సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 11:02 కావస్తుంది. ఇంతటితో ఈనాటి కార్యక్రమాలు సమాప్తం. తిరిగి 100.2 MHz FM పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ లైవ్ యాప్ పై రేపు ఉదయం 5:50 ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారాలు షురు అవుతాయి. అంతవరకు సెలవు. జై హిందూ.